Nashau parvaro yone ein oine an oine.

ప్రేమరహితుడగు జగద్భక్త కన్నా, ప్రేమరహితుడగు జగద్భక్త కన్నా, ప్రేమపరుడగు దాసుడే వంద్యుడగును, ప్రేమపరుడగు దాసుడే వంద్యుడగును, ప్రేమ

0: A person might gain absolute mastery as regards the contents of all the Shastras, the Puranas. He might be a scholar of great attainments in terms of understanding all that is contained in the Vedantas. A person might acquire the capability to conquer different worlds. A person might be the mightiest one on the face of this globe and rule and reign supreme in all splendor. A person could also be that unfortunate one who languishes in the mire of poverty and who might have to circumvent many an obstacle. Love it is that is of the essence in this world. A person devoid of the element of love is of no use whatsoever either to himself or to the society. A person might have all the accomplishments. He might be the king of kings, the emperor. He might be a devotee. But without love as such, he is of no use. Rather than have such a person, it is much better to have that humble being who is the sevak and the servant, but who is full of love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి అవ్వుకొలది మానవుడు తన ప్రభువైన భగవంతుణ్ణి విస్మరిస్తూ ఉన్నాడు.
0: ఈవెన్ యాజ్ దే హావ్ బీన్ రాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ మ్యాన్ ఈజ్ గ్రాడ్యువలీ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మాస్టర్ దట్ ఈస్ గాడ్.
1: నేడు మానవుడు చంద్రమండలం చేరటము ఒక గొప్ప విజయమే.
0: టుడే ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ వెన్ యూ టాక్ అబౌట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్.
1: కానీ ఈ విశాల ప్రపంచమునందు ఉండిన చిత్ర విచిత్రములను తరచించిన మానవుని బుద్ధి తన పరిమితిని మించిపోవచ్చున్నది.
0: బట్ వెన్ యూ లుక్ అరౌండ్ యూ and look at the mysteries in this creation, in this universe around you, as against this, if you look at what man is thinking about, certainly he is exceeding his capabilities.
1: ఈ పరిస్థితి యందు చంద్రమండల విజయము సముద్రమునందు ఒక కాకిరెట్ట వంటిదే కదా.
0: So when you view this as a backdrop against man's achievements, you would conclude that it is a mere drop in the vast ocean.
1: ఈనాడు మానవుడు అనేక విధములుగా ప్రపంచమునందు పరిశోధనలు సల్పుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇస్ అండర్టేకింగ్ ఎ గ్రేట్ మెనీ ఎక్స్పెరిమెంట్స్.
1: ఎన్ని విధముల పరిశోధనలు సల్పి తెలుసుకున్నను ఇంకను తెలుసుకునవలసినవి ఎన్నో ఉన్నవని ఈ ప్రకృతి తెలియజెప్పపరుచున్నది.
0: వాట్ ఎవర్ మైట్ బి ది ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, it is nature which continuously cautions him that there is a lot more to learn and unravel.
1: ఈ తెలుసుకునే తెలివితేటలు కాని జ్ఞానశక్తిని కాని ప్రసాదించినది ఎవరు?
0: Now in the first place, who has endowed on man this intelligence, this capability to unravel mysteries?
1: ఈ విశ్వమునే ఒక ఆట వస్తువుగా మానవునికి అందించినది ఎవరు?
0: Who is it that has given to man this nature of creation to play with?
1: లోకములన్నీయు

0: ప్రహ్లాదు. జ్ఞానశక్తిని కానీ ప్రసాదించినది ఎవరు?
1: Now in the first place, who has endowed on man this intelligence, this capability to unravel mysteries?

0: ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి లోకములన్నీ నువ్వు ఒక్క క్షణంలో జయించావు, కాని నీ చిత్తమును మాత్రమే నీవు జయించలేకపోతున్నావు. అన్నీ జయించి ప్రయోజనమేమిటి?
1: ప్రహ్లాద హ్యాడ్ దిస్ టు సే టు హిస్ ఫాదర్, ఓ ఫాదర్, యు హ్యావ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ ట్రైస్ అండ్ యు ఆర్ ద కాంకరర్ సుప్రీం, బట్ యు హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ హార్ట్, to master your own senses. What then is the use of all your conquests?
0: ఇదే పదమును చర్చిల్ ఉపయోగపెట్టాడు. Man has conquered all, but he has not conquered himself.
1: The same opinion was more or less voiced by Churchill. Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాడు మానవుడు సాధించినటువంటిది ఏమిటి?
1: What is it that man today has achieved?
0: Samasta srishtiki ni bhagavantude srishtikarta.
1: This creation owes its origin to God.
0: Srishtikartanu vismarinchi srishti ventabadatam idi manavuni yokka vivekam kaaneradu.
1: So man has lost sight of the creator. He is after his creation. This is a sure case of lack of knowledge.
0: Murugamulu endamavunu chuchi జలమని భ్రమించి దాని వెంట పరువులెత్తి జలము చిక్కక దాహము తీరక నిరాశతో నిస్పృహతో తన జీవితం అంత్యం గావించుకునిచున్నవి.
1: Animals tend to run after a mirage, deluding themselves into believing that there is a patch of water. They seek water, but they do not get it. They are led to that spot by the mirage. As a result, they are led to dejection and despondency.
0: అదే విధంగా నేను మానవుడు ఈ భౌతికమైనటువంటి యొక్క వస్తువాహనాదులను సుఖ సంతోషములను చూచి మురిసిపోతూ ఇవే సత్యము నిత్యమని భ్రమిస్తూ కట్టకడపటికి వీటిని అనుభవించలేక వీటిని పూర్ణతత్వమును గుర్తించుకొనలేక తన మానవత్వాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ ఆఫ్ టుడే రన్స్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ మెటీరియల్ పొజిషన్స్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. He believes that these indeed are going to give him happiness, lasting happiness. But no, the result is disappointment for him.
0: Inati manavudu shastra vijnanam perugukoladi swarthamu ahankaramu aneetvanti oka paisachika vruttulu abhivruddhi gavinchukuntunnadu.
1: Today, along with these advances in science and technology, man has also given rise to his own feelings of selfishness and ego, which have assumed demonic proportions.
0: ఈనాడు ప్రపంచమునందు గల వృక్షములు పక్షులు పశువులు కోను స్వార్థరహితమైనటువంటి సేవలు మానవులకు ఎన్నో విధములుగా సల్పుచున్నవి.
1: బట్ ఇన్ ద నేచర్ అరౌండ్ యు విల్ ఫైండ్ దట్ ద బర్డ్ ద బీస్ ద యానిమల్ ద ట్రీస్ దే ఆల్ హావ్ ఎ లెసన్ టు గివ్ టు మ్యాన్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై తన యొక్క జాతికే తన యొక్క తల్లిదండ్రులకే తన యొక్క దైవములకే ద్రోహం గావించుచున్నాడు.
1: A lesson in selflessness. As against this, man it is who is given to selfish ideas. The result is, he is bringing his own race to disrepute. His parents and God even is deceived in the process.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsalanu pradarshinchutunnadu kani darshinchutaledu.
1: He no doubt talks about these virtues like satya, dharma, shanti, prema and ahimsa, but never practices them.
0: Acharinchutaledu.
1: And he doesn't put them into practice.
0: సర్వులు కూడా తనను గౌరవించాలని భ్రమిస్తున్నాడు.
1: హీ సర్టన్లీ వాంట్స్ అదర్స్ టు రెస్పెక్ట్ హిమ్,
0: కానీ తాను ఇతరులను గౌరవించుటకు ఏమాత్రం కూడా ముందంజ వేయటం లేదు.
1: బట్ హీ డజంట్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ అదర్స్.
0: ఎంత కలిగినప్పటికీ కడుపునకి
1: ఆల్ దట్ హీ డస్ ఈజ్ బై వే ఆఫ్ ఫిల్లింగ్ హిస్ ఓన్ స్టమక్.
0: కలిగినదంతా కూటికే, ఎన్ని సంవత్సరంలో బ్రతికిన కాటికి. ఈ సత్యాన్ని గుర్తించుకొని లేకపోతున్నాడు మానవుడు.
1: Now man is not cognizant of the truth that he is living, no doubt, but living for the sake of the stomach. Ultimately he has to reach the symmetry.
0: బాధలు సంభవించినప్పుడు భగవంతుడా అని చింతిస్తున్నాడు.
1: In times of difficulties certainly he turns to God and thinks about him.
0: కష్టములు సంభవించినప్పుడు కన్న తండ్రులను ఆశ్రయిస్తున్నాడు.
1: In terms of trials and tribulations he looks to his parents for solace and consolation.

0: అని తన భవిష్యత్తు ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హిస్ ఫ్యూచర్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములకు శాంతులకు అరుణ్ చేస్తున్నాడు.
1: He is going out of his way to seek pleasures and comforts and joys of the world.
0: మానవుని యందలి ప్రేమ శూన్యమైపోతున్నది.
1: And there is no trace of love whatsoever in him.
0: ఈనాడు ప్రేమ తత్వాన్ని ప్రకటించాలి.
1: Today what's necessary is this love should be brought
0: forth. ప్రచారం చేయాలి.
1: It should be propagated.
0: ఆచరించాలి.
1: It should be practiced.
0: అందించాలి.
1: It should be
0: ఆనందించాలి.
1: It should be experienced as a moment of joy.
0: ప్రేమనే మన జీవితము.
1: బికాస్ లవ్ ఇస్ లైఫ్.
0: దీనిని భక్తి భక్తి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ఆల్సో బీన్ కాల్డ్ భక్తి ఆర్ డివోషన్.
0: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అన్నారు. అనగా సేవనే భక్తి అనే పదమునకు సార్థక నామం.
1: దేర్ ఇస్ యెట్ అనదర్ టెర్మినాలజీ టాకింగ్ అబౌట్ సర్వీస్ వెరీలీ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ భక్తి.
0: దీని యొక్క ఉత్పత్తి భజ సేవయాం అన్నారు.
1: నౌ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ భక్తి ఇస్ థింక్ అబౌట్ సర్వీస్. Worship service.
0: మానవుని యొక్క అనురాగమును,
1: మ్యాన్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
0: ప్రేమను,
1: హిజ్ లవ్,
0: కామనను,
1: హిజ్ డిజైర్స్,
0: భగవంతుని వైపున మరల్చినప్పుడే,
1: వెన్ దీస్ ఆర్ టర్న్ టువర్డ్స్ గాడ్,
0: అతని యొక్క తత్వము,
1: హిజ్ నేచర్,
0: పవిత్రమైన పరివర్తన పొందుతుంది.
1: విల్ టేక్ ఎ టర్న్ ఫర్ ద బెటర్.
0: ఈనాడు మానవుడు,
1: టుడే మ్యాన్,
0: ఇలాంటి పవిత్రమైన మార్గమును ప్రవర్తించక,
1: హీ ఈజ్ నాట్ టేకింగ్ టు సచ్ ఎ నోబుల్ పాత్.
0: సంకుచితమైనటువంటి మార్గమునందు,
1: హీ ఈజ్ రాదర్ ట్రావెల్సింగ్
0: స్వార్థపరమైనటువంటి తత్వమునందు,
1: ఎ పెట్టీ మైండెడ్
0: అహంకార జీవితమునందు,
1: లీడింగ్ హిజ్ లైఫ్ ఇన్
0: ఆడంబరమైనటువంటి వృత్తుల యందు,
1: గివింగ్ రూమ్ ఫర్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం,
0: కాలమును గుర్తించుకోలేక కాలాన్ని విసర్జిస్తున్నాడు.
1: వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ దిస్ వే అండ్ వేస్టింగ్ అవే హిస్ లైఫ్ అండ్ బాడీ.
0: కానీ తన కర్తవ్యం ఏమిటో గుర్తించడం లేదు.
1: హీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ హిస్ డ్యూటీ.
0: కాలము అచండ మారుతం వలె కదిలిపోతున్నది.
1: టైమ్ ఫర్ ఇట్స్ పార్ట్ ఫ్లోస్ ఆన్ అన్ మై
0: దేహమునకున్నటువంటి యొక్క ఆయు ప్రమాణం మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద బాడీ లైక్ వైజ్ ఇస్ మెల్టింగ్ అవే లైక్ ఎ బ్లాక్ ఆఫ్ స్నో.
0: కానీ మానవుని యొక్క కర్తవ్యం ఏమిటో గుర్తించుకోకుండా కాయాన్ని వదిలిపెడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ద పర్పస్ ఆఫ్ హిస్ బాడీ ఈజ్. హీ ఈజ్ లూజింగ్ హిస్ లైఫ్.
0: ఎంతునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ ద మోస్ట్ సీక్రెట్ టు గెట్.
0: కేవలం శరీర నిర్మాణమునందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను ఉత్కృష్టమైనటువంటి జీవితం మానవునిది.
1: Not merely in terms of the upkeep of the body, but also in terms of intellectual capability, man's life is a supreme one.
0: పుడమి యందు పుట్టినటువంటి ప్రాణుల అన్నింటికంటే కూడా మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: Out of all the life forms that you find in this creation, that of man is the noblest and the most difficult to get. But
0: మానవుని యొక్క అబలత్వము కొంతవరకును మానవుని వెనుకంజెప్పి వేయిస్తున్నది.
1: But his innate sense of weakness is what is holding back him.
0: మానవుని యొక్క ఆయు ప్రమాణము చాలా పరిమితముతో కూడినటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ స్పాన్ అస్ సచ్ ఈజ్ అ లిమిటెడ్ వన్.
0: ఈ పరిమితమైనటువంటి కాలము నుండే
1: దిస్ లైఫ్ విచ్ హాస్ ఎ సర్టన్ లిమిట్,
0: పవిత్రమైనటువంటి యొక్క మేధాశక్తిని
1: అండ్ హిజ్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ విచ్ ఆర్ సేక్రెడ్,
0: సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: దీ షుడ్ బి ఛానలైజ్డ్ ప్రాపర్లీ,
0: సాత్వికంగా గావించుకుంటకే ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ ఎండెవర్ టు సాంక్టిఫై వన్ సెల్ఫ్ ఇన్ దిస్ మానర్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ టుడేస్ మ్యాన్,
0: ఆ విధమైనటువంటి ప్రవర్తన యందు తన యొక్క కీర్తిని గాని కర్మను కాని అంకితం చేయటం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ డెడికేటింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ నోబుల్ ఆనరస్ టాస్క్.
0: వేసేటువంటి ప్రతి అడుగు కూడాను అధర్మంలో వేస్తున్నాడు.
1: వాట్ ఎవర్ స్టెప్ హీస్ టేకింగ్, హీస్ ఇన్ ద పాత్ ఆఫ్ అధర్మ.
0: పలికేటువంటి పలుకులన్నీ కూడాను అసత్యమయంగా రూపొందుతున్నవి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఎ లై అండ్ ఫాల్స్హుడ్.
0: చూచేటువంటి చూపులు ప్రేమరహితమవుతున్నవి.
1: వాట్ ఎవర్ హీ లుక్స్ అట్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
0: పాపమన్న ప్రీతి.
1: వెన్ యు టాక్ ఆఫ్ సిన్ హీ లవ్స్ సిన్.
0: దైవమన్న అప్రీతి.
1: యు టాక్ ఆఫ్ గాడ్ హీ డిస్లైక్స్ గాడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితంలో మానవత్వాన్ని ఏ విధంగా గుర్తించుకోగలడు?
1: వెన్ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్, హౌ కెన్ వన్ అండర్స్టాండ్ వన్స్ ఎగ్జిస్టెన్స్?
0: కనుకనే మానవ జీవితము సైన్స్ అండ్ టెక్నాలజికల్ గా ఎంత అభివృద్ధి అయినప్పటికీ నైతికంగా మాత్రం దినదినమునకు దిగజారిపోతున్నది.
1: దట్ ఈస్ వై మ్యాన్ మే హావ్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఓన్ లివింగ్ హీ ఈస్ డిగ్రేడింగ్.
0: సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు అత్యవసరమే.
1: సర్టెన్లీ వీ డూ నీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ ఇది భౌతికమైన జీవనం మనకే కానీ ఆధ్యాత్మిక జీవనం కాదు.
1: బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, నాట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్.
0: ఈ రెండు మార్గములు ఉంటున్నవి.
1: There are two paths.
0: జీవనోపాధి ఒకటి, జీవిత పరమావధి మరొకటి.
1: One for the sake of living and one which will take you beyond this life.
0: జీవించుటకై కొన్ని మార్గములు మనం అనుసరించాలి.
1: Certainly we have to follow a few things for the sake of living.
0: జీవితమునకై మరికొన్ని మార్గములు అనుసరించాలి.
1: But for the sake of life itself you got to follow yet another thing. అంటే
0: ఇప్పుడు జీవించుట కోసమే అంకితం గావిస్తున్నాము.
1: There is yet another thing that you have to follow, but all our life is spent for the sake of living.
0: Education should for life, not for living.
1: In other words, education is for life, not for the sake of living.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక చదువు చదువు చదువు, ఈ చదువు అన్నీ కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి రీతిగా, కేవలం కృత్రిమైనటువంటి ఒక మార్గం లోపల తన జీవితాధారం నిమిత్తమై ఉపయోగపెడుతున్నాడు.
1: We do talk of education, no doubt, but we do not know the significance and the purpose of true education. We are leading our lives in a superficial way.
0: జీవితము అవసరమే.
1: We do need to live.
0: కానీ దానితో పాటు జీవితం యొక్క పరమావధిని కూడా నువ్వు గుర్తించడం అత్యవసరం.
1: బట్ ఈవెన్ యాజ్ యు డూ ఇట్ యు షుడ్ ఆల్సో రికగ్నైజ్ వాట్ లైస్ బియాండ్ ద పర్పస్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ఇహము.
1: దిస్ ఇస్ దిస్ వరల్డ్.
0: మనకు తెలియనటువంటిది మరొకటి పరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్.
0: ఇది కనిపించేటువంటిది.
1: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్
0: ఇది వినిపించేటువంటిది.
1: సంథింగ్ విచ్ యూ కెన్ లిసన్ టు.
0: కానీ మనసును మరపించేటువంటిది.
1: బట్ ఇట్ ఆల్సో డెల్యూడ్స్ యువర్ మైండ్.
0: ఇలాంటి తత్వాన్ని మనము కనిపించని, వినిపించని హృదయాన్ని మరిపింపజేసేటువంటి ఒక తత్వం మరొకటి ఉంటున్నది.
1: As against this, there is something which cannot be seen, which cannot be heard, which can also lead you beyond.
0: ఇది క్షరము.
1: This is something which is momentary.
0: అది అక్షరము.
1: That has no beginning, no end.
0: క్షరం అన్నటువంటిది నిరంతరం కూడాను మార్పు చెందినటువంటిది.
1: Now this kshara is something undergoing change every second.
0: అక్షరము నిరంతరం కూడాను నిత్య సత్యమై ఉండేటువంటిది.
1: But అక్షర something lasting, something permanent.
0: అక్షర తత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ప్రేమను పెంచుకోవాలి.
1: Now to understand this akshara, the nature of this that is lasting love, it is that's necessary.
0: ప్రేమ రసామృతములో మునిగినటువంటి మానవునకు సర్వము కూడాను తనకు అయిష్టంగా తోస్తుంది.
1: One who has delved deep into this nectar of love, everything else is secondary.
0: జగత్ అంతా కూడాను భగవత్ స్వరూపమే.
1: Now all that you see in the world around you is a manifestation of God.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: This creation is verily a reflection. This is a form of God.
0: ప్రాణి కూడాను పరమాత్మని యొక్క అంశములే.
1: Every living form is a fragment of God.
0: ఇదియే ప్రేమాద్వైతము.
1: This is the ప్రేమాద్వైతం.
0: ఇదియే రసాద్వైతము.
1: This is also రసాద్వైతం.
0: ఇదియే సోహం తత్వం.
1: This is the సోహం తత్వం.
0: ఇట్టి తత్వాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తిత్వం మన ఈనాడు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Now the need of today is a way of understanding this truth.
0: దీన్ని మనం అర్థం చేసుకున్న దినమే మన జన్మం సార్థకం అవుతుంది.
1: When you understand this truth, you have sanctified your life.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి రూపంలో మనం సాధన చేయాలి.
1: సో ఆల్ అవర్ సాధనస్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ దిస్ ప్యూర్ లవ్.
0: కానీ ఈనాటి మన ప్రేమ లౌకికమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: నౌ టుడే వి ఫైండ్ దిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఆల్ దట్ ఇస్ వరల్డ్లీ.
0: మనిషికి మధ్య ఉన్నటువంటిదే ప్రేమ అని భావిస్తున్నాము.
1: ఆల్ దట్ ఇస్ వరల్డ్లీ లైక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిడ్యువల్ అండ్ అనదర్.
0: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటిదే ప్రేమ అని విశ్వసిస్తున్నాము.
1: వి ఆల్సో లుక్ ఆన్ లవ్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ ద మెటీరియల్ పొజిషన్స్.
0: మనిషికి పదార్థములకు మధ్య ఉన్నటువంటిదే ప్రేమ అని భావిస్తున్నాము.
1: వి ఆల్సో థింక్ దట్ ద లింక్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిస్ మెటీరియల్ world is
0: love. ఇది ప్రేమని.
1: Yes, this is true to a certain extent.
0: కానీ పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమ కాదు.
1: But this love is not directed towards that.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టుకుంటున్నాము.
1: All these are to meet our own selfish needs and ends.
0: ఇది స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే కృత్రిమ ప్రేమలంతకున్న అభివృద్ధి పరచుకుని మనము కేవలం ప్రేమారాధన అనేటువంటి బురకా లోపల మనం జీవిస్తున్నాము.
1: So for the sake of this interpretation that we are giving to this word love, we are having a mask over us devoid of an understanding of what true love means.
0: ఇది తాత్కాలికమైన ప్రేమ.
1: This love of ours is transient.
0: కానీ సత్యమైనటువంటి ప్రేమ మరొకటి ఉంటుంది.
1: But there is yet another form of love which is the true proper, that is selfless love.
0: నిర్మలమైనటువంటి ప్రేమ.
1: Pure unsullied love.
0: ఫలరహితమైనటువంటి ప్రేమ.
1: Something which is beyond, which has no trace of highness.
0: తాను కావలసినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing that it seeks for itself.
0: తనకు కావలసినటువంటిది ప్రేమని.
1: ఇట్ సీక్స్ లవ్ ఫర్ ఇట్సెల్ఫ్.
0: ప్రేమ అప్పు ఇచ్చుకునేటువంటిది కానీ అప్పు పుచ్చుకునేటువంటిది కానీ అర్పితము చేసుకున్నటువంటిది ప్రేమ.
1: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్. ఇట్ సంథింగ్ విచ్ హస్ టు బి ఆఫర్డ్.
0: ఇది కేవలము హృదయం అనేటువంటి ఒక మొక్క నుండి పుట్టేటువంటి ప్రేమ పుష్పము.
1: దిస్ లవ్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ లవ్ స్ప్రింగింగ్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మానవత్వం అనేటువంటి విశిష్టమైనటువంటి దైవత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this love which will give you the understanding of understanding God in this universe.
0: ఈనాటి మానవుడు ధర్మ అర్థ కామ మోక్షమనేటువంటి చతుర్విధ పురుషార్థములు మాత్రమే అనుభవిస్తున్నాడు.
1: The man of today is discharging his responsibilities towards these four purusharthas, dharma, artha, kama and moksha.
0: దీనికి అతీతమైనటువంటి ఐదవ పురుషార్థం కూడా మరొకటి.
1: But there is a fifth purushartha lying beyond these.
0: అది పరమ ప్రేమ.
1: That could be called parama prema. Absolutely.
0: దీనిని అనన్య భక్తి అన్నారు.
1: Yet another name for this is ananya bhakti.
0: శంకరులు దీనిని జ్ఞాన లక్షణం అన్నారు.
1: Shankaracharya said this is జ్ఞాన లక్షణ, aim of జ్ఞాన.
0: కనుక ప్రేమ అనగా కేవలము లౌకికమైనటువంటి జీవితం నందు ఉపయోగపెట్టేటువంటి స్వార్థమైనటువంటి ప్రేమ మాత్రమే కాదు.
1: So here we must understand, love is not something that has to be used for our own worldly existence.
0: పరార్థమైన,
1: there is something beyond it,
0: విశాలమైనా,
1: something which is broad,
0: ఆనందమయమైనా,
1: which is full of bliss,
0: అమృతమయమైనా,
1: which is nectarine, immortal.
0: ఇలాంటి అమరత్వముతో కూడినటువంటి ప్రేమ ఈ పవిత్రమైన ప్రేమ.
1: This pure thing which is immortal, that is true love.
0: ఇది మోక్షమును కూడాను ఆశించదు.
1: This love does not seek even liberation.
0: మోక్షమును కంటే అతీతమైనటువంటిది.
1: Because it is beyond liberation.
0: ప్రేమ అమృత స్వరూపాచ అన్నాడు నారదుడు.
1: Narada said, love is beyond this idea of immortality.
0: నీటి చుక్క నీరుతో చేరినప్పుడు అది అమృతత్వాన్ని పొందిపోతుంది.
1: A drop of water, when it becomes part of a lotus, becomes
0: nectar. It
1: assumes an infinite shape and form.
0: అమరత్వాన్ని పొందుతుంది.
1: It becomes immortal.
0: ఏ విధంగా?
1: How?
0: ఒక్క నీటి చుక్క హస్తమునందుంచుకున్నా కొన్ని క్షణముల్లో అది ఆవిరిగా మారిపోగలదు.
1: The same drop of water, keep it in the palm of your hand.
0: అది ఆ నీటి చుక్కకు మరణము.
1: It becomes vapor, it is dying its death.
0: కానీ అది నీటి చుక్క నీరుతో కలిపినప్పుడు అనంతమైనటువంటి ఆకారంలో లీనమైపోతుంది.
1: It is dying its death. The same drop of water becomes part of the lotus.
0: దానికి మరణమే లేనటువంటి అమరత్వాన్ని పొందిపోతుంది.
1: It becomes infinite, it becomes immortal, it has no death.
0: ఇది అమృతత్వము అన్నారు.
1: This is what is called immortality.
0: కనుకనే మన మానవత్వం అనేటువంటిది సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యము ఈ సాయుధ్య తత్వం లోపల నిత్యతత్వాన్ని మనం అనుభవించడమే ప్రేమ యొక్క పవిత్రమైనటువంటి సారం.
1: The quintessence of love is for a person to go out and reach and become part of something which will confer on him immortality.
0: కాని ఈనాటి భక్తిని మనం అనుభవించేటువంటి సూత్రములు ఇది కేవలం ఆడంబరమైనటువంటివే కాని హాస్యాస్పదమైనటువంటివే కాని నిత్య సత్యములైనటువంటి భక్తి మార్గంలో కానేరవు.
1: Now today when you talk about bhakti that you have, these are merely superficial things. These are merely things to be laughed at, scoffed at. They are not true bhakti.
0: గోపికలు చెప్పారు.
1: One context, the Gopikas had this to say.
0: Man.

0: మందార పుష్పం యొక్క మకరందానికి వలనటువంటి తుమ్మెద నోటి పువ్వుల వైపున ఊరుకులెత్తున.
1: That bee which has tasted the sweet nectar of the jasmine flower would run after a lily flower.
0: ఆకాశగంగా యందు విహరించేటువంటి యొక్క రాజహంసలు ఏ యొక్క మాలిన్యమైనటువంటి యొక్క కొలను లోపల ప్రవేశించునా?
1: A swan which is part of the celestial Ganges, can it have any taste for dirty murky water?
0: చల్లని తెల్లని వెన్నెలయందు విహరించేటువంటి యొక్క చకోర పక్షులు మంచుగడ్డ పైన రాలునా?
1: Or the bird which languishes and which rejoices in the rays of this cool and comfort giving moon, can it be happy elsewhere?
0: తీయని మామిడి చిగుళ్ళను తిని కమ్మని గానం పాడేటువంటి యొక్క కోకిలలు ఏ యొక్క అడవి మల్లెలపై ఏమైనా ఉరుకులెత్తుతుందా?
1: Or the cuckoo bird which relishes all that is sweet and tasty, you try to feed it on something in from the forest, can it relish it?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి మానవుడు చింతపండును రుచిస్తాడా?
1: How for that matter a person who has tasted the date fruit, can he relish it?
0: అదే విధముగానే భగవంతుని యొక్క ప్రేమ రసామృతమును గ్రహించినటువంటి మానవుడు అన్య రుచులను ఏమైనా అరగించునా?
1: In the same manner a person who has tasted the sweet nectarine love of God, can he relish it anything else?
0: దీన్ని కులశేఖరరావు గారు కూడా చెప్పారు.
1: The same sentiment was expressed by the saint Kulashekara.
0: Oh bhagavantuda, nenu angahinunni annadu.
1: Oh lord, I have no limbs.
0: Karanam emiti?
1: The reason?
0: Chetularanga shivuni poojinchareni.
1: You want to worship Shiva with your limbs.
0: Noru navanga harikirti nuduvareni.
1: Or the tongue given for the sake of singing the praise of the lord.
0: Dayayu satyambu hrudayamulo talapadeni.
1: Or the heart where you have compassion and love.
0: Prema satyambu devulo talapaleni.
1: These have no place in your heart.
0: Kaluganeetiki kallula kadupu chetu unnadu Prahladu.
1: Or the what use of such a bird which have no, I mean there is no proper relationship between the limbs and the purpose for which they have been given.
0: Ane vidhamugane Kulashekaralu varu, ఓ భగవంతుడా, ఈ చేతులు నీ సేవకై అర్పితముగానేటువంటి చేతులు, ఇవి లేనటువంటి వేను అన్నాడు.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ కులశేఖర సెడ్, ఓ లార్డ్, దీస్ హ్యాండ్స్ ఆర్ దేర్ ఫర్ యూ ఫర్ టు వర్షిపింగ్ యూ, బట్ వెన్ దే డు నాట్ డు ఇట్, వాట్ యు హావ్ దేర్?
0: ఈ సమాజ సేవలో ఈ చేతులు అర్పితముగానేటువంటి చేతులు ఉండి కూడాను లేనటువంటి వేను అన్నాడు.
1: దీస్ హ్యాండ్స్ మే బి యువర్స్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ యూజింగ్ దెమ్ ఫర్ సర్వింగ్ అదర్స్, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హావింగ్ సచ్ ఏ పేర్ ఆఫ్ హ్యాండ్స్.
0: నిన్ను చూడనటువంటి ఈ కన్నులు ఉండి కూడా నువ్వు కేవలం ఒక గాజు పెంపుల వంటివి అన్నాడు.
1: ద ఐస్ కెనాట్ సీ యూ, దే ఆర్ మ్యూర్లీ గ్లాస్ పీసెస్.
0: కేవలం చెవులు ఉంటున్నాయి, భగవత్ నామస్మరణ విన్నటువంటి యొక్క చెవులు కేవలం కొండ గుహల వంటివి అని ఉన్నాడు.
1: ద ఇయర్స్ ఆర్ దేర్ బట్ దే కెనాట్ లిసన్ టు ద నేమ్ ఆఫ్ గాడ్, కెనాట్ హియర్ హిమ్, దే ఆర్ లైక్ ది కేవ్స్ ఇన్ ద మౌంటెన్.
0: కనుక మానవుని యందు ఉండేటువంటి ప్రతి అంగము కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అదే మానవ సేవ, మానవ సేవ, మానవ సేవ.
1: సో ఎవ్రీ లింబ్ దట్స్ గివెన్ టు యూ దట్ ఈస్ యువర్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ పర్పస్. దట్ ఈస్ వెరీలీ సర్వింగ్ మ్యాన్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నాడు.
1: It has also been said, God it is in the
0: vela sirasulu vela padamulu vela netramulu ivanni kudanu bhagavantuni venu unnaru.
1: All these thousands of heads, thousands of feet, thousands of eyes, all these are your
0: anaga bhagavantudu ante emi manavaakarame bhagavat tattu mee andaru kudanu bhagavat swaroopule.
1: That is who's God. God it is residing in you. All of you are embodiments of God.
0: కనుకనే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని ఎందు కూడా ఉంటుంది.
1: దిస్ స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: భగవంతుడు సృష్టికి బీజము.
1: గాడ్ ఈస్ ద సీడ్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షంలో మానవుడే అందులోని ఫలము.
1: అండ్ ఇన్ దిస్ యూనివర్స్ దిస్ మ్యాన్ ఇస్ ద ఫ్రూట్.
0: ఈ మానవుడు అనేటువంటి ఫలము లోపల తిరిగి దైవత్వం అనేటువంటి బీజం చేరి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఫ్రూట్ యూ హ్యావ్ ద సీడ్, దట్స్ గాడ్.
0: ఆ యొక్క బీజమునకే ఆత్మ అని పేరు.
1: This seed in this fruit is called Atma.
0: ఆ బీజం యొక్క తత్వమే కర్మ కలాపములకు మూల కారణము.
1: That seed it is responsible for all that follows after.
0: సమస్త సృష్టి లయమునకంతా కూడా ఈ యొక్క ఆత్మ తత్వమే మూల కారణము.
1: It is this Atma tattva which is responsible for the creation, sustenance and resolution.
0: అదే మనస్వరూపము లోపల మానవత్వములో ప్రకటిస్తుండాలి, వికసిస్తుండాలి.
1: The same Atma again is there residing in every person, in his mind, in his spirit.
0: Brahmasutramunlo manayeva manushyanam karanam bandhamochayo annaru.
1: In keeping with this, it has been given to us that it is mind which is responsible.
0: Manavudu unnata sthayiki povutaku gaani leka adho sthayiki digijarutaku gaani manase moola karanam.
1: Either for one's liberation or for one's bondage. Either to go on the upward journey, mind is responsible. Either you degrade yourself, mind is responsible. What is man? Man is verily mind.
0: Manasu anaga sankalpamulu yokka cherike.
1: And mind is a collection of thoughts.
0: Sankalpamulu yokka parinamame mana nitya jeevitamu.
1: And the result of these thoughts is your life, daily life.
0: Nitya jeevitamulo mana pravartane deeniki moola karanamu.
1: And our actions are follow these thoughts of our
0: mind. Kanuka manishi manchi vaadu kavalante mana pravartana manchidiga untundali.
1: So if a person is to be called good, his action should be noble and good.
0: Ee pravartana yokka moola saarame character, adhe mana yokka seelam.
1: And the essence of your actions is gauged in terms of your character.
0: Ee gunane lekapothe manavattam shunyam.
1: Without this character, one's life is a void.
0: Enni chaduvulu chadivina,
1: any amount of education,
0: enni padavulu yelina,
1: you might have any number of positions,
0: enta dharmamu sampadinchina,
1: you might accumulate
0: enta balavantudaina,
1: you might be very powerful,
0: enta janasamuhamlo undina,
1: you might be amidst thousands of people.
0: Aa gunane okkate lekapothe vaaniki sthalame ledu.
1: If you do not have this character, you have no place in society, no place in.
0: కరపు ఈ నాడు మనం నైతిక విలువను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Today you need this idea of character or morality in you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ధనము కాని,
1: either money,
0: బలము కాని,
1: or your strength,
0: పదవి కాని,
1: or your position,
0: కీర్తి కాని,
1: or your fame,
0: సర్వము కూడాను వస్తుంటది పోతుంటది.
1: All these come and go.
0: It comes and goes. Only morality comes and grows.
1: All these come and go. It's only morality which comes and grows.
0: అది లేని జీవితం కేవలం మృగ జీవితం అనే చెప్పవచ్చు.
1: Devoid of morality, one's life is akin.
0: మానవుడు ఏ విధమైనటువంటి సుఖ శాంతి సంతోష మైదనాదులు అనుభవిస్తున్నాడో అదే విధంగా పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: One's life is akin to the rest of a beast. Just as an animal is experiencing moments of joy, sorrow, comfort, luxury, so is man also doing the same.
0: అధికులం.
1: Then how are we superior to these animals and beasts?
0: అధికత్వం ఈ గుణమునందే ఉంటుంది.
1: Our superiority lies in this idea of character.
0: ఈ గుణమును మనం పోషించుకోవాలి.
1: Try to sustain this.
0: ఈ గుణాన్ని పోషించుకునే నిమిత్తమై అనేక రంగముల్లో మనం ప్రవేశించాలి.
1: And in order that we might foster this character,
0: ee pravechinchukodanu andulo manamu dani edurkovadaniki samsiddhanga untundali.
1: You must enter other fields of endeavor, and even then
0: manava
1: jeevitamlo
0: enno kashtamulu nakkamulu dukkamulu nindalu nishthuramulu kudanu ventaadutu untuntayi.
1: Now as far as one's life is concerned, praise, calumny, criticism, joy, sorrow, they shadow one.
0: Ee lekunda manavattam undadaniki veelu kaadu.
1: Without these, it's not possible for a person to live.
0: See, pleasure is an interval between two pains.
1: Like you say, a pleasure is an interval between two pains.
0: Naaku baadham lekunda sukhangane undalani koreetundi vaadu pichivaadu.
1: Now a person who says, I don't want any grief, I want only happiness, he's a foolish person.
0: Nijamuga baadhalo lekapothe veeniki sukham yokka viluvane teliyadu.
1: This person is a mad one, because without the idea of sorrow, he cannot understand what happiness is.
0: కనుకనే బాధలు ఉండే తీరాలి.
1: సో యూ నీడ్ టు హ్యావ్ డిస్ట్రెస్,
0: కష్టములు కలిగే తీరాలి.
1: యూ మస్ట్ హ్యావ్ గ్రీఫ్,
0: నిందలు నిష్ఠురములకు మన గురి కావాలి.
1: యూ మస్ట్ బి సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్.
0: అయినప్పుడే మన యొక్క మానవత్వం ప్రకాశిస్తుంది, వికసిస్తుంది.
1: ఇన్ ద ఫేస్ ఆఫ్ దీస్ యువర్ ఓన్ గ్లోరీ, యువర్ ఓన్ ట్రూ నేచర్, యువర్ ఓన్ హ్యాపీనెస్ విల్ బ్లాసమ్.
0: కనుకనే లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్, మీట్ ఇట్.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ లైఫ్ ఇస్ అ ఛాలెంజ్, మీట్ ఇట్.
0: లైఫ్ ఇస్ లవ్, ఎంజాయ్ ఇట్.
1: లైఫ్ ఇస్ లవ్, ఎంజాయ్ ఇట్.
0: లవ్ ఇస్ గేమ్, ప్లే ఇట్.
1: లైఫ్ ఇస్ అ గేమ్, ప్లే ఇట్.
0: లవ్ ఇస్ dream, realize it.
1: Life is a dream, realize it. Awareness is life.
0: ఈ యొక్క అన్నింటి ఎందుకు కూడా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: సో యు షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ గేర్డ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: దీన్ని ఎదుర్కొనేటప్పుడు మనం అన్ని విధములు కూడా ధైర్య సాహసాన్ని మనం సంపాదించుకోవాలి.
1: And face up to any challenge that life offers you with courage and conviction.
0: ఒక ముసంబి పండు ఉంటుండాలి.
1: Now there is this lemon fruit, lime fruit, sweet lime.
0: ఈ ముసంబి పండు లోపల sweet juice ఉంది.
1: Now inside this fruit you have sweet juice.
0: కానీ పైన చేదు చర్మం కప్పబడింది, బిటర్ స్కిన్.
1: బట్ కవరింగ్ దిస్ ఫ్రూట్ యు హావ్ దిస్ బిటర్ అస్ట్రింజెంట్ స్కిన్.
0: ఈ బిటర్ స్కిన్ ఎందుకోసం సృష్టించాడు భగవంతుడు?
1: నౌ వాట్ ఫర్ హాస్ గాడ్ గివెన్ దిస్ బిటర్
0: స్కిన్? తీయని రసాన్ని కాపాడే కోసం సృష్టించాడు.
1: దిస్ బిటర్ స్కిన్ హాస్ బీన్ గివెన్ సో దట్ స్వీట్ జ్యూస్ మే బి సేవ్ గాడ్.
0: కాబట్టి ఈ చేదు చర్మం లేకుండా తీయ రసం అనేటువంటిది మనకు లభించడానికి వీలు కాదు.
1: Now the lesson is, without this bitter skin in the first place, you can't get that sweet juice.
0: అదే విధంగానే నా సుఖార్ లభ్యతే సుఖం, సుఖమునే ఉంది మనం సుఖాన్ని పొందలేము.
1: The same manner, through comfort and happiness, you never can get comfort and happiness.
0: కష్టం నుంచినే మనం సుఖాన్ని పొందాలి.
1: Comfort and happiness come to you from
0: 24 hours కూడా నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువే తెలియదు.
1: They come from your difficulties. Like you sit for 24 hours in an air-conditioned room. You never can understand the value of
0: air-conditioning.
1: Instead, you go around in the hot sun for 1 hour, then come back to your air-conditioned room. You'll understand its worth. So you need these difficulties and troubles. These troubles have been given to you as a sign of grace from God. The shape of the container determines the shape of the liquid. So, this body is like the container. Now this container has many uneven things
0: in itself.
1: So in the same manner, this body which is like this container has many things like unevenness about it, like the forehead, then the nose jutting out and so on. The mind which is inside also takes this uneven form
0: and shapes.
1: So this mind should be turned towards love. Once you have love, you have understood what life is about. You can experience life in its essence. Because everything around you is a form manifestation of Vishnu. Then everything becomes God for you. Then we'll never ridicule, criticize. We won't trouble
0: others.
1: So first requirement is cultivate love within yourself. Share this love of yours with people in your house, your sisters, brothers, parents and others. When you have thus shared and distributed your love with others in the family, you can distribute this to your neighbors around you.
0: తదుపరి బంధుమిత్రుల యొక్క ప్రేమతో మనం పంచుకోవాలి.
1: Then share it and distribute it with your relatives, with your acquaintances.
0: తదుపరి మన గ్రామంతో మన ప్రేమను పెంచుకోవాలి.
1: Then the next step is to share it.
0: తదుపరి దేశముతో,
1: with the people in your village, with your locality. Finally with your country and finally with the world.
0: Self. I అనేటువంటి ఒక బీజం నుండి ఊయి అనేటువంటి పెద్ద వృక్షంగా మారిపోవాలి.
1: That is, you are traversing from the seed of I to this great mighty tree of the world.
0: కాని నిరంతరము I అనేటువంటి యొక్క ఏకత్వము లోపలనే సంకుచిత భావము నుండి ఈ స్వార్థ పరత్వం నుండి మన పవిత్రమైనటువంటి బీజమును వ్యర్థము చేసుకోరాదు.
1: But we should not therefore waste away all our time and energy in this narrow concept of I. The seed is being made into a rotten one. It is decaying.
0: కనుక నీ ప్రేమను విశ్వముతో ఏకము కావించుకున్నప్పుడే నీటి బిందువు సముద్రంతో చేరినట్టుగా అంత విశాలమైనటువంటి జీవితంగా మారిపోతుంది.
1: So like your love has become one with the love of the world, it has become universal love. It's like the drop becoming one with the infinite vast ocean. Today our prayers and
0: మన పూజలు కాని
1: or our forms of worship,
0: మన ధ్యానములు కాని
1: or our dhyana,
0: మన భజనలు కాని
1: or our bhajans,
0: స్వార్థమయమై ఉంటున్నాయి.
1: They are all full of selfishness.
0: సంకుచితమైనటువంటిగా ఉంటున్నాయి.
1: They are narrow and petty.
0: స్వప్రయోజన నిమిత్తమై
1: ఏర్పడినటువంటిగా ఉన్నాయి. Selfish needs and motives.
0: కాదు.
1: But shouldn't be so.
0: విశాలమైనటువంటిగా మనం పంచిపెట్టాలి.
1: They should be broadened. They should be shared with others.
0: హృదయాన్ని విప్పి చెప్పాలి.
1: You must broaden your outlook and share.
0: ప్రేమను ప్రకాశింపజేయాలి.
1: Let your love spread out.
0: దివ్యత్వాన్ని విక్షింపజేయాలి.
1: Let your divinity spread out.
0: అప్పుడే దీని యొక్క పవిత్రమైనటువంటి గంధము సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: Only then will the fragrance of this love be shared by all others in this vast world. మొగ్గగా
0: ఉన్నప్పుడు దాని యొక్క సుగంధము అందులోనే ఇమిడి ఉంటుంటాది.
1: When it is a mere sapling, the fragrance is contained within the bud.
0: కానీ ఆ సుగంధం విచ్చిన తర్వాతనే దాని యొక్క సుగంధము సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది.
1: వన్స్ ఇట్ బ్లాసమ్స్ ఫోర్ బ్లూమ్స్ అండ్ బ్లాసమ్స్ ఫోర్ ద ఫ్రేగ్రెన్స్ ఆల్సో ఇస్ రేడియేటెడ్ ఆల్ అరౌండ్.
0: కనుకనే ఈనాడు మానవుడు ప్రతి విషయమునకును భయం భయం భయం భయం.
1: Today, what do you find man is doing? He is afraid of everything.
0: కారణం ఏమిటి?
1: What's the cause for this?
0: స్వార్థమే ఇంత భయానికి మూల కారణం.
1: His own selfishness is a reason for his sense of
0: దేహ అహంకారము,
1: the ego stemming from the body,
0: దేహాభిమానమే,
1: and attachment to his body,
0: మానవునికి కొన్ని వాంఛనలు అభివృద్ధి కావచ్చున్నవి.
1: They give rise to some desires in him.
0: ఈ యొక్క వాంఛన చేతనే అభిమాన మమకారములు కట్టివేయుచున్నవి.
1: These wishes in turn give rise to attachment and
0: ఈ అభిమాన మమకారములు మానవుని యందు ఉండినంత వరకు భయం వీని వదలు పెట్టిపోదు.
1: And this sense of I-ness, they bind him down and he's given to a state of fear.
0: ఈ అభిమాన మమకారములంతా కూడా ఏకత్వంగా మనం పంచుకున్నప్పుడు నిర్భయత్వం అనేటువంటి యొక్క పవిత్రమైన తత్వం మన హృదయంలో ప్రవేశిస్తుంది.
1: The same attachment and the same sense of binding, if you share it with others, remove your own bonds, then certainly your
0: ఈ జగత్తులో
1: Your nature has to be broadened.
0: In this world,
1: all that is given in the world, all the materials
0: in the world,
1: all that you see around you are full of this trace of anxiety and fear.
0: కానీ ఒక్క నిర్భయత్వం అనేటువంటి దానిని అనుగ్రహించేది వైరాగ్యం ఒక్కటి మాత్రమే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ విల్ గివ్ యూ దిస్ స్టేట్ ఆఫ్ ఫియర్లెస్నెస్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
0: ఈ వైరాగ్యం అంటే ఏమిటి? మనుషులను వదలటం కానీ, సంసారములు వదలటం కానీ, బాధ్యతలు వదలటం కానీ, ఉద్యోగం వదలటం కానీ, అరణ్యానికి పోవటం కానీ, ఇది కాదు వైరాగ్యం.
1: వాట్ ఈస్ డిటాచ్మెంట్? ఇట్ ఈస్ నాట్ లీవింగ్ బిహైండ్ యువర్ అక్వైంటెన్సెస్, యువర్ ఫ్యామిలీ, యువర్ పీపుల్ ఆర్ యువర్ పొజిషన్స్ అండ్ గోయింగ్ అవే టు ఫారెస్ట్ అండ్ రిటైర్.
0: ఇది వీక్నెస్.
1: All these constitute your weakness, not detachment.
0: నీవు సమాజంలోనే ఉండు.
1: You have to be part of
0: the society. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: నీ యొక్క డ్యూటీస్ నువ్వు చేయి.
1: And discharge your responsibilities and duties.
0: కానీ ఈ వైరాగ్యం అంటే ఏమిటి?
1: But what then is detachment?
0: Less luggage. ఇదే వైరాగ్యం.
1: Less luggage is detachment.
0: అవే డిజైర్స్ తగ్గించుకోవటం.
1: In other words, reduce your wants and desires.
0: ఆ డిజైర్స్ తగ్గించుకొని దైవత్వం యొక్క అనుగ్రహం అనేటువంటి దీనిని కొంతవరకు మనం సంపాదించుకోవాలి.
1: Reduce your desires, seek out and secure for yourself the grace of God.
0: మానవుడు వ్యాపారం చేతను,
1: man either through his business
0: ఉద్యోగం చేతను,
1: or through his position,
0: ఇంకా అనేక రకమైనటువంటి వృత్తుల చేతను ధనమును సంపాదించుకుంటున్నాడు.
1: Or in various ways he accumulates wealth and money.
0: అదే విధంగానే,
1: in the same manner,
0: మానవుడు,
1: man,
0: సేవల ద్వారా, ప్రేమ ద్వారా అనుగ్రహం అనేటువంటి ధనాన్ని మనం సంపాదించాలి.
1: Through the medium of service and love should secure the wealth of anugraha or grace.
0: ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక.
1: This love is like the compass box.
0: ఈ యొక్క దిక్సూచిక ఎక్కడ పెట్టినా ఉత్తరం దిశకే తిరుగుతుందట.
1: It's like the compass. Wherever you place it, it points to the north.
0: అదే విధంగా నీ ప్రేమ ఏ మార్గంలో పోయినప్పటికీ అది దైవం వైపునే పోతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ లవ్, వేర్ఎవర్ యు ఆర్, ఇట్ పాయింట్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ అనుగ్రహం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: సో యు మస్ట్ గెట్ దిస్ అనుగ్రహ.
0: ఈ అనుగ్రహాన్ని మన యొక్క హృదయంలో దాచుకుంటున్నా, మనం ఎక్కడ ఉంటున్నా మనకు భయం లేదు.
1: యు సేఫ్ గాడ్ దిస్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్, వేర్ ఎవర్ యు మైట్ గో, యు ఆర్ సేఫ్.
0: చక్కని ఒక ఉదాహరణ,
1: యు ఆర్ సేఫ్. ఎన్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: నీవు ట్రైన్ లో బయలుదేరుతున్నావు.
1: యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్.
0: ఒక టికెట్ కొని నీ జేబులో భద్రం చేసుకున్నావు.
1: యూ హావ్ బాట్ ద టికెట్ అండ్ యూ హావ్ మేడ్ ఇట్ సెక్యూర్ ఇన్ యువర్ పాకెట్.
0: ఈ టికెట్ ని నీవు పాకెట్ లో పెట్టుకుని ఏ థర్డ్ క్లాస్ లో ఏ మూల నీవు కూర్చున్నప్పటికీ ఏమి భయం ఉండదు.
1: యూ హావ్ ద టికెట్ విత్ యూ, యూ ఆర్ సిట్టింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంపార్ట్మెంట్ ఇన్ ది థర్డ్ క్లాస్, యూ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: కారణం, టికెట్ ఉంది తన దగ్గర.
1: ద రీజన్ ఈస్ యూ హావ్ ద టికెట్ వెరీ మచ్ ఇన్ యువర్ పొజిషన్.
0: టికెట్ కొనకుండా నీవు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో పోయి కూర్చున్నప్పటికీ లోపల భయం భయమే.
1: Now you have not bought the ticket, you have gone and sat in the first class compartment. Continuously you are afraid, you are agitated and anxious.
0: ఎక్కడ టికెట్ కలెక్టర్ వచ్చి ఏ స్టేషన్ లో నెట్టివేస్తాడో అని భయం.
1: The reason is that ticket collector might come any time, might throw you out of the compartment, any station.
0: కనుకనే ఈ యొక్క గ్రేస్, అనుగ్రహం అనేటువంటి టికెట్ ను మన హృదయంలో పెట్టుకుంటే ఎవరు ఎక్కడ కూడా నువ్వు నెట్టడానికి వీల్లేదు, ఎవరు బాధించడానికి వీల్లేదు. నీవు నిత్య సత్యుడై, నిత్యానందమయుడైపోయి, నిత్య ప్రేమమయుడుగా నీవు జీవిస్తుంటావు.
1: ఇన్ ద సేమ్ మేనర్ హ్యావ్ దిస్ టికెట్ ఆఫ్ గ్రేస్, మేక్ ఇట్ సెక్యూర్. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ మైట్ బి ద పర్పస్ ఆఫ్ యువర్ ట్రావెల్, నోబడీ కెన్ టచ్ యూ, నథింగ్ కెన్ ఎఫెక్ట్ యూ, అండ్ యూ ఆల్వేస్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: దీనికే భక్తి, భక్తి, భక్తి అన్నారు.
1: సో ద వే ఆఫ్ సెక్యూరింగ్ దిస్ లవ్ హ్యాస్ బీన్ కాల్డ్ భక్తి.
0: ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతన లోపల మునిగిపోయినటువంటి వాడు.
1: ప్రహ్లాద వాజ్ వన్ హూ హ్యాడ్ కంటిన్యూస్లీ ఇమర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ థాట్స్ అబౌట్ నారాయణ ద లార్డ్.
0: కానీ అట్టి చింతన యందు తన దేహాన్ని మర్చిపోయాడు.
1: సో ఈవెన్ యాజ్ యూర్ స్పెండింగ్ హిస్ టైమ్ కంటిన్యూస్లీ ఇన్ థాట్స్ అబౌట్ లార్డ్, హీ ఫర్గాట్ హిస్ బాడీ. హియర్ వర్ దీస్ పీపుల్ పియర్సింగ్ హిమ్, ప్రికింగ్ హిమ్ విత్ స్టేక్స్ అండ్ రాడ్స్. But this child of
0: maati maatikin,
1: from moment to moment, every second,
0: oh pannagasayi,
1: he would call out to the Lord.
0: Oh Mahajanjana,
1: oh Lord, he was calling
0: out. Oh Mahakalyasaranya,
1: oh one who comes to succor all.
0: Antulu tinchegani ta kannula neeru teedu bhayakampa sametudu kaadu bhuvara annadu. Tanaku bhayam ledu, దుఃఖం లేదు, విచారం లేదు, బాధలు లేవు. కారణం ఏమిటి? ఈ ప్రేమమయమును తాను మునిగినాడు. ఈ ప్రేమతోనే మనం సేవలు చేయాలి.
1: హీ వాస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు అన్టోల్డ్ గ్రీఫ్ అండ్ సఫరింగ్, బట్ హీ వాస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. హీ వుడ్ నాట్ ఓపెన్ హిస్ ఐస్. ఆల్ ద వైల్ హీ సెంటర్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ థాట్స్ అబౌట్ ద లార్డ్ అండ్ నథింగ్ యాజ్ సచ్ వాస్ టచింగ్ హిమ్.
0: ఈ ప్రేమనే మనకు ముక్తి.
1: It is this love that will give us liberation.
0: ఈ ప్రేమనే మనకు మోక్షము.
1: This love confers us liberation.
0: ఈ ప్రేమనే మనకు అమృతమయము.
2: దిస్ ఈజ్ ద
0: ప్రేమమైపోయి సమాజంలో కాలు పెట్టి సమాజ సేవలో మనం పాల్గొనండి.
2: బికమ్ ఫుల్ ఆఫ్ సచ్ లవ్, plunge into society, do
0: service to mankind.
2: Service that you do to others is service to God.
0: అది నీకు దైవ సేవగా భావించుకుంటే దాని నుండి ఆనందం లభిస్తుంది.
2: లుక్ అపాన్ దిస్ అ సర్వీస్ టు గాడ్ అండ్ యూ కెన్ సెక్యూర్ అన్టోల్డ్ హ్యాపీనెస్ ఇన్
0: కానీ ఈనాడు మనం సోషల్ వర్క్ అని ఇప్పుడు షో వర్క్ చేయలేదు, మనం ప్రవేశించలేదు.
2: టుడే ఆఫ్ కోర్స్ వీ డూ టాక్ అబౌట్ సోషల్ వర్క్ బట్ వాట్ యూ సీ ఇస్ షో వర్క్.
0: సిన్సియర్ హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
2: వీ నీడ్ ది సిన్సియరిటీ ఆఫ్ పర్పస్.
0: పరలోకం కోసం కాదు నీవు చేయవలసింది, నీ తృప్తి కోసం నువ్వు చేయాలి.
2: You shouldn't do something for the sake of others. Do something for your own sake.
0: Self confidence manam develop cheskovali.
2: You should have your self confidence in you.
0: Ee aatma vishwasanni abhivruddhi pachukunnappude self satisfaction bayalderu.
2: Once you have self confidence, you have self satisfaction.
0: Ee self satisfaction vachinappude self sacrifice chestavu.
2: Once you have self satisfaction, you can do self sacrifice.
0: Ee self sacrifice chesinappude self realization labhistundi.
2: And through self sacrifice you get self realization.
0: Kanuka self realization kanta self confidence aatma vishwasam undali.
2: So for self-realization as the end product, the first thing is self-confidence. That's necessary.
0: ఈ నాటి మానవుడు అన్నింటిపైనా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోతున్నాడు.
2: Today man has confidence in everything other than his own self. No self-confidence.
0: రేపు ఆ పని చేస్తాను, ఎల్లుండి ఇంకో పని చేస్తాను, ప్లాన్లు 5 ఇయర్స్ ప్లాన్లు, 10 ఇయర్స్ ప్లాన్లు, మాస్టర్ ప్లాన్లు, ఎన్నెన్నో ప్లాన్లు వేస్తుంటారు.
2: Like he goes on talking about, I'll do this tomorrow, I'll do it sometime later. He talks about 5-year plan, 10-year plans and a master plan.
0: ఇది కాదు మనం వేసిన ప్లాన్.
2: బట్ దిస్ నాట్ ద ప్లాన్ దట్ యూ మస్ట్
0: అండర్స్టాండ్. ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్
2: బికాజ్ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్.
2: పాస్ట్ ఇస్ పాస్ట్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్. ఫర్గెట్ ది పాస్ట్.
2: పాస్ట్ ఇస్ పాస్ట్. ఫర్గెట్ ది.
0: డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
2: అండ్ డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
2: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: చేసేటువంటి పనులు అప్పటికప్పుడు మంచిగా చేయి. రేపు ఎల్లుండి నీ ఉండేది ఏం ఖాయం?
2: సో వాట్ యు హావ్ టు డు నౌ, డు దెం గుడ్. డు దెం, డు సంథింగ్.
0: ఈనాడు ప్రపంచమునకు అభివృద్ధిగా చేయటువంటి సమస్యది ఇదే.
2: What guarantee is there about the future? Today, the cause of many problems in the world is precisely this
0: predicament.
2: This is the main cause for all the troubles of the
0: world.
2: What is the cause, you might ask?
0: పెద్దలైనటువంటి వారంతా కూడా నిరంతరము పాస్ట్ ను చింతించుకుంటూ పోతున్నారు.
2: Now, all those people who are aged and grown up, they keep talking about their past.
0: కానీ యువకులందరూ కూడా ఫ్యూచర్ ను చింతించుకుంటూ వస్తున్నారు.
2: As against this, the youth of today, they keep talking about their future.
0: ఇరువురు చేరి ప్రెజెంట్ ను మర్చిపోతున్నారు.
2: Now both these components, the aged and the youth, forget the present.
0: This is not ordinary present, this is omnipresent.
2: Now what is the nature of this present? It is not ordinary present, it is omnipresent.
0: Past result to present lo undi.
2: Because the result of the past is to be seen in the present.
0: Present is the result of the future lo untundadi.
2: And what you do in the present shows itself tomorrow,
0: కాబట్టి
2: the future
0: కూడా ఫ్యూచర్ ప్రెజెంట్ లో ఉంది, పాస్ట్ ప్రెజెంట్ లో ఉంటుంది.
2: Therefore here you see the future is in the present, the past also is in the present.
0: చక్కగా చేస్తే ఫ్యూచర్ పాస్ట్ రెండు కూడా సార్థకం అవుతాయి.
2: సో టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్, దెన్ ద ఫ్యూచర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్, అండ్ ద పాస్ట్ ఆల్సో ఫైన్స్ ఇట్స్ ఫుల్ఫిల్.
0: నీవు ఫ్యూచర్ ని యోచించనక్కర్లేదు.
2: సో యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద
0: ఫ్యూచర్. డూ యువర్ డ్యూటీ.
2: డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
2: Duty is God, work is worship.
0: రేపు రేపు అనేటువంటి ఒక మార్పును చేసుకోవద్దు.
2: Don't go about talking about tomorrow. What you have to do
0: is చేయటువంటి ఒక పని అప్పుడు సక్రమంగా చేయి.
2: What you have to do now, do it
0: sincerely.
2: Well. Do it sincerely.
0: Discipline గా చేయి.
2: Do it in a disciplined way.
0: ఆ విధంగా చేసినప్పుడు ఈ పని కూడా సక్రమంగా జరిగిపోతుంది. దీని ఫలితం భవిష్యత్తులో మనం ఆనందాన్ని అందిస్తాం.
2: When you do things in this manner, your the fruit of such actions also will be a noble good and something to fill you with happiness.
0: వర్తమానమునందున్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకునేటువంటి మానసిక తత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: సో ది కేపబిలిటీ, ద మెంటల్ కేపబిలిటీ దట్ యు నీడ్ టుడే ఇస్ దట్ విచ్ కెన్ రికగ్నైజ్ ద ప్రెసెంట్.
0: మనసును విచ్చలవిడిగా సంచరింప చేయకూడదు.
2: ద మైండ్ షుడ్ నాట్ బి గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్.
0: మనసుకు స్వేచ్ఛను అందించకూడదు.
2: యూ షుడ్ నాట్ గివ్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ టు దిస్ మైండ్.
0: మనసు నందు కొంత విచారణ శక్తి కలగాలి, డిస్క్రిమినేషన్ పవర్. అక్కడ బుద్ధిని ఉపయోగపెట్టాలి.
2: దే షుడ్ బి దిస్ బుద్ధి యోగ ఇంటెలెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద మైండ్.
0: దీనిని బుద్ధి యోగం అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ బుద్ధి యోగం.
0: మనసు కోరినట్టంతా మనం చేయకూడదు.
2: వీ షుడ్ గో యాజ్ ద మైండ్ వాంట్స్.
0: మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అని క్వశ్చన్ వేసుకోవాలి.
2: ఎవ్రీ టైమ్ ద మైండ్ ఆస్క్ ఆఫ్ ఎ థింగ్, యూ మస్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: తర్వాతనే నీవు క్రియలో అడుగు పెట్టు.
2: ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్వైరీ దెన్ యూ అండర్టేక్ ద యాక్షన్.
0: అప్పుడు ఈ మనసు కూడా నీకు సార్థకమైన మార్గాలు నిరూపిస్తుంది.
2: దెన్ ద మైండ్ ఆల్సో కెన్ బి లెడ్ ఇన్ ది ప్రాపర్ మానర్.
0: అట్టు లేకుండా విచారణ శక్తి శూన్యమై ఏదో తలుచుకున్నటువంటిదంతా మనం చేయడానికి ప్రయత్నించుకుంటే అది మానవత్వాన్ని బంధితుని గావిస్తుంది.
2: రాదర్ దెన్ దిస్ డివార్డ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్ యూ గో అబౌట్ వాట్ ఆర్ ద మైండ్ సీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్, దెన్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ ఓన్ లైఫ్.
0: కేవలము మనసు ఒక విధమైన కీ.
2: ఇట్ హస్ బీన్ సెడ్ ద మైండ్ ఇస్ లైక్ ద కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి ఒక వైపున త్రిప్పితే చూసుకుంటుంది, మరొక వైపున త్రిప్తే తెరుచుకుంటుంది.
1: Now this key inserted in the keyhole, you can turn it either way. One, if you turn it in one direction, the lock can be unlocked. If you turn it the other way, it locks itself.
0: Kanuka ikkada mana hrudayame lock.
1: So here our heart is the lock.
0: Mind is key.
1: Mind is the key.
0: Deeni God side turn chesthe detachment, world side turn chesthe attachment.
1: You turn this key towards God, you have detachment. You turn the key in the opposite direction, you have attachment.
0: Attachment to manaki ye shop lono koraledu, ye friendo gift ivaledu, ye company lo supply cheyatam ledu, mana yokka vanchala valane manam attachment avutundali.
1: So this attachment is something which is not to be found in the marketplace. Somebody has given to you or you have bought it. It is very much a result of your own desires, your own wants and
0: adhe vidhamgane manchi chedalaku mana manase karanam.
1: In the same manner, it is mind which is responsible either for the good or bad that we experience.
0: Manasu oka divyamainatundi premanu mana mayam chesthe.
1: Now the same mind were to be filled with love.
0: Premato nindinatunte manasu prematone pravartistundi.
1: So this mind filled with love conducts itself accordingly.
0: Ee prema tattvame bhakti.
1: This feeling of love is
0: prema ledi emi chesina gaani avi prayojanam ledu.
1: Without love you might do anything, it's of no use.
0: Manavattamulo gnanamu yogamu karma ani aneka siddhantamu untunnayi.
1: Now there are so many doctrines given to us, the path of jnana, the path of bhakti, the path of yoga and so on. We don't have to go by any of these.
0: Tulasidas cheppadu.
1: Like Tulasidas said,
0: Bhagavantuda kathinamainatundi jnanam naaku em artham kavatam ledu.
1: Oh God, this path of jnana, knowledge is so difficult to understand.
0: Ee jnanam chedi nenu vasam gavinchukolalenu.
1: Which is so difficult to understand, I can never hope to grasp it.
0: Yagni yagadi tapasu nenatundi karmala dwara naa cheta kaadu.
1: Nor can I perform the yajnas, the yagas and such other rituals.
0: Kani na daggara okka sutram matram untundadi gattidi.
1: But I have one very strong principle given to me.
0: Adhe na prema.
1: That is my love.
0: Ee prema cheta ninnu chakkaga bandhinchagalanu.
1: With this love I can bind you.
0: Adhe bhakti.
1: That is bhakti.
0: Kanukani prema cheta jagattunanta kuda manam hastamulo cherchukovachchu.
1: So with love you can have the whole world in your grasp.
0: Kanaka prema anetundi kevalam one way traffic kaakunda give and take, give and take.
1: But this love is not one way traffic, it's a case of give and take, give and take.
0: Idi manam abhivruddhi parchukovali.
1: This is what should be cultivated.
0: Ee naadu ee prema lekapovatam chetane jagat lopala inni vidhamaitundi kruva kutyamlanta jarugutunnayi.
1: Today world has no place for this love, that's why you find so many wicked and evil deeds being done.
0: Premane undini ee durmargamulaku avakasame ledu.
1: If there had been love,
0: ee duracharamulaku avakasame ledu.
1: There wouldn't have been
0: ee dushta pravartanalaku avakasame ledu.
1: Such oddity, such evilness and wickedness around us.
0: Kabatti manu premanu pinchukovali kani dhanani kaadu pinchukovasindi.
1: So we need love, not money or wealth.
0: ee prema undinappude sarva gunamulu kuda manaku abhivruddhi avutayi.
1: You have love, you have all the noble qualities and virtues.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Bhakti bhakti anaga kevalam bhajanalato paatu sadhanalato paatu premamayam kavali.
1: So bhakti would mean, in addition to all your bhajans
0: mana sarva vanchanu kudanu daivam vaipunu maralchandi,
1: all your bhajans and sadhana
0: sarva karma bhagavat pityarthanga bhavinchandi.
1: You need love, you have to look upon every act of your life as
0: daivaniki seva chesinattu.
1: I am serving a person, I am serving God.
0: Ide nijamainatundi bhakti.
1: This is true bhakti.
0: Ide nijamainatundi oka margam.
1: This is a true path.
0: Ide nijamaina manavattam.
1: This is
0: manavattam prema anetundi oka mayamlo nindi untundali.
1: This is index to one's own nature, one's own being, one's own existence. Love it is.
0: Ee jeevinchinappudu ye sadhana kudanu manam చేయనక్కర్లేదు.
1: And once you're leading a life like this, you don't have to do any other sadhana.
0: కనుక ప్రేమతో సమాజంలో పాల్గొని చేతులతో పనిచేసి నోటితో చింతించి దివ్యత్వమైనటువంటి ఒక భావాన్ని హృదయంతో నింపుకోవాలి.
1: సో హ్యావ్ దిస్ లవ్, సర్వ్ ద సొసైటీ విత్ యువర్ హ్యాండ్స్, utter sweet words, become part of the society.
0: Hands in the society, head in the forest.
1: Hands in the society, head in the forest. That should be the way.
0: ప్రేమ ముదిత మనసిక

Subramanyam, Subramanyam, Subramanyam.

是我喊着喊着最的美人，喊着喊着最是我最的美人。就像他们那跑了最的美人，就像他们那跑了最的美人。

double, double, double, double, double.

Yeah.

यत्र यत्र मनस्फूर्ति तत्र तत्र जगत्त्रयम् यत्र यत्र

0: പ്രേമസ്വരൂപനായ
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലാ.
0: ఎక్కడెక్కడ మనస్సు యొక్క సంచారం జరుగుతున్నదో అక్కడక్కడంతా కూడాను త్రిలోకములే ఏకమై ఉంటుంటాయి.
1: Wherever the mind moves about, you find all the three worlds standing united.
0: ఎక్కడెక్కడ మనస్సు నాస్తి లేకుండా ఉంటునో అక్కడక్కడ ఏమీ లేనటువంటి రీతిగా ఉంటుంది.
1: Wherever the mind is withdrawn, you do not notice anything.
0: Kanuka manasse annintikini moolamani manasse annintikini kaaranamani manasse annintikini saachyamani kudanu indulo spashtam avutundi.
1: It's very clear now that the mind is the base, the cause and the witness for everything.
0: Manishi anaga manasse.
1: Manishi, human being, means manas, the mind.
0: ఈ మనిషి అందే త్రిలోకములు కూడాను ఏకమై ఉంటున్నాయి.
1: In man, all the three worlds stand united.
0: ఈ విశాలమైన విశ్వమునందు అనంత జీవరాశులలో మానవ జన్మము మహోన్నతమైనటువంటిది.
1: In this vast universe, the life of a human being is most valuable.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మదాత్మ సర్వభూతాత్మ అన్ని భూతములు ఎందుకూడను నా ఆత్మనే ఉన్నదని భగవంతుడు బోధించినప్పటికీ అన్ని జీవరాశులు ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని అన్ని జీవరాశులు గుర్తించుకోలేవు.
1: Though God declared that his presence in all of the beings is not given to them to recognize this fact.
0: ఒక్క మానవుడు మాత్రమే ఇట్టి నిత్య సత్యాన్ని గుర్తించడానికి తగిన శక్తివంతుడై ఉన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మ్యాన్ హూ ఇస్ పవర్ఫుల్ టు నో దిస్ ఇటర్నల్ ట్రూత్.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిదని ఈ కారణమును పురస్కరించుకుని వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఫర్ దట్ రీజన్ ద వేద డిక్లేర్డ్ ద హ్యూమన్ బర్త్ ఈజ్ రేర్.
0: రెండవది, ప్రతి జీవి ఎందుకూడను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమై కోసం కోశములు ఐదు ఉన్నవి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ ఆర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, ద షీట్ ఆఫ్ మైండ్, ద షీట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: కానీ ఏ జంతువులు కూడాను గుర్తించలేని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండినప్పటికీ ఒక్క మానవుడు మాత్రమే తన యందు నిత్యానిత్య విషయ పరిశీలన జ్ఞానము ఉన్నదని తాను గుర్తించుకోగలుగుతున్నాడు.
1: దట్ విచ్ ఇస్ నాట్ కాగ్నైజ్డ్ అండ్ అండర్స్టూడ్ బై ఎనీ అదర్ బీయింగ్ ఇస్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్ హూ కెన్ మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ టెంపరీ అండ్ పర్మనెంట్.
0: కనుక మానవుని యందు రెండవ శక్తి విజ్ఞానమే.
1: The next faculty in man is vijnana.
0: కేవలము భౌతిక జ్ఞానమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడాను ఈ మానవుని యందు తేజోవంతంగా గోచరిస్తూ ఉంటుండాలి.
1: It's not merely physical knowledge, it is a spiritual knowledge which is shining brilliantly in man.
0: ఇంకా మూడవది ఏమిటి?
1: What's the third one?
0: ప్రతి జీవి కూడాను మోహముతో జన్మిస్తూ ఉంటుండాలి.
1: Every being is born out of attachment.
0: కానీ మానవుడు కూడాను అట్టి మోహంతోనే జన్మిస్తున్నాడు.
1: Even man also is born out of attachment.
0: అయితే మోహక్షయము గావించుకున్నప్పుడు మోక్షం చేకూరుతుందనేటువంటి సత్యము ఒక్క మానవుడికి మాత్రమే తెలుస్తూ ఉండదు.
1: It's only man who can recognize the fact that he will attain liberation the moment he gives up attachment.
0: కనుక అన్ని విధములుగా విచారణ చేసినప్పుడు మిగిలినటువంటి యొక్క జీవరాశులకు మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంటుండాలి.
1: లైక్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ మ్యాన్ హాస్ గాట్ స్పెషాలిటీ ఇన్ హిమ్ యాజ్ అగైన్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్.
0: అయితే మానవుని మాయ ఆవరించి అనేక విధములుగా కూడాను అతనికి పెడమార్గము పట్టిస్తూ ఉంటుండాలి.
1: హౌఎవర్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ and treading along the wrong path.
0: ee maya anaga emiti?
1: What is this delusion?
0: Sattva rajoguna tamogunamulu yokka swaroopame mayaku bhagamudu.
1: The delusion has got the components, the bias, the bestial and emotional aspect.
0: Kanuka ee trigunamulu yenadu taanu arikattunu mayaku atithudai jeevistadaneetundi kudanu vedam yokka pramanam.
1: The standard is established in Veda that when only man transcends these attributes that he will be liberated.
0: Ika moham ante emiti?
1: Then what do you mean by attachment?
0: Dhaneshana dhareshana putteshana ee ishana prema chetane mohamu perigipothundadi.
1: The attachment goes on increasing by and by because of family and the property.
0: Ee ishana prema nu manamu jeinchitima mohame manaku ledu muktiye pradanamatu.
1: The moment he crosses over these three forms of attachment, well, he would be redeemed.
0: Aite manavudu tana yokka jeevithamulo enniyo vidhamulainatuvanti yokka undata sthayini pondalaniki aneka prayatnam chestunnadu.
1: However, man makes every attempt to attain noble heights.
0: Taanu cheseyatuvanti sarva prayatnamulu yendu kudanu oka vijayanni sadhinchalani తదుపరి మరొక విజయాన్ని కూడా సాధించాలని విజయం తర్వాత మరొక విజయానికి ఈ మానవుడు ముందంజ వేస్తున్నాడు.
1: Man has been making all sorts of attempts to attain success after success.
0: అయితే ఎవడు నిజమైన మానవుడు?
1: Then who is a true human being?
0: మానవ జీవితంలో అనేక కష్టములు నష్టములు అరిష్టములు ఈ విధమైనటువంటి యొక్క బాధలు చేకూరుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ బౌండ్ టు బి సఫరింగ్ టు అటైన్ నోబుల్ హైట్స్.
0: తాను చేసేటువంటి సర్వ ప్రయత్నములు ఎందుకు కూడాను ఒక విజయాన్ని సాధించాలని తదుపరి మరొక

0: చేకూరుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ బౌండ్ టు బి సఫరింగ్స్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: వీటినన్నింటినీ కూడా మానవుడు ఎదుర్కొనవలసి వస్తుంది.
1: మ్యాన్ హ్యాస్ టు ఫేస్ ఆల్ దీస్ ఛాలెంజెస్.
0: మధ్య మధ్య కొన్ని విధమైనటువంటి యొక్క అదురు బెదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయి.
1: However, he faces in between the obstacles and all kinds of tension.
0: వీటన్నిటిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి యొక్క వాడే నిజమైన మానవుడు.
1: He's only a true human being if only he resists all this and continues to march on.
0: అయితే మానవుడు ఇన్ని రకములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి కావడానికి కారణమేమిటి?
1: However, what's the main reason for the suffering and the misery of man?
0: మానవుడికి కోరికలు అత్యవసరం.
1: The desires are needed.
0: అయితే ఈ కోరికలు మానవునికి ఉండవలసినదే.
1: Desires are needed, however.
0: తన జీవితంలో ఒక ఆదర్శాన్ని సాధించాలని కోరుతాడు మానవుడు.
1: Man has got a desire that is such an ideal.
0: ఇది అవసరమే.
1: It's essential.
0: నేను ఉన్నత విద్యావంతుడై ఉద్యోగమును పొందాలని ఆశిస్తాడు.
1: Man wants to be educated and be employed.
0: ఇది కూడాను అవసరమే.
1: It's also necessary.
0: కీర్తి గౌరవాన్ని సాధించాలని ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని పోషించాలని భ్రమిస్తాడు.
1: He's deluded with the feeling that he should have high name and reputation.
0: కానీ ఇట్టి కోరికలలో దోషము లేదు.
1: Mistake doesn't lie with the desire.
0: మానవుడు కోరవలసినదే కోరికలు.
1: He desired what he should.
0: కానీ ఈ కలి ప్రభావం చేత మితిమీరిపోతున్నాయి కోరికలు.
1: Because of the effects of Kali, there is excessive desire now.
0: కనుకనే మానవుడు గతి తప్పి నడుస్తున్నాడు.
1: For that reason, man is along the wrong path.
0: ప్రతి కోరిక కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: Every desire is under certain limits.
0: ప్రతి వాంఛకును ఒక పరిమితం ఉంటుండాలి.
1: Every desire must be under certain limits.
0: తన యొక్క స్థానమును కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: For position too, there must be limit.
0: అందువల్లనే నశ్రేయో నియమం వినా ఒక నియమాన్ని మనం పాటించాలి.
1: Therefore, we should observe certain limits.
0: ఈ నియమమే లేకుండినా మానవత్వము ఒక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతుంది.
1: When we do not follow this discipline of limitation, our life would be along the wrong path.
0: ఎక్కడ మనస్ఫూర్తి జరుగుదో అక్కడ త్రిలోకములు కూడా ఏకమవుతాయని వేదం ప్రబోధించింది.
1: Veda taught that all the three worlds get unified where there is this discipline of limitation.
0: ఈ త్రిలోకములు.
1: What's all these three worlds?
0: మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. భగవద్గీత యందు బోధించడమే కాక గాయత్రి మంత్రం నందు కూడాను భూర్భువ స్వః ఇదే మూడు లోకములు.
1: Not only in Gita, it is also taught in Gayatri Mantra, the three words Bhurbhuvasuvaha.
0: Bhulokamu, Bhuvarlokamu, Swargalokamu.
1: The three Bhulokamu, Bhuvarlokamu and Swarga.
0: Prema Swarupulara. Ee trilokamulu kodanu ekkadano levu.
1: Embodiments of love. These three words are not
0: manavuni yende untunnavi.
1: They are present within man.
0: Adi Bhautikamu, Adi Daivikamu, Adhyatmikamu.
1: The three are Adi Bhautika, Adi Daivika and Adi Adhyatmika.
0: Ivi moodu lokamulu.
1: These are three words.
0: Ee moodu lokamulane moodu devatalaga poojistu vacharu purvikulu.
1: Ancients worshipped all these three as presiding deities.
0: Emiti ee moodu devatalu?
1: Who are they?
0: Veerine Durga, Lakshmi, Saraswati ani cheptu vacharu.
1: They are named Durga, Lakshmi and Saraswati.
0: Sarvarupadharam Durgam. సర్వనామధరం లక్ష్మీ.

0: ప్రతి ఆకారం కూడాను దుర్గాకారమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దుర్గా.
0: దుర్గలుగా ఏమిటి?
1: హూ ఇస్ దుర్గా?
0: శక్తితో కూడినటువంటిదే దుర్గా.
1: ద వన్ విత్ పవర్ అండ్ ఎనర్జీ.
0: మానవుని యందు అనంతమైనటువంటి శక్తి ఉంటున్నది.
1: ఇన్ మ్యాన్ దేర్ ఇస్ ఎనర్జీ.
0: అర్థం కానటువంటి శక్తి ఉంటున్నది.
1: దేర్ ఇస్ వన్ విచ్ ఇస్ నాట్ అండర్స్టూడ్.
0: దివ్యమైన శక్తి ఉంటున్నది.
1: దేర్ లైస్ ద డివైన్ ఎనర్జీ.
0: కానీ తాను దానిని గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Yet he is not making an effort to recognize.
0: కనుకనే తన యందున్నటువంటి అనంత శక్తిని కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the infinite energy latent in him.
0: నిజముగా మానవుని యందు ఈ శక్తియే లేకుండినా చంద్రుడి దగ్గరికి ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నాడు?

0: ప్రదక్షిణలు ఏ రీతిగా జరుపుతూ ఉండాలి? ఇది యంత్రం వల్ల కాదు, లేక మంత్రం వల్ల కాదు, దివ్యశక్తి తనయందే ఇమిడి ఉంటున్నది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఎనర్జీ లేటెంట్ ఇన్ మ్యాన్, హౌ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్ అక్రాస్ ద స్పేస్ అండ్ రీచ్ ద మూన్? దేర్ ఈజ్ ఇన్ హిమ్ దిస్ ఇన్ఫినిట్ ఎనర్జీ.
0: కనుక మానవ నియంత్రించినటువంటి యొక్క దివ్య శక్తి, దీనిని కాస్మిక్ పవర్ అన్నారు.
1: ద డివైన్ ఎనర్జీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ కాస్మిక్ పవర్.
0: ఈ కాస్మిక్ పవర్ అనగా ఏమిటి?
1: What is this cosmic
0: power? సూర్యుని యొక్క తేజస్వరూపమైనటువంటి కాస్మిక్ పవర్ అని.
1: ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఇన్ సన్ ఇస్ కాస్మిక్ పవర్.
0: దీనిని అతి చిన్న వాక్యములతో వేదము బోధిస్తూ వచ్చింది.
1: వేద టాట్ ఇట్ ఇన్ సింపుల్ టర్మ్స్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. చంద్రుడు సూర్యుడు మన యందే ఉంటున్నారు.
1: సన్ అండ్ మూన్ ఆర్ విత్ ఇన్ అస్.
0: మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఇస్ మూన్.
0: చక్షు యొక్క ప్రకాశమే సూర్యుడు.
1: The light in the eye is sun.
0: Kanuka ee yokka chakshu yokka shakti chetane samasta srushtini kudanu taanu chudagalugutunnadu.
1: It's only because of the power of the eye he is able to watch the creation.
0: Deeniki minchinatvanti shakti marokati ledu.
1: There is no mightier power than this.
0: Kanuka manavuni yandu samasta shakti untunnadi.
1: Therefore within man
0: aithe ee shaktini okkokaru okkoka vidhamaina margamlo anubhavistu vastunnaru.
1: Energy is infinite. Each one experiences in his own way.
0: Current undinappudu
1: when there's light at home,
0: okaru vantaku upayogapettaru.
1: One would use it for cooking.
0: Okaru battalu istri chesukodaniki upayogapettaru.
1: One would use it for ironing.
0: Gaali kosam upayogapettaru. Gaali.
1: One for the wind.
0: Okaru light kosam upayogapettaru.
1: One for the light.
0: Ee vidhanga aneka rakamuluga ee current nu మానవులు ఉపయోగించినట్టుగా మానవుని యందు ఉండినటువంటి ఈ కాస్మిక్ శక్తి అనగా దివ్యమైనటువంటి శక్తిని అనేక మంది అనేక రకములుగా ఉపయోగపెడుతూ వస్తున్నారు.
1: జస్ట్ యాస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ యూజ్డ్ ఇన్ ఎ వేరీడ్ వే, ది కాస్మిక్ ఎనర్జీ ఇస్ ఆల్సో యూటిలైజ్డ్.
0: కనుక ఈ శక్తియే అంతర్భూతమై ఉంటున్నటువంటిది.
1: దిస్ ఇస్ లేటెంట్ విద్ ఇన్.
0: కానీ గోచరించటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ అపారెంట్.
0: ఇటువంటి గమ్యమైనటువంటి గోప్యమైనటువంటి అనంతమైనటువంటి ఈ శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి వాడు కనుకనే మానవులకు వ్యక్తి అని పేరు వచ్చింది.
1: As man expresses himself, that which is hidden, that which is infinite energy in him, he is called Vyakti, the one who expresses.
0: మనియందు గోప్యమై,
1: that which is hidden,
0: నిగూఢమై,
1: that which is hidden there,
0: అదృశ్యమై,
1: non-apparent,
0: ఉండినటువంటి ఈ శక్తిని ప్రకటిస్తూ వచ్చేటువంటిదే మానవత్వము.
1: It's all the human life that manifests this latent energy.
0: Kanuka maniyandu unnatvanti yokka antarmukhamainatvanti yokka shakti adi shakti.
1: The energy within is adi shakti.
0: Deenine bhur annaru.
1: This aspect is called bhur.
0: Idi prapanchaka sambandhamainatvanti materials tho koodi untadi.
1: This bhur related to the worldly matter.
0: కనుక ఈ ప్రపంచం అంతా కూడాను భూర్ అనేటువంటి శక్తి.
1: ద హోల్ వరల్డ్ హెస్ గాట్ దిస్ ఎనర్జీ.
0: అయితే ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని ప్రకృతిని కదిలించేటువంటిది మరొక ఉంటుంది.
1: హౌఎవర్ దిస్ మైటీ వరల్డ్ విచ్ ఇస్ పవర్ఫుల్ హెస్ గాట్ అనదర్ ఆస్పెక్ట్ దట్ మేక్స్ ఇట్.
0: దానిని వైబ్రేషన్ పవర్ అన్నారు.
1: ఇట్స్ కాల్డ్ వైబ్రేషన్ పవర్.
0: అది ఏ మన యందు ఉన్నటువంటి ప్రాణశక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లైఫ్.
0: ఆ ప్రాణశక్తియే అనేక అంగములతో కూడినటువంటి ఈ దేహాన్ని అనేక పనులతో ఉపయోగపెడుతూ ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ది పవర్ ఆఫ్ లైఫ్ దట్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ లింబ్ అండ్ మేక్స్ ఇట్ యాక్ట్.
0: దీనినే భూవర్ శక్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ భూవర్ పవర్.
0: అది ఏ లక్ష్మీ శక్తి.
1: దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లక్ష్మీ.
0: మన యందు ఉండినటువంటి యొక్క శక్తిని అనేక ఇంద్రియముల ద్వారా ప్రపంచ ఉపకార నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై నోటితో మాటలు, చెవులతో శబ్దము, ముక్కుతో వాసన, కన్నుతో రూపును చూడగలుగుతూ ఉండేటువంటిది అది ఏ లక్ష్మి స్వరూపము.
1: ద ఫార్మ్ ఆఫ్ లక్ష్మి కన్సిస్ట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ దట్ ది ఎనర్జీ త్రూ ఆల్ ద డిఫరెంట్ లింబ్స్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కాగ్నిషన్ లైక్ ది ఆడిషన్.
0: సరి అయిన లక్షణములు కలిగినటువంటి దానే లక్ష్మి.
1: ఇస్ ఓన్లీ లక్ష్మి దట్ పర్కొలేట్స్ ఆల్.
0: అనగా మంచి దృష్టి కలిగినటువంటిదే లక్ష్మి.
1: ఇస్ ద వన్ విత్ ఆల్ ఆస్పెక్ట్.
0: మంచి శ్రవణం గావించేటువంటిదే లక్ష్మి.
1: ద ఆడిషన్ ఇస్ బికాజ్
0: మంచి మాటలు మాట్లాడేటువంటిదే లక్ష్మి.
1: ద అబిలిటీ టు స్పీక్ ఇస్ లక్ష్మి.
0: మంచి సంకల్పం చేసేటువంటిదే లక్ష్మి.
1: ద గుడ్ థాట్స్ ఆర్ ఎంటర్.
0: మంచి పనులు చేసేటువంటిదే లక్ష్మి.
1: లక్ష్మి డస్ గుడ్ యాక్షన్స్.
0: కనుకనే అన్నింటి ఎందు కూడాను మంచిని ప్రవేశపెట్టి జగత్తులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించి సుఖశాంతులను ప్రబోధించేటువంటిది ఈ యొక్క శక్తి.
1: Therefore good is fostered and encouraged bliss and happiness and comfort are ensured.
0: దీనిని భూవహ అన్నారు.
1: This is called భూవహ.
0: ఇంకా మూడవది సరస్వతి శక్తి.
1: The third is the power of Saraswati.
0: ఇది వాగ్దేవత స్వరూపిణి.
1: It is the presiding deity of the faculty of speech.
0: లక్ష్మి ప్రాణస్వరూపిణి.
1: Lakshmi is the very form of life.
0: శక్తి స్వరూపిణి దుర్గా.
1: Durga stands for energy.
0: ఈ వాగ్దేవత స్వరూపిణి శక్తి స్వరూపిణి నిజమైనటువంటి యొక్క కళలను బోధించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈ మూడింటి యొక్క శక్తుల చేతనే ఏకమై ఉంటుంది.
1: Therefore the speech faculty and the energy, they are all reflected by the principle of Atma.
0: కనుకనే వీటిని ఆంగ్ల భాష లోపలనే మెటీరియలైజేషన్ అన్నారు, జగత్ యొక్క స్వరూపాన్ని.
1: And therefore in English the whole world is described as materialization.
0: దీనిని అనేక విధములుగా చేయించేటువంటిది కాన్షియన్స్ అన్నారు.
1: There is conscience behind all this materialization.
0: ఎన్నింటిని తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరికి ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటిదే ఈ యొక్క భగవత్ శక్తి వాక్ శక్తి.
1: It is only the divine power, the power of the speech, that would enable to have a kind of control and to utilize it where, when, how and what.
0: Radiation annaru angla bhashalo.
1: This in English is called radiation.
0: Kanuka yatra yatra manastuti tatra tatra jagatrayam. Ekkadekkada manasu untundado akkadanta trilokamlu kodalu koodi untundayi.
1: Therefore wherever mind is there all the three worlds are present.
0: కనుక మానవుని కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: Therefore nothing more than that of man.
0: మానవుని సర్వశక్తులు కూడా ఉంటున్నాయి.
1: In man the all latent energies
0: are. కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం తెలియకపోవటం చేతనే తాను ఈ శక్తులను దుర్వినియోగపరుస్తున్నాడు.
1: Because of ignorance of proper utilization of the energy within he is making improper use.
0: మానవ జన్మ.
1: The human life is valuable.
0: ఇది ఉత్కృష్టమైనటువంటిది.
1: It's a noble.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's one of
0: సౌశీల్యమైనటువంటిది.
1: One of character.
0: ఇటువంటి మానవ జన్మను ధరించుకుడను.
1: Having had this noble human life,
0: దీనిని అప్రతిష్టల పాలు చేసేటువంటి కార్యంలో ప్రవేశించి,
1: we do certain things to put it to disrepute.
0: అపకీర్తులు పొందేటువంటి మార్గంలో ప్రవేశపెట్టి,
1: we make use of it to earn a bad name.
0: అపజయాలను అందుకుంటూ,
1: and we just sell it.
0: ఆనందానికి దూరమై,
1: we are away from
0: bliss. దుఃఖమునకు సమీపుడై,
1: close to
0: నిరంతరము అశాంతితో మరిగిపోతున్నాడు మానవుడు.
1: Man is down with all kinds of restlessness.
0: ఉన్నత స్థాయికి గొనుపోవునది మనసే.
1: It's only the mind that's responsible.
0: అదో స్థానికి తీసుకుని పోయేది మనసే.
1: It's only the mind that would make you mean.
0: కనుకనే మనియేవ మనుష్యానాం కారణం బంధమోచయో అనేది వేదం.
1: So Veda said that mind is responsible for both of the things.
0: భారతీయులకు ఈనాడు మహాపర్వదినము.
1: For Bharatiyas today is a sacred day.
0: భారతీయులకు ప్రధానమైనటువంటి మూడు రాత్రులు ఉంటున్నాయి.
1: For Bharatiyas three sacred nights.
0: ఒకటి సంక్రాంతి.
1: One is సంక్రాంతి.
0: రెండవది శివరాత్రి.
1: The second శివరాత్రి.
0: మూడవది నవరాత్రి.
1: థర్డ్ వన్ నవరాత్రి.
0: ఈ సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి ఒక్కొక్క దానికి ఒక భిన్నమైనటువంటి అర్థం ఉంటున్నాయి.
1: ఈచ్ ఆఫ్ దీస్ త్రీ, సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి హస్ గాట్ ఇట్స్ ఓన్ మీనింగ్.
0: సంక్రాంతి అనగా,
1: సంక్రాంతి మీన్స్
0: ఉన్నత స్థితిని పొందేటువంటి యొక్క మార్గానికి ఉన్నతమైనటువంటి యొక్క దృష్టిని అందిస్తుంది.
1: సంక్రాంతి గివ్స్ యూ ద నోబ్లర్ హైయర్ విజన్ అండ్ ద పాత్.
0: దీనినే ఉత్తరాయణ కాలము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద టైమ్ ఉత్తరాయణ.
0: అనగా మానవుడు మంగళకరమైన, శుభమైన, క్షేమమైన, ఆనందమైన, ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్ అండ్ టు హ్యావ్ ఆల్ దిస్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ద నార్త్. ఉత్తరాయణ
0: ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు.
1: ఇట్స్ ఆల్సో ద సన్ హూ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్.
0: ఉత్తరం అనగా ఏమిటి?
1: What is Uttarana?
0: Himalaya parvatamu ani.
1: There in the north you have Himalaya.
0: Himachalamu annaru.
1: That's called Himachala.
0: Anaga manasunu Himachalam vaipuna prayatnam chuchutamu prayanam cheyinchatamu.
1: Direct the mind towards Himachala.
0: Inadu Himachalam ante Simla anukuntaru, adi kaadu.
1: Today we think Himachala is Simla. No.
0: Prachina kalam nundi Veda kalam nundi kudanu deeniki Himachalam ani Ishwara prakastha sthanamunaku prabodhistu vacharu.
1: Since ancient times Himachala stands for the dwelling place.
0: Himamanaga yemiti?
1: Then what's Simratri?
0: Mansu.
1: Hima is eyes.
0: దీని రూపం ఎట్టుంది? చాలా పరిశుద్ధంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది.
1: What is its form? It's white, bright.
0: దీన్ని ముట్టితే ఏ విధంగా ఉంటుంది? చల్లగా ఉంటుంది.
1: If it touches, its eyes cold.
0: కాబట్టి పరిశుద్ధమైన ప్రశాంతమైనటువంటి హృదయము హిమాచలము.
1: Therefore, Himachala is pure, peaceful, pious.
0: Hima, achala managa yemiti?
1: What is achala?
0: Sthiramuga undatamu.
1: That which is
0: steady. Chalinchakunda undatamu.
1: Motionless.
0: Bhraminchakunda undatamu.
1: Not deluded.
0: Sthiramuga undatamu.
1: Steadiness.
0: Kanukane, pavitramaina, prashantamaina, nischalamaina, hrudayamu, himachalamu. Mana drushtini himachalam vaipuna maralchali. Idiye, ee yokka sankranti yokka pradhanamainatundi yokka artham.
1: Therefore, the inner significance of Sankranti lies in directing our mind towards Himachala, that stands for all peace.
0: ఈ చర్మచచ్చులతో ఉత్తర దిశను చూడటం కాదు.
1: Not looking towards the north with the physical eye.
0: మన జ్ఞాన దృష్టి చేత,
1: with the vision of wisdom,
0: నిత్యమై ప్రశాంతమై
1: peaceful
0: పరిశీలించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము కొంతవరకు విచారించాలి.
1: We should inquire the spirit. Clearly that investigates.
0: అంతర్ముఖముగా వించేటువంటి దృష్టికి సంక్రాంతి అన్నారు.
1: సంక్రాంతి స్టాండ్స్ ఫర్ డైరెక్టింగ్ ఆర్ పొసెసింగ్ ఇన్.
0: రెండవది శివరాత్రి.
1: ద సెకండ్ వన్ శివరాత్రి.
0: అయితే ప్రతి రాత్రి కూడా చీకటితో కూడి ఉంటుంటుంది.
1: హవెవర్ ఎవ్రీ నైట్ ఈస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: కానీ శివరాత్రి అనేటువంటిది ఇది చీకటితో కాకుండా మహా తేజస్సుగా ఉంటుంటుంది.
1: శివరాత్రి ఇస్ నాట్ ఫుల్ ఆఫ్ పిచ్ డార్క్నెస్ బట్ ఫుల్ ఆఫ్ లైట్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: శివత్వాన్ని స్మరిస్తూ,
1: రిపీటింగ్
0: శివత్వాన్ని చింతిస్తూ,
1: థింకింగ్ ఆఫ్ ది డివైన్,
0: ఏకత్వమును స్మరిస్తూ,
1: థింకింగ్ ఆఫ్ యూనిటీ,
0: పవిత్రమైనటువంటి స్థితిని పొందటం,
1: అటైనింగ్ ది స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
0: అనగా సూర్యుని 16 కళలు, చంద్రుని 16 కళలు.
1: ద సన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ 16 కళల లోపల ఈ శివరాత్రి దినము 15 కళలు లీనమై ఉంటుంటాయి.
1: ఇన్ శివరాత్రి ద 15 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ ఆర్ యునైటెడ్.
0: ఉన్నది ఒకే కళ.
1: Only one aspect.
0: ఈ 16 కళలు.
1: What are these 16?
0: దీనిని వేదము లోపల అనేక రీతిగా అర్థం కాని రీతిగా బోధించి మానవుల యొక్క బుద్ధికి భ్రమను కలిగించి ఇంకా చంచలత్వాన్ని అభివృద్ధి గావిస్తూ వచ్చింది.
1: This is taught in a varied way by Veda, and then the mind is unstable.
0: 16 కళలు అంటే వేరే ప్రత్యేకంగా ఏమి లేవు.
1: They are not separate.
0: రావణాసుడికి 10 తలలు అని చెప్పారు.
1: రావణ ఐ సపోజ్ టు హావ్ 10 హెడ్స్.
0: నిజంగా అతనికి 10 తలలే పుట్టి ఉంటే ఏ విధంగా నిద్రించేవాడు, ఏ విధంగా పండుకునేటువంటి వాడు, ఏ రీతిగా నడిచేటువంటి వాడు?
1: ఇఫ్ రావణ హాస్ రియలీ టు హావ్ 10 హెడ్స్, హౌ కెన్ హీ స్లీప్, హౌ కెన్ హీ వాక్, హౌ కెన్ హీ రైమ్?
0: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క తల, ఒక్కొక్క వేదం ఒక్కొక్క తల, ఈ 10 కూడా 10 తలలుగా బోధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ద 10 హెడ్స్ ఆఫ్ రావణ ఆర్ ద 4 వేదస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్.
0: ఇంకా 16 కళలు.
1: Then 16 కళలు.
0: ఈ 16 కళలు.
1: What are they?
0: మొట్టమొదట మానవుని యందు అరిషడ్ గుణములు ఉంటున్నాయి.
1: ఫస్ట్ ఇన్ మ్యాన్ దర్ ఆర్ అరిషడ్ వర్గస్.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: ద 6 ఆర్ ద గ్రీడ్, ద యాంగర్, ద లస్ట్, ద అవరిస్, హేట్రెడ్.
0: దీనికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగు చేరితే 10 అయిపోయినాయి.
1: విత్ దీస్ 6 ద 4 మోర్ ఆర్ యాడెడ్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద ఫీలింగ్ అండ్ ఈగో.
0: దీనే కాకుండా
1: నటులదే
0: షట్చక్రములు అని చెప్తూ వచ్చారు.
1: సిక్స్ చక్రాస్
0: అనగా మనము మూలాధారం నుంచి సహస్రం వరకు ఒక 10 చక్రములోని
1: రైట్
0: ఆరు చక్రములు.
1: రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేస్ టు ద టాప్ దేర్ ఆర్ 6.
0: ఇవన్నీ చేరినటువంటివే 16 కళలు.
1: ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16.
0: 16 కళలు ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ ఆర్ దే?
0: మానవుని యందే ఉంటుండాలి.
1: దే ఆర్ విద్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే సర్వము మానవుని యందే ఉంటుండాలి.
1: If we investigate like that, you will find everything is man.
0: ఈనాటి మానవుడు సర్వశక్తిమయుడై కూడాను తాను ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ గుర్తించుకోలేనటువంటి అమాయకుడిగా భ్రమిస్తున్నాడు.
1: Though man is all powerful, he goes by the feeling that is innocent and ignorant.
0: ప్రపంచాన్నంతా కూడాను అన్ని రకములుగా తీర్చిదిద్దేటువంటి వాడు మానవుడే.
1: It's only man who shapes the world.
0: బంగారుకు ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to gold?
0: Kani ee naadu lokamulo edi viluvainatundante bangaru antunnaru.
1: Today if you ask what is highly valuable, they say gold.
0: Inka goppa viluvainatundi emtante vajramu antunnaru.
1: Still more valuable is diamond.
0: Kaadu kaadu, vajraniki viluvanu andinchinatundi vaadu manavude.
1: Certainly not. Man attaches value.
0: Mattilo padi raallallo untundi undinatundi kaanti lenatundi oka ee raayini teesukoni poi chakkaga kosi daniki kaantavintamainatundi oka tejasunu andinchi daniki aneka viluvalu kodanu andistunnadu manavudu.
1: That which is lying in the mud in the midst of the stone is brought and cut and polished.
0: మట్టిలో పడి కేవలము ఒక విధమైనటువంటి మట్టి ముద్దగా ఉండినటువంటి ఈ బంగారం తీసి దాన్ని పరిశుద్ధపరిచి దానిని అపరంజిగా మారుస్తున్నాడు మానవుడు.
1: Is only man who collects this crude form of gold, refines and polishes.
0: కనుక ఈ బంగారుకు డైమండ్కు విలువ ఇచ్చేటువంటిది ఎవరు?
1: So he is the one who attaches value to gold. Human being.
0: కానీ అన్నింటికీ విలువ ఇచ్చేటువంటి మానవుని విలువ ఈనాడు కరిగిపోయింది.
1: However, the man who attaches value has lost his own value.
0: ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క విలువ ఉంటుంది.
1: Each object has its value.
0: అదే విధంగానే మానవుని కూడా ఒక విలువ ఉంటుంది.
1: Likewise, man too has value.
0: ఏమిటి దీనినే మానవతా విలువ అంటారు?
1: They are human values.
0: ఈ మూమిన వాల్యూస్ అంటే ఏమిటి?
1: What are they?
0: ఇంకా ప్రత్యేకంగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: We don't need to search.
0: అనేక మంది సత్య ధర్మ శాంతి ప్రేమలన్నింటి చిలక పలుకుల వలె పలుకుతారు. ఇవే హ్యూమన్ వాల్యూ అంటారు. ఇవి కాదు నిజమైన హ్యూమన్ వాల్యూస్.
1: People repeat like a parrot, సత్య ధర్మ శాంతి ప్రేమ as human values. No.
0: మనస్సు వాక్కు కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వమేమి నిజమైన మానవ విలువ.
1: The true human value lies in the harmony between thought, word and
0: deed. దీన్ని హ్యూమన్ వాల్యూ అనేటువంటిగా చెప్తూ వచ్చారు.
1: This is stated as human value.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అతనే మహాత్ముడు.
1: ఈజ్ ఓన్లీ ద మ్యాన్ హూ అబ్జర్వ్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇలాంటి ఏకత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం మనం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ఫర్గాటన్.
0: మనం జీవితంలో నిత్య జీవితంలో బ్రతకాలనుకుంటే మనకు మూడు గుణములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు లివ్ లీడ్ ఆన్ అవర్ డైలీ లైఫ్ త్రీ ఆర్ ఇంపార్టెంట్.
0: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి.
1: ద త్రీ ఆర్ ఇంపార్టెంట్. వన్ ఇస్ ద ఫియర్ ఆఫ్ సిన్, love of God and morality in society.
0: కనుకనే మానవుని యొక్క విలువ చాలా గొప్పదిగా చెప్తున్నారు.
1: So human value is very great importance.
0: అలాంటి మానవతా విలువను ఈనాడు మనం కోల్పోతున్నాం.
1: Today such human values are lost.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మితిమీరిన కోరికలు కావటం చేతనే ఈ విలువను మనం కోల్పోతున్నాం.
1: It's only because of limitless desires we are losing human value.
0: ప్రపంచంలో ఏది విలువైనటువంటిది కాదు.
1: Therefore in this world
0: men are more valuable than all the wealth of the world.
1: Man is more valuable than all the wealth of the world.
0: Inta viruvainatundi manavuni yokka viluvalu ee roju manam telusukolekapothunnam.
1: Such highly valuable human value is not known.
0: Ee prapanchamanta palinchi rakshinchi poshinchetundi vaadu bhagavantudu ainappatikini prakritikanga bhautikanga lokareetiga manavude dinanni kudanu sariyina margamlo tappistunnadu.
1: Though is not God is the master that governs, monitors the entire world from the worldly point of view, from the
0: vaidyanamlo maha vipreetamaina shaktini sadhistu vachunnadu.
1: He acquires all sorts of faculties.
0: Chepala vale neetilo sancharinchatam nerchukuntunnadu manavudu.
1: Man knows how to swim like fish.
0: Pachchala vale aakashamlo sancharinchatam nerchukuntunnadu manavudu.
1: Man knows how to fly like a bird.
0: Kaani bhoomipai manavudiga sancharinchatam nerchukotam ledu. Ide vachindi pedda rogam.
1: The big disease is that he is not able to walk on earth.
0: మానవుడు ప్రపంచంలో భూమిపై సంచరించేటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ ద వన్ హూ వాక్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈ భూమిపై మానవుడిగా సంచరించడము నేర్చుకోవటం లేదు.
1: బట్ హీ హాస్ నాట్ లెర్న్డ్ హౌ టు వాక్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మ్యాన్ కైండ్ లేదు.
1: హీ హాస్ నో కాన్సెప్ట్.
0: దానిని చేసే నిమిత్తము, దానిని చూసే నిమిత్తము, దానిని అనుభవించే నిమిత్తమే ఈ నవరాత్రులు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఓన్లీ టు బి టచ్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ నవరాత్రి ఆర్ మెంట్.
0: నవరాత్రి అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై నవరాత్రి?
0: తొమ్మిది రాత్రులు అని పేరు.
1: నైన్ నైట్స్.
0: ఈ తొమ్మిది రాత్రులకు ఉండేటువంటి ఒక అంతరాత్రం ఏమిటి?
1: వాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: మన యందు నవగ్రహములు ఉంటున్నాయి.
1: వి హావ్ విత్ఇన్ అస్ ది నైన్.
0: దేహములకు నవద్వారం ఉంటున్నాయి.
1: ద నైన్ ఓపెనింగ్స్.
0: అనేక విధములుగా మనం విచారణ చేస్తే గ్రహములపైనే మనం ఆధారపడి ఉంటున్నాం.
1: If we inquire in different way, we rely on nine planets.
0: కానీ అస్ట్రాలజీస్ అంతా కూడాను నవగ్రహములు అని చెప్తున్నారు. కానీ నిజంగా ఉన్నది రెండే గ్రహములు.
1: Astrologers refer to nine planets, but truly speaking only two.
0: ఏంటి ఈ రెండు గ్రహములు?
1: What are they?
0: అదే రాగ ద్వేషము. ఈ రెండు గ్రహాలు మనకు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
1: What are these two important planets that make us suffer? One is attachment, the other one is hatred.
0: ఈనాడు పశువులు కూడా తింటున్నాయి, బ్రతుకుతున్నాయి.
1: Animals also eat and live.
0: ఎప్పటికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే అవి భుజించి ఆనందిస్తున్నాయి.
1: They eat to the extent needed and are happy.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: Man is not like that.
0: తాను తరతరములకు కూడా ఉండేటట్టుగా తీసుకుని అది దాన్ని అనుభవించాలని యోచిస్తున్నాడు.
1: He wants to be happy for generations to come.
0: మానవులకు అనేక విధములుగా ఇంకా ఇంకా బ్రతకాలని ఆశపడుతుంటాడు.
1: మ్యాన్ వాంట్స్ టు లివ్ మోర్ అండ్ మోర్.
0: తప్పు కాదు, బ్రతకవలసిందే.
1: Nothing wrong. One has to.
0: పంచవర్ష ప్రణాళికలోని పెడుతుంటారు ప్రభుత్వం.
1: The government thinks of 5-year plan.
0: కానీ ఈనాటి మానవుడు ఒక పంచవర్షం కాదు, 10 పంచవర్షములు వచ్చినా కూడా చక్కగా భుజించవచ్చు అనేటువంటి యొక్క దూరం లోపల అంత కూడా పెడుతున్నాడు.
1: Man wants to hoard so much that he will have enough to eat for 5-year
0: plan. దేశం లోపల దుర్భిక్షమునికి ఏమాత్రము కొరత ఇది లేదు, కారణం లేదు.
1: In Bharat, there's no reason for death.
0: కరువు కాటకాలకు అనుకుంటున్నారు, కరువు కాటకాలకు అవకాశమే లేదు.
1: There's no scope for anything like famine.
0: కానీ కూడబెట్టుకోవటమే పెద్ద కరువు కాటకం.
1: Hoarding is the one that's going on.
0: ఏదో కొందరి దగ్గర మాత్రమే అది చేరిపోతుంటుంది, మిగతా కొందరి దగ్గర లేవటం లేదు. అదే కరువు కాటకాలకు మూల కారణం.
1: The whole thing is in the company of the few people. That's the reason for this.
0: ఒక దగ్గర ఒక గుంత తవ్వాము.
1: Here you dug a pit.
0: ఆ గుంత తవ్వితే అది లోపలికి పోతుంది అది గుంత.
1: And pit will be deeper and deeper.
0: కానీ ఆ మట్టంతా దాని ప్రక్కనే గుట్టగా తయారవుతుంది.
1: But the very mud will make a mound.
0: కిందికి చూస్తే గుంత.
1: Down below the
0: pit చూస్తే గుట్ట.
1: Other side the mound.
0: ఈ గుట్టకు గుంతకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: Where lies the difference?
0: ఈ గుంత మట్టి గుట్ట మట్టి, గుంత మట్టి గుంత మట్టి. ఈ గుట్ట మట్టిని గుంతలో వేస్తే రెండు సమానమైపోతాయి.
1: Therefore it is only the mud of the pit that form the mound and the mud of the mound is put here.
0: ఇంత కూడా ధనం రాసుల మాదిరి చేరిపోతుంది.
1: Therefore the money is accumulated in
0: the ప్రదేశంలో గుంతల మాదిరి దిగిపోతున్నాయి.
1: And some are getting deeper into the
0: pit. ఇప్పుడు సామరస్యము సమత్వము ఈనాడు అత్యవసరము.
1: Today we need this coordination and integration.
0: ఈ సమత్వము సామరస్యం కూడా కొంతవరకు మానవుడే సాధించాలి.
1: Coordination and integration ought to be achieved by man.
0: ఇది సాధించాలంటే నైతిక భావం అత్యవసరము.
1: He needs to have moral principles.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము ఏదో తన యొక్క పొట్టకూటి నిమిత్తమై ప్రాకులాడుతున్నట్టుగా భావిస్తుంటారు.
1: People feel that students are struggling to earn their livelihood.
0: ఇది కాదు విద్య.
1: It's not education.
0: ఎందుకంటే తన యొక్క జీవితానికి, తన యొక్క జగత్తుకు, తన యొక్క జన్మస్థానములకు తగినటువంటి సేవ చేయాలి.
1: The reason behind education is that he should serve the entire world and the society where he lives.

0: The true education has got these few ideals. The one, the virtues, the good intellect, the truth, and devotion, discipline, and the duty. That is only education that teaches these objectives. Today, no one knows discipline.
1: పశుపక్షి మృగాదులు కూడా లేనటువంటి యొక్క క్రూరత్వం అయినటువంటి హృదయాలు విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి.
0: అండ్ టుడే స్టూడెంట్స్ హ్యావ్ ద వికెడ్ హార్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఎ బీస్ట్ అండ్ ఎ బర్డ్.
1: దాచుకునే స్వార్థము, దోచుకునేటువంటి కఠినత్వము పశువులు కూడా లేదు.
0: ఈవెన్ ద అనిమల్స్ డోంట్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ అమాసింగ్ అండ్ హైడింగ్.
1: కనుక ఈనాటి మానవుని యందు ఈ యొక్క తుచ్చమైనటువంటి భావాలు మితిమీరిపోతున్నాయి.
0: సో ఇన్ మ్యాన్ ద మీన్ ఫీలింగ్స్ ఆర్ మోర్ అండ్ మోర్.
1: దేశానికి సేవ చేయాలి,
0: వన్ షుడ్ సర్వ్ ఫర్ ది
1: నవరాత్రులు అనేటువంటి దాంట్లో
0: విత్ దీస్ క్వాలిటీస్
1: నిత్యము ఒక్కొక్క దేవతను మనం ఆరాధన చేస్తూ రావాలి.
0: వి హావ్ టు వర్షిప్ ఈచ్ ఆఫ్ ది డైటీస్.
1: భౌతికమైన వాంఛనతో కాదు,
0: ఇట్స్ నాట్ ద ఫిజికల్ సెన్స్,
1: నైతికమైన ఆధ్యాత్మికమైన వాంఛనతో చూడాలి.
0: వి షుడ్ వ్యూ ఫ్రమ్ ద మోరల్ అండ్ స్పిరిచువల్ వ్యూ.
1: భౌతికం ఏ రీతినైనా కూడా ఏనాటికైనా కూడా మార్పు చెందేటువంటిది.
0: ద ఫిజికల్ వరల్డ్ ఎనీ డే ఇస్ ట్రాన్సియంట్.
1: ఇది దేహ నిమిత్తమే మనం ప్రాపలాడుతున్నాము.
0: We struggle for the body.
1: 9 chilluna tolitittiye gaani kaanti kaligina vajra gatamu gaadu.
0: It is the body of the skin with 9 openings, not the gem studded one.
1: Nimisha nimishamulaku neechurune kaani punugu javvajulu puttabo.
0: Minute to minute emits foul smell, not aroma and fragrance.
1: Kadupulona malamu kadamella emukalu narchi chooda paina muriku tholu.
0: There's fecal matter within and the bones around covered by the skin.
1: కాని ఇట్టి విలువైనటువంటి దేహమే విలువైనటువంటి దానిని సంపాదిస్తుంటుండాలి.
0: However, the body that has no value is useful for paying the highly valuable.
1: విలువైనని ఇనుప పెట్టెలోన
0: in this almira which has no
1: value. విలువైన నగలు దాచినట్టుగా
0: just as we hide valuable
1: విలువైన దేహమునందు
0: in this body
1: విలువైనటువంటి ఒక గుణములు దాచుకున్నాము మనం.
0: Highly valuable quality is present.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: పెట్టెకు విలువ లేదు.
0: The almirah has no value.
1: ఆ పెట్టెలో ఉండేటువంటి యొక్క సద్గుణములకు విలువ ఉంటుండాలి.
0: Therefore, the qualities, jewels are present in the iron safe.
1: ఆ విలువైనటువంటి దానికి విలువైనటువంటి పెట్టెని తెచ్చి పెట్టుకుంటున్నాం మనం.
0: Only for the valuables, the valueless iron safe is meant.
1: కనుక దేహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దైవ మందిరంగా మనం విశ్వసించాలి.
0: We must have full faith that the body is the temple of God.
1: మన యొక్క భావాలు ఈనాడు చదువు సంధ్యలకు ప్రవేశించిన తక్షణమే
0: our feelings as the moment we take to study and learning
1: అభిమానాలు
0: attachments
1: అహంకారాలు
0: ego
1: క్రోధములు
0: anger
1: ద్వేషములు
0: hatred
1: ఇత్యాది దుర్గుణములు చదువు కంటే ముందుగానే ఆపాద మస్తకం వరకు దేహంలో ప్రవేశిస్తున్నాయి.
0: These bad qualities they start moving top to toe before we learn.
1: కానీ చదువుకు ఇది ఆ లక్షణాలు.
0: Are these the qualities of an educated man?
1: పెద్దలు చూస్తే గౌరవించటం లేదు.
0: They don't respect elders.
1: నాకంటే పెద్దలు ఎవరు లేరనేటువంటి అహంకారపడుతుంటాడు.
0: They are egoistic, thinking that they are most superior.
1: వినయ విధేయతలు పూర్తి శూన్యమైపోయినాయి.
0: There is no behavior, values are not there.
1: తన దృష్టి అంతా కూడాను ఒక చెడు దృష్టిగా పోవటం వల్ల జగత్తంతా కూడాను చెడ్డగానే కనిపిస్తుంటాడు.
0: As his vision is wrong, he views the world
1: అక్కడ తప్ప ఇంకందరూ కూడాను చెడ్డవారేని భావిస్తుంటారు ఈనాటి విద్యావంతులు.
0: The educated people consider everybody bad.
1: దీనికి చిన్న కథ కూడా చెప్తూ వచ్చాను.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ.
1: ఒకనాడు
0: వన్ డే
1: కృష్ణ దుర్యోధనుని అర్జున్ని పిలిచాడు.
0: వన్ డే కృష్ణ కాల్డ్ దుర్యోధన అండ్ అర్జున
1: అండ్ ధర్మజుని కూడా పిలిచాడు.
0: హీ కాల్డ్ ధర్మజ ఆల్సో.
1: ధర్మజ, మన రాజ్యం లోపల ఎవరైనా చెడ్డవారుంటున్నారేమో చూసుకుంటురా అన్నాడు.
0: కృష్ణ సెడ్ టు ధర్మజ, ధర్మజ యు ఫైండ్ అవుట్ ఎ బ్యాడ్ మ్యాన్ ఇన్ అవర్ కింగ్డమ్.
1: దుర్యోధనుకి చెప్పాడు, దుర్యోధన మన రాజ్యంలో ఎవరైనా మంచివారు ఉంటున్నారేమో చూసుకుంటా.
0: ఈ టోల్ దుర్యోధన, దుర్యోధన ఇన్ అవర్ కింగ్డమ్ ఇస్ దేర్ ఎనీ గుడ్ మ్యాన్.
1: ఒకవైపున ధర్మజుడు ఒకవైపున దుర్యోధనుడు రథంలో ఎక్కి రాజ్యమంతా సంచరించారు.
0: వన్ సైడ్ దుర్యోధన, అదర్ సైడ్ ధర్మజ వెంట్ ఆన్ దేర్ చారియట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ టూ.
1: వచ్చారు.
0: దే రిటర్న్.
1: అడిగాడు దుర్యోధనుని,
0: ఈ ఆస్ దుర్యోధన,
1: ఎవరైనా మంచివారిని చూచావా నాయన అన్నాడు.
0: డిడ్ యు కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్?
1: ఎవరు మంచివారు కనిపించలేదు.
0: నన్ వాట్స్ ఎవర్.
1: ఏదో మంచివాడు అంటే నేనొక్కడేను అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ గుడ్ మ్యాన్, ఐ ఆమ్ ద ఓన్లీ గుడ్ మ్యాన్.
1: ధర్మజుని పిలిచి అడిగాడు.
0: దెన్ హీ సమన్
1: ధర్మజ, ఎవరైనా చెడ్డవారు ఉంటున్నారా?
0: ఇస్ ఎ ధర్మజ ఆర్ దేర్ ఎనీ బ్యాడ్ పీపుల్?
1: స్వామి, ధర్మరాజ్యంలో చెడ్డవారు ఉండడానికి అవకాశమే లేదు.
0: ఇస్ ఎ స్వామి ఇన్ దిస్ రాజ్య ఆఫ్ ధర్మ
1: యథా రాజా తథా ప్రజ,
0: ఇన్ దిస్ రాజ్యధర్మ యాజ్ ఇస్ ద కింగ్.
1: కనుక ఈ రాజ్యంలో చెడ్డవారెవరూ లేరు, అందరూ మంచివారే.
0: There are no bad people. All are good.
1: ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాయందే ఉండవచ్చు అన్నాడు.
0: If there is any bad quality, it is in me only.
1: ఈ రెండింటి యొక్క అంతరార్థాలు ఏమిటి? యత్ భావం తద్ భవతి. వారి వారి భావాలను పురస్కరించుకుని వారికి మంచి చెడ్డలు నిర్ణయం అయిపోతూ వచ్చాయి.
0: బేసింగ్ ఆన్ దర్ ఫీలింగ్స్ దర్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్.
1: దృష్టి అంతా చెడ్డ దృష్టి అంతా జగత్తు పైన పెట్టడం చేతనే దుర్యోధనకి అందరూ చెడ్డవాడే కనిపించాడు.
0: యాజ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దుర్యోధన ఇస్ బ్యాడ్ ఎవ్రీథింగ్ లుక్ బ్యాడ్.
1: ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే అలాంటి కలర్ లే కనిపిస్తారు అందరికి.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద క్లాస్ సో ఇస్ ద కలర్ ఆఫ్ ది
1: కాని ధర్మజుడు పవిత్రమైనటువంటి దృష్టితో ప్రకృతిని పరిశీలించాడు, అందరూ మంచివారే అన్నారు.
0: ధర్మజ అబ్జర్వ్డ్ విత్ ఆల్ సీక్రెట్ గ్లాసెస్ దేర్ఫోర్ హి ఫౌండ్
1: గుడ్. ఈ విధంగా మొట్టమొదట మనము సృష్టిని మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు చేంజ్ క్రియేషన్.
1: మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: చేంజ్ యువర్ విజన్ ఫస్ట్.
1: దృష్టిని మార్చినప్పుడు సృష్టి సర్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ యు చేంజ్ యువర్ విజన్ యు ఫైండ్ ఎవ్రీథింగ్ క్లియర్.
1: సృష్టి భగవత్ సృష్టి.
0: క్రియేషన్ ఇస్ గాడ్.
1: మీ చేత కాదు మార్చడానికి.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్
1: యు. దృష్టి కూడా భగవత్ దృష్టియే.
0: Your vision too is
1: gone. నీ యొక్క విషయములు ఆ దృష్టిలో ప్రవేశించి ఒక చెడు దృష్టిగా మారిపోతున్నాయి.
0: యువర్ విజన్ ఇస్ డివైన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్ ఇట్ బికమ్స్ మ్యాన్.
1: ఆ కన్నులకు తొడుక్కున్నటువంటి గద్దాలు చాలా తప్పువి.
0: Therefore the glasses you have put on are wrong ones.
1: దానిని మార్చుకో.
0: You change them.
1: అప్పుడు అంతకుడు ఏకమైపోతుంది.
0: Then you will find everything.
1: ఒక రాజ్యం లోపల
0: one kingdom.
1: ఒక రాజుకు పెద్ద తలనొప్పి ప్రారంభమైంది.
0: A king developed headache.
1: అనేక మంది డాక్టర్స్ అంతా పిలిపించాడు.
0: హీ కాల్ ఫర్ ఆల్ డాక్టర్స్.
1: తన నొప్పికి కారణం ఏమైనా తెలుసుకోమని తనకు తగినటువంటి ఔషధాన్ని అందించమని చెప్పి కోరాడు.
0: హీ వాంటెడ్ డాక్టర్స్ టు డయాగ్నోస్ ద రీజన్ ఫర్ హిస్ హెడేక్ అండ్ గివ్ ద
1: డాక్టర్స్ అన్ని ఇచ్చారు. పాపం కావలసినన్ని ఇచ్చారు.
0: డాక్టర్స్ గేవ్ లాట్స్ ఆఫ్ మెడిసిన్.
1: కానీ వారితో నివారణ కాలేదు.
0: బట్ హీ వాస్ నాట్ క్యూర్డ్.
1: ఒక ఋషి ఆ గ్రామంలో ప్రవేశించాడు.
0: ఎ సేజ్ ఎంటర్డ్ ఇన్ దట్ విలేజ్.
1: ఆయన చెప్పాడు.
0: హీ సేజ్
1: రాజా ఇది మందులు మాకులతో నియమేటువంటిది కాదు.
0: హి సెడ్ ఓ కింగ్ యు కెనాట్ హావ్ రిలీఫ్ బికాజ్
1: నీవు ఎల్లప్పుడూ ఒకే రంగును చూస్తూరా.
0: యు జస్ట్ వాచ్ ఓన్లీ వన్ కలర్ కంటిన్యూస్.
1: పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటిది కంటికి.
0: ద గ్రీన్ కలర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ఐ.
1: కనుక నీవు ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు.
0: సో వేర్ ఎవర్ యూ మూవ్ అబౌట్ యు గో ఫర్ గ్రీన్ కలర్ దెన్ యూ విల్ హావ్ రిలీఫ్.
1: రాజుకు కావలసినంత ధనం ఉంటుండాలి.
0: The king is
1: ye bazaru kosina gani painters nanta pilipinchi godalaku chetlaku anta pachana rangu vestu poyadu.
0: The king is rich enough. He summoned the painters and to put green paint everywhere.
1: Rajyamanta pachaga undetattuga chestunnadu papam.
0: He made the kingdom look green.
1: 10 dinamulu tarvata ee sanyasi mari andu aa gramamlo praveshinchadu.
0: At the 10 day stage stepped into the same village.
1: Aa sanyasulu chusetappatiki ee paint vese vaalu antam chuttu chuttukunnaru.
0: The moment celebrate entered there, all painters
1: were there. Sanyasi, maa rajugaru anta pacharanga chudala, meeku kuda pacharanga vestamu annaru.
0: All painters said, oh sage, our king wants to see the green color, we'll paint you green color now.
1: Kontha sepu agandi, nenu rajunu chustanu annaru.
0: He said, wait.
1: Enta telivi takku vaadavu neevu.
0: He approached the king and said, what a fool you are.
1: Neevu pachana rangu anni pachana rangu chudamani cheppanu.
0: I wanted you to watch green color.
1: Enta kotta rupayalanta kuda vyartham chesavu.
0: Why did you waste crores?
1: Nee kannu pachadalu vesukunte anta pachagane ganipistundi kada. Sulabhamlo poyetundi daniki inta vishayam pattukunnavu.
0: If you put on green glasses it would have been enough. Why do you waste so much money?
1: Kanukane jagattanta cheddaga untundadi, violence ga untundadi ani anek rakamuluga anyayam akram anacharam jarugutundadi. Manam deenini chuche badalu మన హృదయంలో మంచిని వేసుకుని మన దృష్టిని మంచి దృష్టిగా పెట్టుకుంటే అంతా మనకు మంచిగానే కనిపిస్తుంది.
0: Instead of saying the whole world is full of violence, injustice and tension, put on the glasses of good vision.
1: ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: Everything is a reflection of the inner being.
1: మన దృష్టిలో ఉండేటువంటిదంత ఏది మన లోపల ఉన్నటువంటి భ్రాంతిదే.
0: What all that we see is just illusion.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore everyone must develop good thoughts.
1: కాన ఈ నవరాత్రులు ఎందు
0: బట్ ఇన్ దిస్ నవరాత్రి
1: రాక్షసత్వం అనేటువంటి మనలో ప్రవేశించినటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తము
0: టు రిమూవ్ అండ్ టు కిల్ ద డెమోనిక్ క్వాలిటీ
1: కుంకుమార్చన చేస్తూ వచ్చారు.
0: ది గాన్ వర్షిపింగ్.
1: కుంకుమ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ కుంకుమ?
1: ఎర్రని రంగు ఉండేటువంటిది.
0: కుంకుమ ఇస్ రెడ్ ఇన్ కలర్.
1: ఇది రక్తములకు ఒక చిహ్నంగా తీసుకున్నారు.
0: ఇట్ స్టాండ్స్ అ సింబల్ ఫర్ బ్లడ్.
1: భగవంతునికి తన రక్తము తన దీనిని భగవంతునికి దారబోసి
0: while offering blood to god
1: atan nunchi oka shantamaina kunti dinini manam pravesh pettukovalani uddeshamto kumkumarchanani prarambhincharu.
0: With the ambition to receive good from god this kind of kumkumarchana is offered.
1: ఏ ఒక్క భావం వచ్చినా am I man or animal, man or animal, man or animal, ఈ విధమైనటువంటి ఒక చింతన చేసుకోవాలి. నేను పశువున మనిషిన, పశువున మనిషిన, పశువున మనిషిన, ఇదే మంత్రం అన్నాడు.
0: Everyone should seriously think, am I a man or animal?
1: దుర్భావం వచ్చేటప్పటికే నేను మనిషిన పశువున, ఈ భావం పశువుకు రావాల్సింది, నేను మనిషిని, ఈ భావం రాకూడదు అని తనలో తాను నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ పశుభావము తనలో ప్రవేశించకుండా ఉంటుంది.
0: The moment bad thoughts enter into the mind, we should immediately think, am I man or animal?
1: కాబట్టి మానవుని యందు పశుత్వము, దానవత్వము, మానవత్వము, దైవత్వము, ఈ నాలుగు కూడా లీనమై ఉంటున్నాయి.
0: Therefore in man there is present demonic quality, the bestial nature, the human quality and the divinity, all the four.
1: మనస్సు, శరీరము, ఆత్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The human being is the combination of the three, the mind, the body and ఆత్మ.
1: మనస్సు, ఆత్మను చింతించక కేవలం దేహమును మాత్రమే చింతించేటువంటిది ఇది పశుత్వము.
0: If the mind doesn't think of the spirit, if it goes by the body, it's animal quality.
1: దేహమును, ఆత్మను స్మరించకుండా కేవలము ఒక బుద్ధినే మనగా దేహమునే స్మరించుకోవటము అది పశుత్వము.
0: To think of the body alone is a bestial nature.
1: కాని మనసును మాత్రమే చింతిస్తూ దేహాన్ని, ఆత్మను విస్మరించటం చేత ఇది దానవత్వంగా మారిపోతుంది.
0: To think of the mind not thinking of the body and atma is demonic quality.
1: మన శరీరమును త్యజించి నిరంతరము ఆత్మ చింతతో ఉంటమే ఇదే దైవత్వం అయిపోతుంది.
0: Giving up the feelings of the mind and the body and to think of the spirit is divinity.
1: కనుక మానవత్వము, దానవత్వము, దైవత్వము, పశుత్వము, ఈ నాలుగును ఒక మానవుని ఎందే దీనమై ఉంటుండాలి.
0: Therefore the bestial nature, the demonic nature, the human quality, the divinity of man.
1: ఈ ప్రచారంలో, ఆధ్యాత్మిక ప్రబోధంలో అంతర్ముఖంగా మనం విచారణ చేస్తుంటే సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: If we inquire spiritually, everything is in man.
1: కనుక నీలో నీవు వెతుక్కో.
0: You search within.
1: నీలో నీవు చూచుకో.
0: You see yourself.
1: నీవు తెలుసుకో.
0: You know yourself.
1: అప్పుడే సర్వము తెలిసినటువంటి వాడు అవుతావు.
0: Then you'll know everything else.
1: విశ్వ విరాట స్వరూపాన్ని చూచాడు అర్జునుడు.
0: అర్జున సా ద కాస్మిక్ ఫామ్.
1: ఎక్కడో బయట చూడలేదు.
0: హ్యావ్ నాట్ సీన్ అవుట్సైడ్.
1: పర్వతమును, అడవులు, సముద్రము, లోకము, సర్వం కూడా ఒక కృష్ణుని అందే చూచాడు.
0: అర్జున సా ద కాస్మిక్ ఫామ్, ద మౌంటైన్, ద వ్యాలీస్ అండ్ సీ విదిన్.
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: ఒరే పిచ్చివాడా, సర్వము నీలోనే ఉంటుండాలి.
0: ద సిగ్నిఫికెన్స్ ఓ మ్యాడ్ మ్యాన్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యూ.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. సర్వము నీ అందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ యూ.
1: నీవెందుకు ఇంకా బయట పోయి వెతుకుతున్నావు?
0: దెన్ వై డు యు సర్చ్ అవుట్సైడ్.
1: నీలోనే ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ఇన్ యూ.
1: నీవే భగవంతుడైనావు.
0: యు ఆర్ గాడ్.
1: కానీ భగవంతుని చూడాలంటే అరణ్యాలంతా తిరుగుతున్నావు.
0: స్టిల్ యు మూవ్ అబౌట్ ద ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: తల్లి అయినా నీకు కొంత దూరంగా ఉంటుంటాయి.
0: Your mother is a bit apart.
1: నీ యొక్క భార్య అయినా నీకు కొంచెం దూరంగా ఉంటాడు.
0: Your wife is at a distance.
1: నీ ఆత్మమిత్రుడైనా నీకు కొంచెం దూరంగా ఉంటాడు.
0: Your closest friend is apart.
1: భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీకు దూరమే లేడు.
0: But God is within you, not at a distance.
1: అన్నిటికంటే సన్నిహితుడు.
0: He is nearest.
1: అన్నిటికంటే సమీపుడు.
0: He is closest.
1: అన్నిటికంటే ఆత్మీయుడు.
0: And he is nearest and closest.
1: బంధువు అతనే భగవంతుడు.
0: And your closest friend, that's God.
1: ఆపద్బంధువు భగవంతుడే.
0: God is friend of us.
1: కనుక మనం భగవంతుని చింతనం 10 దినములు చేసి,
0: having the divine thinking for 10 days,
1: హృదయం యొక్క అపవిత్రత దూరం కావించుకుని,
0: getting away from the unsacred things,
1: తన యొక్క దివ్యత్వాన్ని తాను ప్రతిష్ఠింప చేసుకునే నిమిత్తమై ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి.
0: To install the divinity within himself, the navaratri is our main.
1: దీనికి ముందు రోజు ఆయుధ పూజ అంటున్నారు.
0: Prior to this there's an occasion, ఆయుధ.
1: మనకున్నటువంటి ఆయుధములు,
0: what is the ayudha?
1: అది అస్త్రశస్త్ర శక్తులు.
0: They are the powers.
1: Shabda Brahma Mayi.
0: Shabda Brahma Mayi.
1: Chara Chara Mayi.
0: Chara Chara Mayi.
1: Jyotir Mayi.
0: Jyotir Mayi.
1: Vang Mayi.
0: Vang Mayi.
1: Nityananda Mayi.
0: Nityananda Mayi.
1: Paratpara Mayi.
0: Paratpara Mayi.
1: Maya Mayi.
0: Maya Mayi.
1: Sri Mayi.
0: Sri Mayi.
1: ఈ ఎనిమిది శక్తులు కూడాను మనం ఆనాడు పూర్తిగా ఏకం గావించి ప్రతిష్ట గావించుకోవాలి.
0: We should unify all the faculties and install.
1: ఇవే మానవుని యొక్క ప్రధానమైనటువంటి శక్తులు.
0: They are main parts.
1: ఈ పరమాత్మని యొక్క శక్తులే.
0: They are the divine powers.
1: కనుకనే ఎవరు పరమాత్మనిగా, నీవే పరమాత్ముడు.
0: Then who is God? You are God.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేస్తూ వస్తుంటే తప్పక మనలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము ఆవిర్భవిస్తుంది.
0: When we investigate, inquire like that, the spirituality.
1: మనం నిరంతరం కూడా బాహ్య పూజలు, బాహ్య ఆరాధనలు, బాహ్యమైనటువంటి యొక్క దీంతోనే మనం భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అని భిన్నమైనటువంటి భావంతోనే మనం అర్చన చేస్తున్నాం.
0: We have been worshipping all along considering everything, God is separate from you with all
1: his purpose. There
0: is no reason whatsoever.
1: Mahayogi, oka devalayamlo praveshinchi, thanu kontha vishranthi teeskovalani pandukunnadu.
0: A great sage wanted to have rest in a temple. There he
1: కాళ్ళు తీశాడు, శివలింగం పైన పెట్టాడు, హాయిగా నిద్రపోతున్నాడు.
0: హీ ప్లేస్డ్ హిస్ ఫీట్ ఆన్ శివలింగ అండ్ వాస్ స్లీపింగ్.
1: పూజారి వచ్చాడు.
0: ద ప్రీస్ట్ కేమ్ ఇన్ ద
1: దర్బార్ కూడా శివలింగం పైన పాదాలు పెట్టి నిద్రిస్తున్నావా, ఎంత మూర్ఖుడవు నీవు అని తిట్టాడు.
0: హీ సెడ్ వాట్ ఎ వికెడ్ మ్యాన్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, యు ఆర్ రెస్టింగ్ యువర్ ఫీట్ ఆన్ శివలింగ.
1: అయ్యా నేనా మూర్ఖుడు నీవా?
0: హీ సెడ్ సర్, ఆమ్ ఐ ఫూల్ ఆర్ ఆర్ యు ద ఫూల్?
1: దేవుని పైన కాళ్లు పెట్టి పండుకుంటూ నీవా మూర్ఖుడు నేనా అని మరి పూజారి అడిగాడు.
0: Then priest asked, you are the fool because you are keeping your feet on God.
1: Yogi cheppadu, nenu eppudu fool kaadu.
0: He said, I am never a fool.
1: Ekam sakti prabhoda vadanti, nenu okate anetattu bhavunnalo undedi.
0: I have got only one feeling.
1: Devudu nee sthanam ekkado naa paadalu teesi nuve pettamannadu.
0: You please keep my feet aside where there is no God.
1: ఆ దేవుని పైన పెట్టినటువంటి ఒక పాదం తీసి మరి ప్రక్కన పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. అక్కడ తీసి ఇంకొక పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. సర్వత్రా శివలింగమే.
0: When he lifted the feet and kept aside, there originated శివలింగ. He just took it away and kept aside, there శివలింగ again.
1: సర్వత్రా ఉంటున్నటువంటిది భగవంతుడే.
0: God is everywhere.
1: ఏకోహం బహుశాం.
0: So the one that manifests into many.
1: సర్వత్రా పాణిపాదం.
0: Yes, God is feet.
1: కనుక దేవుడు లేనటువంటి స్థానం ఎక్కడుంది?
0: Where is the place where there is no God?
1: Ninna bhavamunu drishtilo unchukoni adi veru idi veru anukotam chethane devudu veruga nee veruga kalpistunnavu.
0: Because of diversified feelings you consider God separate from you.
1: Adi manaku nirantaramu cheptunnatundi antarvani yokka praboda.
0: It's only the teaching of our inner voice.
1: So idi antarva. So అదే నేను, నేనే దైవం, నేనే దైవం. ఎంత ఆనందంగా ఇస్తుంది అది బోధ. 21,600 పర్యాయములు మన శ్వాసలో వచ్చేటువంటి యొక్క శబ్దము, నీవే దైవం, నేనే దైవం, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అంటుంటే నీవు లక్ష్యం చేసుకోకుండా పుస్తకాలంతా చదువుతున్నావు, ధ్యానాలంతా చేస్తున్నావు, జపాలంతా తిప్పుతున్నావు. ఎంత వేరితనం! నీదా వేరితనం, నాదా?
0: In your breathing process, there is this mantra of soham, inhalation, exhalation, repeated 21,600 times.
1: For a day. For a day.
0: Per day, you repeat it 21,600 times.
1: Ilanti tattvanni manam chakkaga telusukovali.
0: We have to understand.
1: Ee pani chesina appudu bhagavantune pani.
0: Whatever is done, that's God's word.
1: Ee maata cheppina adi bhagavantune mantrame.
0: Whatever you speak, that should be.
1: Ee paadam pettina adi bhagavantune pradikshane.
0: Whatever you go, it's a cambulation.
1: ఈ రకమైనటువంటి భావాన్ని మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉండవచ్చు.
0: When you have such feeling, you'll be delightful, blissful.
1: కనుకనే మనము క్రమక్రమేణ ఇలాంటి పూజలంతప్పుడు అంతర్భావంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Gradually by these forms of worship, we should foster such a
1: thought. ఇది కేవలం 10 దినములు మాత్రమే చేస్తే నవరాత్రులు కాదు.
0: Not merely performing worship for 10 days alone.
1: మనం నిత్య జీవితంగా కూడా దీన్ని ఆరాధిస్తూ రావాలి.
0: We have to exercise same worship throughout our lifetime.
1: Mana jeevitham enta varaku untundo anta varaku kudanu mana uchvasa nishwasamlu manakunda untundayo.
0: As we breathe until the last,
1: aa uchvasa nishwasamlu undinanta varaku kudanu divyamainatu bhavanni hrudayamlo pratishtha cheskovali.
0: Till that moment we should install divine feelings within us.
1: Kanuka ee vidyarthulu ee naadu kevalam oka vidyabhyasam nandu kalimi chelimi balam kosamani paatu padutunnaru.
0: Students, in this learning process, they struggle for three: the wealth and the friendship and the strength.
1: Kalimi balamu chelimi undavasindi,
0: the strength and
1: kali annintini prakashimpa chesetundi gunamu kuda untundali.
0: But you need the quality, the character that shines these three.
1: Kalimi balamu manam sadhinchavasindi, kalimi balimi chelimi gunam, ee nalugintiki manam sadhinchali.
0: Therefore what we have to accomplish today is the wealth, the strength and the friendship.
1: Ee gunam elanti gunamu ga untundali?
0: What sort of quality?
1: దైవిక గుణంగా ఉంటుండాలి.
0: We should divine quality.
1: రాక్షస గుణంగా ఉండకూడదు.
0: Not the other way.
1: పశు గుణంగా ఉండకూడదు.
0: Not animal.
1: పశుపతి గుణంగా ఉండాలి.
0: We should have the quality of God.
1: అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
0: Then our life would be ideal.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రేమ స్వరూపులైన ప్రజలారా,
0: embodiments of love.
1: భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తి చేత అనేక విధములైనటువంటి యొక్క అంతర్బోధనలు బోధిస్తూ ఉంటుండాలి.
0: Bharat since ancient times has been teaching spiritual inner significance.
1: తన యొక్క స్వార్థమనే కాకుండా లోక సమస్త సుఖినోభవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ది హ్యాపీనెస్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, వీ షుడ్ ప్రే ఫర్ ది బ్లిస్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: అందరూ సుఖంగా ఆనందంగా ఉంటేనే మనకు సుఖం ఆనందం దిక్కుతుంది.
0: ఇఫ్ ఆల్ ఆర్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ యూ టు కెన్
1: బి హ్యాపీ. ఎవరికి సుఖం ఆనందం లేకుండా నాకు మాత్రమే ఉండాలంటే ఎట్లా నీకు ఆనందం లభ్యమవుతుంది?
0: ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ మిజరబుల్ హౌ కెన్ యూ బి హ్యాపీ?
1: కనుక అందరి సుఖాన్ని కోరి నీ సుఖాన్ని నువ్వు కూడా కోరి దివ్యమైనటువంటి యొక్క భగవత్ చింతనలో కాలాన్ని సార్థకంగా గావించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Therefore, we should pray for the welfare, the peace and prosperity of everybody and live for that. With this, Bhagavan brings his divine discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba on Vijayadashmi Day on the occasion of Dasara celebrations in Sai Ramesh Hall at Brindavan Ashram, Whitefield, Bangalore on the 14th of October 1994. Bhagwan Baba said that the Divine is omnipresent and is in everyone and in every object. This truth has to be realized from the message conveyed by the process of inhaling and exhaling that goes on in everyone 21,600 times in a day. Each act of respiration proclaims the message, Soham, I am He. With every breath, the message is proclaimed, I am God. Realizing this oneness, all actions should be done as an act of dedication to the Divine. Therefore, it is essential to celebrate Dasara festival in this sacred spirit. It is not enough to do this for only 10 days during the Dasara festival, but it should become the rule all through one's life, even as one draws one's life breath till the end.

0: You were listening to a musical presentation by devotees from Kerala.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami says that patience, humility, obedience, courage, and following the path of truth are the desired qualities in a person rendering service. Bhagwan Baba says that the main function of service is to promote the oneness or unity. This divine droplet is taken from the discourse delivered on 22nd
3: November 1978. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సల్పుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చు.
4: In another situation, while we do such service and give work for others, some people in that situation may in many ways ridicule you and make fun of you.
3: హేళన చేయవచ్చును.
4: They may also speak in a ridiculing manner.
3: పరిహాసము చేత మనల్ని పలకరించవచ్చును.
4: They may speak to you as if they are making fun of you.
3: ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోవరాదు.
4: In such situations we should not lose our patience.
3: వీరు నన్ను ఈ రీతిగా తోలనాడుతున్నారని మన సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును కూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం.
4: ఇఫ్ విత్ ది ఫీలింగ్ దట్ సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్, ఇఫ్ వి లూజ్ కరేజ్, ఇఫ్ వి ట్రావర్స్ మూవ్ అవే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇఫ్ యూ బికమ్ యాంగ్రీ, దెన్ ఇన్ మెనీ వేస్ వీ వుడ్ బి ప్రమోటింగ్ అటాచ్మెంట్, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇన్ అవర్ మైండ్.
3: సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కానీ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా నువ్వు ప్రకటించకూడదు.
4: One who is undertaking service, a sevaka, should always exhibit humility and obedience. He should never exhibit authority and position.
3: ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది.
4: This kind of service will promote the oneness, the unity that is present in all human beings.
3: అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది.
4: On the other hand, ego promotes the diversity which is present in oneness.
3: కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క సంతత్వం అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు.
4: The main function of service should be to bring the manifestation of diversity into unity, but it should not be one which shows diversity in unity where it exists.
3: కనుక మనము ఈ పరిస్థితుల యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించడం అత్యవసరం.
4: Thus, it becomes very necessary for us to recognize the inner meaning and function of service and perform such service.
2: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
5: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్.
0: మానవుని సమస్త సంపదలకు మూల కారణము వాక్కే.
1: ఫర్ ఆల్ ద వెల్త్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ ప్రాస్పెరిటీ హిస్ వర్డ్ ఈజ్ ద కాజ్.
0: జిహ్వాగ్రే వందన ప్రియ, సమస్త బంధములకు కూడాను వాక్కే మూల కారణము.
1: ఫర్ ఆల్ ద బాండేజెస్ ద స్పీచ్ ఈజ్ ద కాజ్.

0: ప్రాప్తి. ప్రతి మానవునకును బంధమునకు అనుబంధమునకు మోక్షమునకు మృత్యువునకు వాక్య మూల కారణం.
1: ఫర్ మ్యాన్స్ బాండేజ్, ఫర్ హిజ్ అటాచ్మెంట్ అండ్ ఫర్ రెబలేషన్ అండ్ ఫర్ డెత్ పీచ్ ఇస్ ద కాజ్.
0: జిహ్వాగ్రే ఈ యొక్క జిహ్వను ఎంతయో మనము అదుపులో నిలుచుకోవాలి.
1: వి హ్యావ్ టు కంట్రోల్ దిస్ టంగ్.
0: జిహ్వను ఎట్టి పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టుదమో మన యొక్క కీర్తి అపకీర్తులు కూడాను దానిని అనుసరించే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ద టంగ్ సో ఈజ్ అవర్ ఫేమ్ అండ్ ఇల్ నేమ్.
0: జిహ్వాగ్రే మిత్రబాంధవ మన స్నేహము మనం బంధుత్వము ఈ యొక్క జిహ్వ యొక్క పలుకుపైన ఆధారపడి ఉంటుంటాయి.
1: యువర్ ఫ్రెండ్షిప్ అండ్ యువర్ గుడ్ విల్ ఆర్ డిపెండెంట్ ఆన్ హౌ యూ యూజ్ యువర్ టంగ్.
0: ఈ సమస్త సృష్టి అంతయు కూడాను మూడు కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: ద ఎంటైర్ క్రియేషన్ రెస్ట్ ఆన్ త్రీ.
0: దానిని సృష్టి, స్థితి, లయము.
1: క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిసొల్యూషన్ ఆర్ ద త్రీ.
0: ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఈ జగత్తు నడచగలుగుతుండాలి.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బై దీస్ త్రీ.
0: ఈ కర్మను ఆధారంగా ఉండినప్పుడు కర్మకు ఒక కర్త ఉండాలి కదా.
1: ఫర్ ఎవ్రీ క్రియేషన్ దేర్ మస్ట్ బి క్రియేటర్.
0: కర్త లేని కర్మ జగత్తులో కానరబోము.
1: అండ్ వితౌట్ ద క్రియేటర్ హౌ కెన్ దేర్ బి క్రియేషన్.
0: కనుక కర్త కర్మ ఈ రెండింటి యొక్క అనుబంధమే మన యొక్క ఫలితమునకు మూల కారణము.
1: ద డూయర్ అండ్ ద యాక్షన్ డన్ దట్ హౌ దే ఆర్ బౌండ్ together.
0: Karta yavaru.
1: Who is the doer?
0: Ee karma emiti?
1: What is the
0: action? Ee phalam emiti?
1: What is the reward?
0: Ane itvanti moodu vishayalanu chakkaga manam gurtinchinappude srushti yokka rahasyamu manaku artham avutundi.
1: When we inquire into these aspects, the secret of the creation will be unraveled to us.
0: భగవంతుని యొక్క లీలలను విమర్శించటము అతి సులభము.
1: ఇట్ ఈజ్ ఈజీ టు క్రిటిసైజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ అవగాహన చేసుకోవటము అత్యంత కష్టము.
1: బట్ మోస్ట్ డిఫికల్ట్ ఇట్ ఈజ్ టు అండర్స్టాండ్ హిమ్.
0: కనుక మనము అవగాహన చేసుకునేటువంటి విషయంలో మన జీవితాన్ని అంకితం గావించాలి.
1: అవర్ లైఫ్ మస్ట్ బి డెవోటెడ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: కనుక ఇందులో మొట్టమొదటిది సృష్టి.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ క్రియేషన్.
0: అనగా మానవత్వము లోపల దీనికి ఒక విధమైనటువంటి ఒక నిబంధనలు ఉంటున్నవి.
1: దర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్.
0: ఒక వంతెన కట్టవలనన్నా దీనికి అనేక మంది ఆధారమై ఉంటుండాలి.
1: ఫర్ బిల్డింగ్ ఎ బ్రిడ్జ్ మెనీ పీపుల్ ఆర్ నెసెసరీ.
0: ఒక చీఫ్ ఇంజనీర్ ఉండాలి.
1: You need a chief engineer.
0: Assistant engineer undali.
1: Assistant engineer.
0: Junior engineer undali.
1: Junior engineer.
0: Supervisor untundali.
1: Superintendent.
0: Inka junior engineers anta untundali.
1: And other people are necessary.
0: Inta mandi cherinappude ee okka vantanna manam nirminchadaniki veelavutundi.
1: Only with all these people a bridge can be built.
0: Kanukuni ee jagat srushtikantai kudanu moodu aadharamulga undinatvanti okka srushti rakshana layamu. ఈ మూడింటికి మూడు ప్రధానులు ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఆల్సో దెర్ ఆర్ త్రీ. ద ప్రిజర్వేషన్, ద క్రియేషన్ అండ్ ద డిసొల్యూషన్.
0: ఒక చిన్న రాష్ట్రమును పాలించాలనన్నా
1: ఫర్ రూలింగ్ ఎస్టేట్
0: దీనికి ఎన్నో డిపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి.
1: మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక 30-40 మినిస్టర్స్ అంతా దీనికి నియమింపబడతారు.
1: అండ్ దర్ ఆర్ మెనీ మినిస్టర్స్.
0: ఒక చిన్న రాష్ట్రాన్ని పాలించాలనంటే ఇంతమంది పరిపాలకులు ఉండినప్పుడు ఇంత విశాలమైనటువంటి సృష్టిని పాలించవాలనంటే కొంతమంది ఆధారకులు ఉండవలం కదా.
1: ఫర్ రూలింగ్ ఓవర్ ఎ స్మాల్ స్టేట్ సమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ నెససరీ. సిమిలర్లీ షుడ్ దేర్ నాట్ బి ఎ క్రియేటర్ ఫర్ రెయినింగ్ ఓవర్ ద క్రియేషన్.
0: సృష్టి అనగా సమస్త పదార్థములను, సమస్త జీవులను, సమస్త నియమములను పాటింపచేసేటువంటిది ఈ సృష్టి యొక్క ఘనత.
1: ద క్రియేషన్ ఇస్ ద వన్ దట్ ఫోర్స్ దట్ క్రియేట్స్ థింగ్స్ అండ్ మెన్ అండ్ మ్యాటర్.
0: ఈ డిపార్ట్మెంట్ కు ఒకరిని నియమించింది దైవత్వము.
1: అండ్ అడ్మినిస్ట్రేటర్, ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ గాడ్.
0: అతని పేరే బ్రహ్మ.
1: అండ్ హీఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క సృష్టి పరిపాలనంతా కూడాను అతని ఆధీనంలో ఉంటుంటది.
1: The entire department of administration is done by him.
0: ఇంకా పోషకత్వం కావాలి. కేవలము ఉత్పత్తి గావించినంత మాత్రమే నా దీనికి భద్రత ఉండదు. దానిని పోషించేటువంటి అధికారి కూడా ఉండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ క్రియేషన్ ఇస్ డన్, సంబడి షుడ్ సస్టైన్ ఇట్.
0: అతనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీఈస్ ద ప్రొటెక్టర్ విష్ణు.
0: అయితే ఈ పోషణత్వం జరిగిన తరువాత భిన్నమయ్యేటువంటి యొక్క పరిస్థితి కూడాను ఇందుకు కలగదు.
1: ఆఫ్టర్ సస్టెనెన్స్ దేర్ మస్ట్ బి డిజల్యూషన్ యాజ్ వెల్.
0: సృష్టి జరిగిన తరువాత అంత్యమనేటువంటిది ఉంటుంటది.
1: When there is creation, there must be dissolution as well.
0: ఈ అంత్యం యొక్క నియమములను గుర్తించి సరి అయినటువంటి యొక్క నియమములను పాటించి వారి యొక్క శక్తి సామర్థ్యములను పురస్కరించుకుని దానిని లయం గావించుకునేటువంటి యొక్క శక్తి ఒకటి ఉంటున్నది.
1: There is one force according to the conduct and the behavior of the person. Everything must be dissolved.
0: అదియే ఈశ్వరత్వము.
1: And that principle is called ఈశ్వరత్వం.
0: ఈ సృష్టి స్థితి లయములు యందు భాగమును వహించి, బాధ్యతను వహించి, అధికారములు వహించి జగత్తును పరిపాలించేటువంటి యొక్క శక్తులు ఈ మూడు.
1: దీస్ ఆర్ ద ట్రిపుల్ ప్రిన్సిపుల్స్ దట్ కాజ్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ రెజల్యూషన్.
0: అయితే ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గా అందించారు.
1: దే ఆర్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్.
0: అయితే ఈ మూడు డిపార్ట్మెంట్స్ కూడా ఒక్కడ అధిపతి ఉంటుండాలి.
1: దేర్ మస్ట్ బి ఎ చీఫ్ అడ్మినిస్ట్రేటర్.
0: అనేక మందికి అనేక పదవులను అందిస్తూ ఒక చీఫ్ మినిస్టర్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు.
1: There is a chief minister who appoints other ministers.
0: There is a prime minister anetunte vaadu okuntadu.
1: There is a prime minister.
0: Kanuka ee yokka Brahma Vishnu Maheshwaralu mugguru kudanu kevalam palakulu maatrame ministers anti vaande.
1: Brahma Vishnu and Maheshwar are just like ministers.
0: Kaani veer annitte paina kudanu adhikaar aadhipathyamu vahinchinatunte vaadu devudu.
1: There is a supreme authority over the three and he is God.
0: Daanine Bharatiyulu భగవంతుడు అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ హౌ ఇండియన్స్ కాల్ ది సుప్రీం అథారిటీ యాజ్ భగవంత.
0: అనేక మతముల వారు అనేక పేర్లతో దీన్ని పలుకుతూ వచ్చారు.
1: పీపుల్ ఆఫ్ డిఫరెంట్ క్రీడ్స్ కాల్డ్ హిమ్ ఇన్ డిఫరెంట్.
0: కానీ ఈనాడు జగత్తులో సర్వసాధారణంగా ప్రతి దానికి కూడాను గాడ్ అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాం.
1: మెనీ పీపుల్ ఎంప్లాయ్ దిస్ వర్డ్ గాడ్.
0: అనగా ఈ మూడు ఆధిపత్యములు కూడాను తన హస్తమునందుంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద త్రీ డిపార్ట్మెంట్స్.
0: కనుకనే ఈ గాడ్ అనేటువంటి పదమునకు మూడు అక్షరములు ఉంటున్నాయి.
1: దిస్ వర్డ్ గాడ్ హ్యాస్ త్రీ లెటర్స్.
0: జిఓడి గాడ్.
1: జిఓడి.
0: జి అనగా జనరేషన్.
1: జి మీన్స్ జనరేషన్.
0: ఓ అనగా ఆర్గనైజేషన్.
1: ఓ మీన్స్ ఆర్గనైజేషన్.
0: ఇంకా డి డి ఇస్ దేర్.
1: And this is called destruction.
0: కాబట్టి జనరేషన్, ఆగ్నేషన్, డిస్ట్రక్షన్ ఈ మూడింటి యొక్క సమ్మితమైన స్వరూపమే గాడ్ అన్నారు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హ్యాస్ అ కంట్రోల్ ఓవర్ జనరేషన్, ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రక్షన్.
0: కనుక దైవమత్న అనగా ఏమిటి? బ్రహ్మ దైవము, విష్ణువు దైవము, శివుడు దైవము అని అనుకుంటున్నాము. కాదు కాదు, వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు మాత్రమే అధిపతులు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ అండ్ నోషన్ టు కాల్ బ్రహ్మ, విష్ణు అండ్ ఈశ్వర.
0: అందరిపైన కూడా ఆధిపత్యం కలిగినటువంటి వాడు దైవము.
1: అండ్ దట్ ఈస్ గాడ్ విత్ ద సుప్రీం అథారిటీ.
0: ఈ దైవము అణుస్వరూపమై సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ద అటామిక్ ఫామ్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మగుచు
1: స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్
0: మేటి వస్తువు నందున మేటి ఎగుచు
1: మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ ద అంతటను
0: సర్వసాక్షి అలరు నట్టి
1: ఎటర్నల్ విట్నెస్ హీఈస్
0: ఆత్మయే అణువు అణువియే ఆత్మ ఎగు
1: ఆటమ్ ఇస్ ద ఆత్మ అండ్ ఆత్మ ఇస్ ద ఆటమ్
0: కనుక ఇతని పేరే ఆత్మ అని పేరు పెట్టవచ్చు
1: అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆత్మ
0: ఇట్టి ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి
1: దిస్ ఆత్మ ఈజ్ ఆల్ పెర్వేసివ్
0: ఇట్టి అనుస్వరూపమైనటువంటి ఆత్మ
1: దిస్ అటామిక్ ఆత్మ
0: యావత్ సృష్టినంతకుడు పరిపాలన జరుపుతూ ఉండాలి దానికి తగినటువంటి యొక్క లక్ష్యంతో చూస్తూ ఉంటుండాలి
1: ఇట్ అడ్మినిస్ట్రేట్స్ ది ఎంటైర్ యూనివర్స్
0: ఇతనే సాక్షిభూతుడు
1: హీఈస్ నోన్ యాజ్ ఎటర్నల్ విట్నెస్
0: లైట్ వెలుగుతున్నాయి
1: ద లైట్ ఈస్ బర్నింగ్
0: కొంతమంది వింటున్నారు
1: యూఆర్ హియరింగ్
0: కొంతమంది నిద్రిస్తున్నారు
1: సమ్ఆర్ స్లీపింగ్
0: కొంతమంది వెళుతున్నారు
1: సమ్ఆర్ గోయింగ్
0: కొంతమంది వస్తున్నారు
1: సమ్ఆర్ కమింగ్
0: కొంతమంది ఎక్కడనో చూస్తున్నారు
1: సమ్ఆర్ లుకింగ్ ఎల్సెవేర్
0: ఎందరు ఎన్ని పనులు చేస్తూ ఉండేటప్పటికీ ఈ పనులకు ఈ లైట్ కు సంబంధం లేదు
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద లైట్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్
0: లైట్ సాక్షిభూతము
1: ద లైట్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్
0: అదే విధంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు
1: ద సన్ ఇస్ షైనింగ్
0: ఈ సూర్య ప్రకాశం యొక్క దీనితో ఆధారం చేసుకుని అనేక మంది అనేక పనులు చేస్తున్నారు
1: బేసింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద సన్ షైన్ మెనీ పీపుల్ క్యారీ ఆన్
0: మంచి పనులతో సూర్యునికి ప్రకాశం అధికం కాలేదు
1: By these activities, the splendor of the...
0: Yajnaparanato, Suruni ke matram kuru andhakaram praveshin chaledu.
1: The evil acts do not affect the sun.
0: Yavari karma varide.
1: Each one performs his own
0: action. Aite tanu, sachibhutuduga andharikini velugunandistunnadu.
1: There is time supremely...
0: Suruni lekapote yavari parunu kudanu yavari varu cheyaleru.
1: Without the sun, no activity can be performed.
0: Kavatti parunu cheyinche nimittame sachibhutudai unnadu kani... ఫల నిమిత్తమే తాను సాక్షిభూతుడు కాదు
1: హీ దేర్ ఓన్లీ యాజ్ ఎ విట్నెస్ బట్ నాట్ రీపింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద పీపుల్
0: కనుక ఫలమును మాత్రము మనకు మనమే అనుభవించాలి
1: వి ఆర్ ద ఎంజాయర్స్ ఆఫ్ అవర్ ఓన్ డీడ్స్
0: ఈ ఫలమును అనుభవించే నిమిత్తమై
1: ఫర్ ఎంజాయింగ్ దిస్
0: ఈ ఫలమును క్షమించే నిమిత్తమై
1: ఫర్ కాజింగ్ దిస్
0: ఈ ఫలమును దుర్ఫలములుగా మార్చే నిమిత్తమై
1: అండ్ ఫర్ మెయింటైనింగ్ ఇట్
0: దుష్ఫలములను సద్ఫలములుగా మార్చే నిమిత్తమై
1: ఫర్ టర్నింగ్ ఈవిల్ ఇంటూ గుడ్
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దీన్ని తరిగినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ ఉంటారు
1: బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర
0: అనే మనసును సంతృప్తి పరచాలంటే మనం ఏం చేయాలి
1: వాట్ షుడ్ వి డూ టు సాటిస్ఫై ద త్రీ
0: అది ఏ ఈనాడు మనం చేసినటువంటి పని
1: అండ్ దట్స్ వాట్ వి హావ్ డన్ టుడే
0: శ్రవణం
1: లిసనింగ్
0: కీర్తనం
1: చాంటింగ్
0: విష్ణు స్మరణం
1: రిమెంబరింగ్
0: పాదసేవనం
1: సర్వింగ్ ద ఫీట్
0: వందనం
1: Saluting.

0: సరెండరింగ్.
1: ఈనాడు మనము ఆ ముగ్గురితో మనం ఒక స్నేహాన్ని సంపాదించుకోవాలి.
0: వి హావ్ టు బిఫ్రెండ్ ఆల్ ద గ్రేట్ త్రీ.
1: వారు మన స్నేహితులైనప్పుడు
0: అండ్ బికమ్ అవర్ ఫ్రెండ్
1: మన బాధలు ఎన్నైనప్పుడు మనం తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: అవర్ పెయిన్స్ కెన్ బి రిలీవ్.
1: మినిస్టర్ మన ఫ్రెండ్ అయినప్పుడు
0: మినిస్టర్
1: మన బంధువు అయినప్పుడు
0: రిలేటివ్
1: మన బాధలు ఎన్నైనా మనం సుఖంగా తీర్చుకోవచ్చును.
0: రిలీఫ్ కెన్ బి అబ్టైన్.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: మనం తెలిసినో తెలియకునో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును
0: the effects of our deeds
1: ee ministers yokka friends dwara anaga brahma vishnu maheshwaru yokka friendship dwara manam entaina kodanu vijayanni sadhinchavachu.
0: By befriending brahma vishnu maheshwara the reward can be easily obtained.
1: vaari manasulanu prasannata gavinchukune nimittamai
0: you propitiate them.
1: భగవత్ నామస్మరణ అత్యవసరము.
0: ద చాంటింగ్ ఆఫ్ ద డివైన్
1: భగవత్ ధ్యానము అత్యవసరము.
0: మెడిటేషన్
1: భగవత్ జపము అత్యవసరము.
0: ప్రనన్స్
1: ఇవన్నీ కూడాను వారిని ప్రసన్నులుగా ఉంచుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి మార్గములే.
0: ప్రనన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ ఆర్ మెంట్ టు ప్లీజ్ దెమ్.
1: అయితే ఈ ప్రాకృతమైనటువంటి మినిస్టర్స్ కును
0: దిస్ వరల్డ్ మినిస్టర్
1: విశ్వవ్యాపకమైనటువంటి దైవత్వములకును
0: అండ్ ఫర్ డివినిటీ
1: ఎందుకు ఈ పోలిక
0: అండ్ వై దిస్
1: ఎందుకు ఈ గుర్తులు
0: వై దిస్ కంపారిజన్.
1: ఈ విశ్వమంతయు కూడాను అనేక విధములైనటువంటి గుర్తులతో ఏర్పడినటువంటిది.
0: ద ఎంటైర్ వరల్డ్ ఇస్ మేడ్ ఆఫ్ సైన్స్ అండ్ సిగ్నేచర్స్.
1: మీకు తెలుసు బాగా,
0: యు నో ఇట్ వెరీ వెల్.
1: మనం ఎక్కడైనా ప్రయాణమై వెళుతుంటే
0: వాళ్ళు ఆర్ ట్రావెలింగ్
1: రోడ్డు లోపల పోలీసు వాళ్ళు నిలిచి ఉంటారు. సర్కిల్స్ లోపల
0: ద పోలీస్ పీపుల్ స్టాండ్ దేర్.
1: ఒకడు ఇట్టంటాడు, మరొకడు పోమంటాడు.
0: దే మేక్ సైన్స్ అండ్ అలో ద ట్రాఫిక్.
1: ఇదే విధంగానే కార్ లో మనం ప్రయాణం చేస్తుంటే
0: వాళ్ళు ఆర్ ట్రావెలింగ్ బై కార్
1: కొన్ని సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి.
0: ద సిగ్నల్స్ దే సీ
1: వచ్చేటువంటి వారికి వెళ్ళు వెళ్ళు అని చెప్తుంటాము.
0: ద పీపుల్ కమింగ్ ఆర్ సెంట్ అవుట్.
1: లేకపోతే ఏదైనా బంప్స్ జంప్స్ అంటే ఉండినప్పుడు కొంచెం చేయి చేస్తుంటాం, గుర్తులతో చూపుతాం.
0: అండ్ దేర్ ఇస్ ద సైన్స్ మేడ్ బై ద హ్యాండ్ టు వాలంటీర్.
1: ఇప్పుడు పోవడానికి వీలు కాదు, ఎదురుగా ఒక లారీ వస్తుంటుంది అన్నప్పుడు నిలుపు అని చెప్పి ముక్కుకు సైకి చేస్తాం.
0: ఆన్ కమింగ్ లారీ హాస్ టు బి స్టాప్ బై
1: సిగ్నల్స్ అంతా కూడా ఎందుకోసం ఉండాలి?
0: వై దీస్ సిగ్నల్స్
1: లోక పరిపాలన నిమిత్తమై ఉంటుండాలి.
0: టు ఫెసిలిటేట్ ఈజీ
1: సిగ్నల్స్ లేకపోతే జగత్ సంరక్షణ జరగదు.
0: Without a signal, the world cannot
1: function. అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We not go to that extent.
1: మనం చిన్న చిన్న పాఠశాలలో మనం విద్యను అభ్యసించే సమయం లోపల
0: studying in a small school.
1: చిన్న పిల్లలంతా కూడాను
0: small children
1: ఒక బాత్రూమ్ పోవాలనుకుంటే
0: when they want to go to a bathroom,
1: బాత్రూమ్ పోవాలని అడగడు.
0: They don't say openly, sir.
1: ఇట్లా చూపుతాడు.
0: They raise a little finger. That is the sign they make.
1: ఇంకా దాహం అవుతుంటే నీరు త్రాగాలని చెప్పి పెద్దగా అడగడు.
0: When thirsty, they don't say openly.
1: Sir.
0: And they raise their thumb.
1: ఈ విధంగా కొన్ని గుర్తులను ఆధారం చేసుకుని
0: విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సైన్స్
1: ఈ విధంగా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటుంటారు.
0: దే క్యారీ ఆన్ దర్ యాక్టివిటీస్.
1: కనుకనే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ
0: బ్రహ్మ ద సుప్రీం క్రియేటర్
1: కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకుని
0: అకార్డింగ్ టు టైమ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్
1: ఎవరికి ఏ జన్మంలో ఏమి చేసినటువంటి యొక్క తత్ఫలితమో దాన్ని అనుసరించి
0: అకార్డింగ్ టు ద
1: వారికి ఆ డిపార్ట్మెంట్ లోపల వారి వారి స్థాయిని తగినట్టుగా నడుపుతుంటాడు.
0: హీ మెయింటైన్స్ ద ఎంటైర్ క్రియేషన్.
1: వారి వారికి తగినటువంటి ప్రమోషన్లు అందిస్తుంటాడు.
0: హీ గివ్స్ ప్రమోషన్ అకార్డింగ్లీ.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా మారుస్తూ ఈ విధంగా కొన్ని గుర్తులను ఆధారం చేసుకుని
0: విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సైన్స్
1: ఈ విధంగా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటుంటారు.
0: దే క్యారీ ఆన్ దర్ యాక్టివిటీస్.
1: కనుకనే

0: అంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దట్
0: కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా మారుస్తుంటాడు.
1: ద షఫలింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో,
0: ఇదే ఆ సృష్టికర్త యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: అండ్ దట్ ద సుప్రీం డ్యూటీ ఆఫ్ ద సుప్రీం క్రియేటర్.
0: ఈ విధమైనటువంటి యొక్క కర్తవ్యాలను పురస్కరించుకొని
1: అకార్డింగ్ టు ద క్రియేషన్
0: బ్రహ్మతత్వం అనేటువంటిది వ్యాపించిపోయింది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బ్రహ్మ ఇది
0: అనగా బ్రహ్మ అనగానా వ్యాప్తకమైనటువంటిది.
1: బ్రహ్మ మీన్స్ ఆల్ పర్వేడింగ్ వన్.
0: ఇలాంటి వ్యాప్తకత్వంతో కూడినటువంటి బ్రహ్మతత్వము
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ విచ్ ఇస్ ఆల్
0: పర్వేసరా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్.
0: ఇంకా విష్ణు అనగా ఏమి దీని అర్థము?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: అది కూడా సర్వవ్యాపకత్వమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఆల్ పర్వేసివ్.
0: విష్ణుత్వం కూడా సర్వవ్యాపకత్వమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఆల్ పర్వేసివ్.
0: ఎక్కడ ఈ సృష్టి ఉందో
1: అక్కడనే
0: ఈ రక్షణ కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ ద ప్రొటెక్టర్ టూ.
0: కనుక బ్రహ్మముని చోటు విష్ణువు కూడా ఉంటుంటాడు.
1: వేర్ దేర్ ఇస్ బ్రహ్మ దేర్ ఇస్ విష్ణు యాజ్ వెల్.
0: ఎక్కడ రక్షణ కలిగిందో అక్కడ కూడా శిక్షణ ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ ప్రొటెక్షన్ దేర్ ఇస్ పనిష్మెంట్.
0: శిక్షించేటువంటి విధానంలో ఈశ్వరుడు కూడా అక్కడ ఉంటుండాలి.
1: టు ఇన్ఫ్లిక్ట్ పనిష్మెంట్ ఈశ్వర.
0: కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపములే.
1: దే ఆర్ ద ట్రిపుల్ ట్రినిటీ.
0: ఈ త్రిమూర్తాత్మక స్వరూపమైనటువంటి దివ్యత్వము
1: దిస్ డివినిటీ
0: ఏకత్వమైనటువంటి దైవత్వమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: కనుక ఈ ముగ్గురు కూడాను తమ తమ డిపార్ట్మెంట్స్ ఉండేటువంటి యొక్క దోషములను మంచిని సరైన రీతి లోపల ఉంచి ఇది భగవంతునికి అందించేటువంటి విధానము.
1: దీస్ త్రీ ది అసెస్ ద డిపార్ట్మెంట్ అండ్ సరెండర్ టు గాడ్.
0: ఆ దైవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: వెర్ ఇస్ డివినిటీ?
0: దైవత్వం కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: డివినిటీ ఇస్ ఆల్సో ఎవ్రీవేర్.
0: సర్వత పాణిపాదం.
1: పీటర్ ఎవ్రీవేర్.
0: సర్వతోక్షి శిరోముఖం.
1: హెడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: సర్వత స్థుతిమల్లోకి.
1: ఈఎస్ఆర్ ఎవ్రీవేర్.
0: మా వృత్తి స్థితి.
1: ఈజ్ సిటెడ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా కూడా ఈ దైవత్వం ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ యు సీ ఇస్ దేర్.
0: కానీ ఇట్టి రహస్యాన్ని మనం గుర్తించుకోలేక
1: ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్
0: దైవం అనేక విధములుగా మనము ప్రార్థిస్తూ ఉంటాం.
1: వి ప్రే టు గాడ్ ఇన్ డిఫరెంట్ వే.
0: దైవ ప్రార్థనలు కాదు.
1: ఇట్ నాట్ ప్రేయర్ డివైన్.
0: పరిపాలకులను ప్రార్థించేటువంటి విధానమే.
1: యు ఆర్ ఓన్లీ ప్రేయింగ్ టు ది అడ్మినిస్ట్రేటర్.
0: పరిపాలకులు
1: అడ్మినిస్ట్రేటర్
0: దీని యొక్క స్థితిగతులను పురస్కరించుకుని
1: అకార్డింగ్ టు యువర్
0: దైవానికి రికమెండ్ చేస్తారు.
1: దే రికమెండ్ యువర్ కేస్ టు సుప్రీం గాడ్.
0: కనుకనే దైవము నిరంతరము సాక్షిభూతుడు.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్ విట్నెస్.
0: అతనికి ఒక గుణము లేదు.
1: దేర్ నో అట్రిబ్యూట్.
0: ఒక రూపము లేదు.
1: నో ఫామ్.
0: ఏ రూపమైనా ధరించవచ్చును.
1: హి కెన్ అక్వైర్ ఎనీ ఫామ్.
0: కానీ గుణరహితుడైనటువంటి భగవంతుడు గుణమునందు కూడాను ఉంటున్నాడు.
1: అట్రిబ్యూట్లెస్ గాడ్ ఎంటర్స్ ఇంటూ అట్రిబ్యూట్స్ యాజ్ వెల్.
0: గుండె మట్టిలో పుట్టింది.
1: వాట్ ఇస్ బాన్ ఇన్ ద మట్?
0: కానీ మట్టికి ఒక ఆకారం లేదు.
1: బట్ మట్ హాస్ నో ఫామ్.
0: కానీ మట్టితో చేరినటువంటి కుండకు ఆకారం ఉంటుంది.
1: The pot comes out of the mud.
0: మట్టిలో కుండ లేదు.
1: ఇన్ ఆర్ దర్ ఇస్ నో.
0: కానీ కుండ ఎందు కూడా మట్టి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద పాట్ దర్ ఇస్ ద మడ్.
0: కాబట్టి దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: డివినిటీ ఎవ్రీవే.
0: ఆకారము నిరాకారమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫామ్ అండ్ ద ఫామ్లెస్.
0: గుణము నిర్గుణమునందు కూడా ఉంటుండాలి.
1: అట్రిబ్యూట్ అండ్ ద అట్రిబ్యూట్ లెస్.
0: కాబట్టి దైవము ఏ విధంగా మీతో వస్తున్నది?
1: అండ్ హౌ డస్ హి కండక్ట్ హింసెల్ఫ్?
0: చిత్తము
1: ద హార్ట్.
0: ఈ చిత్తం అనేటువంటిదే చిత్రగుప్తుడు అన్నారు.
1: చిత్రగుప్త ఈజ్ అసోసియేటెడ్ విత్ ద చిత్త.
0: అలాగా మనలో గుప్తముగా ఉండినటువంటి చిత్తమునే చిత్రగుప్తుడు అన్నాడు.
1: దేర్ ఇస్ అ సీక్రెట్ హార్ట్ విత్ ఇన్ అస్ అండ్ ఇస్ ద చిత్ర.
0: మనము చేసినటువంటి మంచి చెడ్డలు అన్ని కూడా ఆ చిత్తములో హత్తుకుని పోతుంటాయి.
1: సీక్రెట్లీ దే ఆర్ రికార్డెడ్ బై దిస్ హార్ట్.
0: ఆ హత్తుకున్నటువంటి యొక్క విషయములను
1: ద ఇంప్రింటెడ్ థింగ్స్
0: రూపరూపంలో అందిస్తూ
1: He gives them a form.
0: తద్వారా మన ఫలితమును మనకు చేకూరుస్తున్నాడు.
1: And thereby we reap the consequences of our acts.
0: దైవము లేని దానిని అందించడానికి వీలు కాదు.
1: God cannot change it.
0: ఉన్నదాన్ని సృష్టించడానికి వీలు కాదు.
1: He cannot decreate.
0: ఇవి రెండిటికి సృష్టికిని లయమునకును పోషణకును కేవలం డిపార్ట్మెంట్స్ వేరువేరే ఉంటున్నాయి.
1: He gives the entire authority to the essential administrator.
0: ఈ విధమైనటువంటి ధర్మమును పరిపాలన చేస్తూ రావటం చేతనే
1: as he righteously administrates
0: భగవంతుడు ధర్మస్వరూపుడు అన్నాడు.
1: He is called the embodiment of righteousness.
0: ఒకదానిలో ఒకటి చేరడానికి వీలు కాదు.
1: There cannot be
0: బ్రహ్మ చేస్తున్నటువంటి దాంట్లో దైవం దీంట్లో ఇంటర్వ్యూ కాదు.
1: There cannot be interference in
0: all interview kaadu.
1: There cannot be interference
0: in rakshana lo interview kaadu.
1: In protection there no interference.
0: In poshana lo interview kaadu.
1: In sustenance no interference.
0: Alanti sakshibhutudu kalukade itaniki dharma swaroopudu satya swaroopudu annaru.
1: As he is a witness he is called embodiment of truth and dharma.
0: Ee naati varu
1: people today
0: annintilona interview avutuntaru.
1: There is overlapping everywhere, interference everywhere.
0: Ee vyavaharallo kuda interview avutuntaru.
1: Everywhere there is interference.
0: Kalukane idi adharma palana annaru.
1: And that's why the

0: పాలన అన్నారు.
1: అడ్మినిస్ట్రేషన్.
0: కనుక దైవ పాలనకును ఈ లోక పాలనకు ఎంతో వ్యత్యాసం.
1: దేర్ ఇస్ ఎ వరల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ డివైన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వరల్డ్లీ అడ్మినిస్ట్రేషన్.
0: కనుకనే రాముణ్ణి కూడాను రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: రామ వాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మస్వరూపమే దైవత్వము.
1: ఇస్ ద వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ ధర్మ.
0: సత్యస్వరూపమే దైవత్వము.
1: ఇన్కార్నేషన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఏక ఆకారమును మనం పూజించలేకపోయినప్పటికీ
1: ఈవెన్ దో వి కాంట్ వర్షిప్ ఆల్ ద ఫామ్,
0: సత్యాన్ని పాటించండి,
1: అబ్జర్వ్ ట్రూత్,
0: ధర్మాన్ని అనుసరించండి,
1: అబ్జర్వ్ రైచియస్నెస్,
0: సత్యం వద ధర్మం చర అని బోధించింది.
1: అబ్జర్వ్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను దైవత్వం అనేటువంటిది కొన్ని పాలక వర్గం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: Divinity administrates the three departments.
0: Aithe ikkada inkoka chinna rahasyanni manam gurtinchali.
1: A subtle secret for all of you.
0: Srushtiki sambandhinchina vishayamlo Brahma tho manamu kontha varaku sambandha bandhavyanni kaliginchukovali.
1: We have to establish connection with God.
0: Rakshana nimittamai Vishnu tho manam sambandha bandhavyanni kaliginchukovali.
1: For protection we must connect ourselves with Vishnu.
0: Nagara nimittamai Shivunito manam sambandha bandhavyanni kaliginchukovali.
1: For destruction we must connect with Shiva.
0: అయితే మన యొక్క హృదయము దైవ భావంతో సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి స్థితి లోపల డైరెక్ట్ గా మనం దైవంతోనే సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకోవాలి.
1: ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ప్యూర్ అండ్ సఫ్యూజ్డ్ విత్ డివినిటీ యూ కెన్ కనెక్ట్ యువర్సెల్ఫ్ విత్ గాడ్ స్ట్రెయిట్ అవే.
0: ఈ హోమ్ డిపార్ట్మెంట్ కి మనం పోనక్కర్లేదు.
1: నీడ్ నాట్ గో టు హోమ్ డిపార్ట్మెంట్.
0: ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మనం పోనక్కర్లేదు.
1: నీడ్ నాట్ గో టు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్.
0: డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోవచ్చు.
1: యూ కెన్ గో డైరెక్ట్లీ టు గాడ్.
0: ఇది కూడా ఒక విధమైన అధికారం ఉంటుంటాయి.
1: అండ్ దట్ సుప్రీమ్ అథారిటీ.
0: అధికారం మనకి ఎట్ట వస్తుంది?
1: హౌ కెన్ వి గెట్ ఇట్?
0: అది ఏ శరణాగతి.
1: అండ్ దట్ ఈస్ సరెండర్.
0: ఆ శరణాగతి తత్వమే డైరెక్ట్ కనెక్షన్. హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: సరెండర్ ఫెసిలిటేట్ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్.
0: ఇప్పుడు చేసేటువంటి భజనలు, సాధనలు, జపములు, తపములు ఇవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్ కు మాత్రమే కనెక్షన్ ఉంటుంటాయి.
1: ఫైనాన్స్, మెడిటేషన్ అండ్ జప ఆర్ కనెక్టెడ్ విత్ ద డిపార్ట్మెంట్.
0: కనుకనే దైవ రహస్యములు అనేటువంటి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటాయి.
1: ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టీరియస్ అండ్ మిస్టిఫైయింగ్.
0: అందుకోసమనే వ్యాసుడు చెప్పాడు.
1: వ్యాస సెడ్,
0: చిత్రంబులు
1: మిస్టీరియస్,
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్,
0: ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు, మునిజన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అన్నాడు. విచిత్రమైనటువంటివిగా ఉంటుంది.
1: ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ మోస్ట్ వండర్ఫుల్, మిస్టిఫైయింగ్, గ్లోరియస్.
0: సామాన్యులకు అర్థం కాదు.
1: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్.
0: ఎందుకు స్వామి ఇట్లా చేస్తున్నాడే,
1: వై స్వామి ఇట్లా
0: చేశాడే, ఎందుకు ఈ విధమైన బాధలు గురి అయిపోయాడు, అనేక రకములుగా మనం మాట్లాడుతుంటాం.
1: పీపుల్ వండర్ వై స్వామి
0: భస్మాసురునికి వరం ఇచ్చాడు.
1: He gave a boon to Bhasmasura.
0: Ishwarudu.
1: Ishwara.
0: Andinchedi atani srushti.
1: Because he was the creator.
0: Adani korinanta matramlo andinchadu.
1: Whatever Bhasmasura wanted was granted.
0: Ichina tachaname danni pondinatundi Bhasmasurudiki krutagnata lekapoyindi.
1: But Bhasmasura had no gratitude to Ishwara.
0: ఇచ్చినటువంటి ఈశ్వరుని తలపై నే చేయి పెట్టడానికి పోయాడు.
1: హీ వాంటెడ్ టు బర్న్ హిమ్ డౌన్, ఈశ్వర హింసెల్ఫ్.
0: కానీ ఈశ్వరత్వం లోపల రక్షకత్వం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఇన్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు తిరిగి విష్ణువు దగ్గరికి పోయాడు.
1: ఈశ్వర హ్యాడ్ టు రన్ టు విష్ణు.
0: దీన్ని రక్షించేటువంటి బాధ్యత అతనిదే ఉంటుంది.
1: విష్ణు హ్యాస్ ద పవర్ టు.
0: ఈ ఫైల్స్ అంతా అక్కడికి పంపించాడు.
1: సో హీ వెంట్ దేర్.
0: అక్కడ విష్ణువు రక్షించడానికి పూనుకున్నాడు.
1: విష్ణు వాంటెడ్ టు కండెమ్.
0: అయితే అక్కడ ధర్మ విరుద్ధము కానటువంటి రక్షణ జరగాలి.
1: బట్ దే షుడ్ బి రైచియస్ ప్రొటెక్షన్.
0: దీన్ని ఏ రీతిగా శిక్షించాలి?
1: హౌ టు పనిష్ హిమ్?
0: ఈ విధంగా శిక్షిచ్చేస్తే ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరములకు విరుద్ధమవుతుంది.
1: ఇఫ్ వుడ్ పనిష్ ఎనీవే ఇట్ వుడ్ గో అగనెస్ట్
0: తన రక్షణ కూడా విరుద్ధమవుతుంది.
1: ఇట్ గో అగనెస్ట్ ఓన్ ప్రిన్సిపల్.
0: కనుకనే అక్కడ విష్ణువు ఒక చక్కని ఒక డ్రామా నటించాడు.
1: విష్ణు స్టేజ్ ద డ్రామా దే.
0: ఏమిటి ఆ డ్రామా?
1: వాట్ ఆర్ ద డ్రామా?
0: చక్కని అందమైనటువంటి స్త్రీగా రూపొందాడు, మోహినిగా రూపొందాడు.
1: ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ మోహిని.
0: ఈ మోహినిని చూసే తలకే భస్మాసురుడికి మనసు చెలించింది.
1: హి వాజ్ ఎంచాంటెడ్ సీయింగ్ మోహిని.
0: ఆ మోహిని వెంటబడ్డాడు.
1: హి రన్ ఆఫ్టర్ మోహిని.
0: అప్పుడు మోహిని చెప్పింది.
1: మోహిని సెడ్ టు హిమ్,
0: నేను చేసినటువంటి రీతిగా నీవు చేసినప్పుడే నిన్ను నేను వరిస్తాను అని చెప్పింది.
1: ఇఫ్ యూ డూ యాజ్ ఐ డూ ఐ విల్ వెడ్ యూ, షీ సెడ్.
0: కనుక ఏమైనా నేను చేయడానికి సిద్ధమే అనుకున్నాడు.
1: ఐ యామ్ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్.
0: ఎందుకు? విచక్షణ జ్ఞానము లేనటువంటి భస్మాసురుడు.
1: హి హాడ్ నో డిస్క్రిమినేషన్.
0: వివేక జ్ఞానము లేని భస్మాసురుడు.
1: హి హాడ్ నో డిస్క్రిషన్.
0: కృతజ్ఞత లేనటువంటి భస్మాసురుడు.
1: హి హాడ్ నో గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞుడైనటువంటి భస్మాసురుడు.
1: హి వాస్ అన్గ్రేట్ఫుల్.
0: ఈ యొక్క అన్నిటికీ అంగీకరించాడు.
1: హి యాక్సెప్టెడ్ ఎవ్రీ ఆఫర్.
0: సరే, ఈ మోహిని ఆడింది అటు ఇటు.
1: మోహిని డాన్సర్ ఎంచాంటింగ్లీ
0: ఆ ఆడినట్టుగా తాను ఆడాడు.
1: హి ఆల్సో డాన్స్
0: తర్వాత పైన తీసింది
1: అండ్ ద హ్యాండ్స్ వర్ లిఫ్టెడ్
0: ఇట్ పెట్టుకుంది
1: రెస్టెడ్ ఆన్ ద హెడ్
0: తాను పెట్టుకున్నాడు
1: అండ్ హి ఆల్సో
0: భస్మం అయిపోయాడు
1: అండ్ వెరీ వెల్ బర్న్ టు
0: యాష్ తన హస్తమే తనను భస్మం కావించింది
1: హిస్ ఓన్ హ్యాండ్ బర్న్ హిమ్ డౌన్
0: కనుకనే ఇక్కడ రక్షకత్వం కూడాను తమ విరుద్ధం కానటువంటి రీతిలో రక్షణ జరుగుతూ వచ్చింది
1: ప్రొటెక్షన్ వాజ్ ఆఫర్డ్ ఇన్ ఏ వెరీ రైచియస్ వే
0: కనుక భగవత్ తత్వం ఏంటిందో ఎవరిది ఎవరికి ఏ విధంగా ఉంటుండాలనేటువంటిది వారి శాసనంలోనే ఉంటుంటుంది
1: ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ
0: కనుకనే శాస్త్ర వచనం ఇది శాస్త్రం అన్న శాస్త్రం అనగా ఏమిటి శాసించినది
1: స్క్రిప్చర్ ఇస్ ద వన్ దట్ డిక్టేట్స్ అండ్ కమాండ్
0: ఈ శాసనకు విరుద్ధంగా పోకూడదు
1: వన్ షుడ్ నాట్ గో కాంట్రరీ టు
0: ఈనాటి మానవులందరూ కూడా శాసనానికి విరుద్ధంగా పోతున్నారు
1: పీపుల్ గో కాంట్రరీ టు ద డిక్టేషన్
0: ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మీరు నిత్య జీవితంలో చూస్తుంటారు
1: స్మాల్ ఎగ్జాంపుల్ యు సీ ఇన్ ద వరల్డ్లీ లైఫ్
0: పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అనేటువంటి అంతా కూడా ఒక నియమాన్ని ఒక శాసనంగా తీసుకుంటారు
1: ద పోలీస్ డిపార్ట్మెంట్ లేస్ డౌన్ ట్రాఫిక్ రూల్స్
0: ఒక సర్కిల్ లో ఉంటుంటారు
1: సర్కిల్
0: అక్కడ కీప్ లెఫ్ట్ అండ్ పేజ్ రాసింటారు
1: బోర్డ్
0: పోలీసు వారు నియమించినటువంటిది
1: లే డౌన్ విత్ ద పోలీస్
0: పోలీస్ డిపార్ట్మెంట్ లోపల అధికారి నియమించినటువంటిది
1: లే డౌన్ విత్ అథారిటీ
0: నేను నియమించినటువంటిది కదా ఇది
1: థింకింగ్ దట్ హీ హాస్ లేడ్ ఇట్ డౌన్
0: ఈ అధికారమునకంత హెడ్ ను కదా
1: సిన్స్ ఐ యామ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్
0: తాను కీప్ రైట్ పోవడానికి వీల్లేదు
1: హీ కెనాట్ గో రైట్ హీ హస్ టు గో లెఫ్ట్ ఓన్లీ
0: అదే విధంగా భగవంతుడు నియమించినటువంటి దాన్ని తాను కూడా ఆ యొక్క మార్గంలోనే ప్రవేశించాలి
1: God himself has to follow the path he has laid down.
0: కనుకని కొన్ని కొన్ని సందర్భములు యందు భగవంతుడు శాంతమును వహించి
1: in certain context God is peaceful
0: ప్రసన్నుడై
1: propitious
0: ఈ యొక్క కార్యకర్మ కాలంలో కలిసి వచ్చేంత వరకు కాచి ఉంటాడు
1: He waits for the conjoining of time, place and circumstance.
0: అంత మాత్రం చేత భగవంతునికి శక్తి లేదని మనం భావించరాదు
1: We should not call him powerless.
0: అంత మాత్రం చేత భగవంతుడు చేయలేకపోయాడని భావించరాదు.
1: We should not call him helpless one.
0: భగవంతుడు ఏమైనా చేయవచ్చును.
1: He can achieve anything.
0: ఏమైనా చేయవచ్చును అని చెప్పిన అన్ని చేయడానికి వీలు కాదు.
1: He can perform anything, but he won't do.
0: దాని నియమానుసారంగా ఉంటుండాలి.
1: Rules and regulations
0: దాని చేసి ఇతరులకు దానిని అందించాలి.
1: He does and makes people do it.
0: భగవంతుడు ఎలాంటి వాడంటే
1: God is.
0: ఏదో ఒక ఇంగ్లీష్ లెక్చర్ చెప్పి వారికి పాఠం బోధించేటువంటి వాడు కాదు.
1: He's not like a lecturer who teaches English and goes out.
0: ఏదో మ్యాథమెటిక్స్ అంతా కూడా బోర్డు పైన రాసి దీని లెక్కలు పూర్తి చేయండి అని చెప్పేటువంటి వాడు కాదు.
1: Not like the mathematics teacher who writes down the
0: ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచర్స్ అంతా పోయి ఒక ల్యాబొరేటరీలో కూర్చొని ఈ యొక్క కెమికల్స్ అంతా కలిపి దీని రిజల్ట్ చేయండి అని చెప్పేటువంటి వాడు కాదు.
1: Not like the science teachers who teach and simply
0: భగవంతుడు ఫిజికల్ ఇన్స్ట్రక్టర్
1: God is like a physical instructor.
0: భగవంతుడు నిన్ను శిక్షిస్తాడు
1: గాడ్ పనిషెస్ యూ
0: భగవంతుడు నిన్ను హింసిస్తాడు
1: హి ఇన్ఫ్లిక్ట్స్ పెయిన్ ఆన్ యూ
0: ఇది భగవంతుడి యొక్క పనులు కాదు
1: దట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్
0: హింసించేది భగవంతుని యొక్క లక్షణం కాదు
1: వాలెన్స్ నాట్
0: శిక్షించేది భగవంతుని యొక్క లక్షణం
1: నాట్ పార్ట్ ఆఫ్ గాడ్
0: ఈ శిక్ష హింస నీ కర్మల యొక్క ఫలితమే
1: Punishment is the consequence of your own action.
0: కనుకనే నీవు చేసేటువంటి దానికి నీవే దీనికి కర్త
1: As you are the doer, you are the enjoyer too.
0: తాను కర్మ ఫలితమును అందించేటువంటి యొక్క భోక్త
1: God only grants the consequences.
0: కనుకనే కర్మ ఫలమును అందించేటువంటి వాడికి
1: ద వన్ హు
0: ఏ విధమైనటువంటి యొక్క ఇది సంబంధము ఉండదు
1: ద వన్ హు గ్రాంట్ దీస్
0: ఉంటుంటాడు అతను ఒక జాబును తెచ్చి ఒక ఇంటిలో ఇస్తాడు
1: ఏ హ్యాండ్స్ వద్ద
0: ఇంకొక జాబును తెచ్చి మరొక ఇంటిలో ఇస్తాడు
1: మొదటి
0: ఇంటిలో ఇచ్చినటువంటి వారు గుల్లని ఏడుస్తారు
1: ద పీపుల్ ఇన్ ద ఫస్ట్ హౌస్ ద లెమన్
0: రెండో ఇంటిలో ఇచ్చినటువంటి వారు పక్కన నవ్వుతారు
1: ద లాఫ్ లౌడ్లీ విత్ జాయ్
0: ఏడ్చడానికి నవ్వడానికి పోస్ట్ రన్నర్ ఆ కారణము
1: ఈ ద పోస్ట్ రన్నర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రైమ్
0: కాదు ఆ కవర్ లో ఉన్నటువంటి మ్యాటర్ దానికి ఆ దుఃఖానికి
1: వాడి
0: పేరుతో వచ్చినటువంటి వాడి అడ్రస్ తో వచ్చినటువంటి జాబు వానికి ఇచ్చాడు
1: ద అడ్రస్ ఆన్ ద కవర్
0: ఈయన అడ్రస్ తో వచ్చినటువంటి జాబు వీనికి ఇచ్చాడు ఈ జాబుల్లో ఉన్నటువంటి యొక్క విషయముల యొక్క ఫలితములే కానీ ఈ యొక్క పోస్ట్ రన్నర్ యొక్క ఫలితం కాదు
1: ద పోస్ట్ రన్నర్ ఇస్ నో కనెక్టెడ్ విత్ ద మ్యాటర్
0: అదే విధంగానే భగవంతుడు ఒక సాక్షిభూతుడు
1: సిమిలర్లీ గాడ్ టు ఇస్
0: ఎవరి ఫలితం వారికి అందిస్తుంటాడు
1: ఈ రూప్ ద కాన్సిక్వెన్సెస్
0: ఒకవేళ అది బాధకరమైనప్పుడు
1: ఇఫ్ దర్ ఇస్ ఎ పెయిన్
0: ఆ భగవంతుని మనస్సును ప్రసన్నులు గావించుకునేటువంటి రీతిగా మనం ప్రార్థించినప్పుడు తానే ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేయిస్తాడు
1: If you propitiate God with intense prayer,
0: ఆ
1: స్వాతంత్రం
0: భగవంతునికి ఉంటుండాలి
1: and that commandment he has got.
0: సృష్టి స్థితి లయము ఈ మూడు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులోని
1: క్రియేషన్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రక్షన్
0: నాలుగో పవర్ ఒకటి ఉంటుందని తిరోదాయకము అన్నారు అనగా ఏమిటి ఈ మూడింటి పైన అధిపతిగా ఉంటుంటాడు
1: దేర్ ఇస్ అనదర్ పవర్ ద గ్రేస్
2: అతనే దైవము
1: అండ్ హిస్ గాడ్.
2: ఈ మూడింటిని కూడా క్యాన్సిల్ చేయొచ్చు.
1: హి కెన్ క్యాన్సిల్ ఆల్ ద త్రీ.
2: ఏ విధంగా?
1: హౌ హి కెన్ క్యాన్సిల్?
2: అది కూడాను ఒక విధమైనటువంటి యొక్క రూపమే మార్పు చేయటం కాదు.
1: విదౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫార్మ్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ యు.
2: చిన్న బాటిల్ లోపల ఒక మందు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ మెడిసిన్ ఇన్ ఎ బాటిల్.
2: దీని యొక్క పవర్ అంతా కూడాను 1932 అని వేసింటారు.
1: దే సే ద పవర్ విల్ లాస్ట్ 1932.
2: కానీ ఆ బాటిల్ మన ఇంటి లోపల 1945 వరకు మన ఇంట్లో ఉంటుండాలి.
1: ద బాటిల్ ఇస్ దేర్ ఇన్ ద హోమ్ టిల్ 1942.
2: చూస్తే మందు ఏమో ఉంటుండాలి దానిలో.
1: మెడిసిన్ ఇస్ దేర్
2: కానీ ఎక్స్పైర్ అయిపోయింది.
1: బట్ ఇట్ ఎక్స్పైర్డ్.
2: అనగా ఆ మందు పని చేయకుండా పోయింది.
1: The medicine has become ineffective.
2: అదే విధంగానే భగవంతుడు
1: similarly
2: నీ కర్మలు ఉండినప్పటికీ
1: even though
2: దాని పవర్ ను ఎక్స్పైర్ చేసేటువంటి అధికారం
1: అతనికుంటా.
2: ఎలాంటి దాన్ని కూడా తాను ఎక్స్పైర్ చేయగలడు.
1: He can cancel and expire anything.
2: అది దైవత్వం యొక్క దివ్యత్వము.
1: అండ్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్.
2: దానిని సృష్టించవచ్చు.
1: హీ కెన్ క్రియేట్.
2: సృష్టించిన దానిని పోషించవచ్చు.
1: హీ కెన్ ప్రొటెక్ట్.
2: పోషించిన దానిని లయం గావించవచ్చు.
1: హీ కెన్ డిజాల్వ్.
2: ఈ మూడింటి యొక్క అధికారము ఆ గాడ్ లో ఉంటుండాలి.
1: అండ్ హియర్ ద సుప్రీం అథారిటీ ఓవర్
2: కనుకొని
1: దట్స్ వై
2: ఈ విధమైనటువంటి యొక్క జనరేషన్ ఆర్గనైజేషన్ ఇంకా డిస్ట్రక్షన్ ఈ మూడింటి యొక్క అధికారి దైవత్వము.
1: సుప్రీం అథారిటీ ఓవర్ ద త్రీ.
2: ఇలాంటి దైవత్వాన్ని మనం పొందే నిమిత్తమై
1: అటైన్ ది డివినిటీ
2: శరణాగతి చేయాలి.
1: యు మస్ట్ హావ్ సరెండర్.
2: ఈ శరణాగతి అయినప్పుడే
1: వెన్ యు సరెండర్
2: ఈ దైవత్వంకు డైరెక్ట్ గా మనకు సంబంధం ఏర్పడిపోతుంది.
1: యు కెన్ కనెక్ట్ యువర్సెల్ఫ్ విత్ గాడ్ డైరెక్ట్లీ.
2: ఈ శరణాగతి కాకుండా ఉండినంత వరకు
1: as long as you don't surrender
2: in the departments kanta poi kaalam vyartham aipothundi.
1: You waste your time going to different administrators of the department.
2: Kanuka kaalam nu vyartham cheyatam manchidi kaadu.
1: Don't waste time.
2: Kaalam bhagava swaroopamu.
1: Embodiment of God.
2: Kaalame daiva swaroopamu.
1: Embodiment of God.
2: Kaala kaala prapannanam kaalakimne kalishati kaalamu kaayalni mingutundu unnadi.
1: Time swallows the body.
2: కానీ కాలాన్ని మింగేటువంటి వాడు భగవంతుడు.
1: బట్ గాడ్ స్వాలోస్ టైమ్ యాజ్ వెల్.
2: అట్టి భగవంతుడికి మనం శరణాగతి కావాలి.
1: టు దట్ గ్రేట్ గాడ్ వి మస్ట్ సరెండర్.
2: ఈ శరణాగతి అయినప్పుడు
1: ఎన్ని సరెండర్
2: కొన్ని సమయంలో సమయ సందర్భానుసారంగా
1: అకార్డింగ్ టు టైమ్ అండ్ కాంటెక్స్ట్
2: స్థాన బలము చేతను
1: అకార్డింగ్ టు పవర్ ఆఫ్ ద ప్లేస్
2: పదవీ బలము చేతను
1: బట్ స్టేటస్
2: కొన్ని దురవస్థలకు గురి అవుతాడు.
1: యు ఆర్ సబ్జెక్టెడ్ టు
2: ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: రామలక్ష్మణులు సీతాన్వేషణ నిమిత్తమై
1: రామాయణ లక్ష్మణ
2: దండకారణ్యంలో ప్రయాణమైపోతున్నారు.
1: దేవర్ గోయింగ్ టు దండకారణ్య ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
2: అలసిపోయారు. ఒక చెట్టు కింద కూర్చున్నారు.
1: దేవర్ టైర్డ్ అండ్ రెస్టెడ్ అండర్ ఎ ట్రీ.
2: కూర్చున్నప్పుడు తక్షణమే ఉన్నట్టుగా లేచి లక్ష్మణుడు, అన్నా నేను ఈ అవస్థలకు నేను గురికాను.
1: లక్ష్మణ స్టూడ్ ఆర్ అన్ అసర్ అన్ అండ్
2: నేను ఈ బాధను సహించలేను.
1: ఐ కాంట్ ఎండ్యూర్ ద పెయిన్.
2: కాలంకు తగినట్టు భోజనం కానీ కాలం తగినటువంటి నీరు కానీ మనకు చిక్కటం లేదు.
1: ఐ డోంట్ గెట్
2: ఆహార పానీయం లేకుండా నా శరీరం నేను కుంగి చేసుకుంటున్నాను.
1: ఐ వీకెండ్ మై బాడీ బ్రదర్.
2: నేను అయోధ్యకు వెళ్తాను.
1: ఐ విల్ గో టు అయోధ్య.
2: క్షణమైనా నేను ఇక్కడ ఉండను.
1: ఫర్ ఎ మోమెంట్ ఐ వాంట్ టు స్టే హియర్.
2: ఈ దుర్భావములు అతను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద ఈవిల్ థాట్స్ స్ప్రాంగ్ అప్ ఇన్ హిమ్.
2: రాముడు పక్కన నవ్వాడు.
1: రామ లాఫ్డ్ అండ్ సెడ్
2: సోదర
1: బ్రదర్ మైన్
2: మనం వెళ్దాం తర్వాత.
1: వి విల్ గో. వి విల్ డిస్కస్ ఆఫ్టర్వర్డ్.
2: నేను తర్వాత మాట్లాడతానని చెప్పాడు.
1: ఐ విల్ డిస్కస్ విత్ యు లేటర్ అబౌట్ ఇట్.
2: పూర్వము రాములే నా తండ్రి.
1: ప్రీవియస్లీ
2: రామ సన్నిధియే నా పెన్నిధి.
1: రామ ఇస్ ఎవ్రీథింగ్.
2: రాముడే అయోధ్యలో నేను ఉండలేను.
1: ఐ కాంట్ లివ్ ఇన్ అయోధ్య.
2: తల్లిదండ్రులైనా నేను త్యజించగలను కానీ రాములు నేను త్యజించి ఉండలేను.
1: ఐ కెన్ ఫర్సేక్ మై పేరెంట్స్ బట్ నాట్ రామ.
2: లక్ష్మణుడుకు ఈ దుర్బుద్ధి పుట్టడానికి కారణం ఏమిటి?
1: వెన్ హి సెడ్ సో మచ్ బట్ హి హాస్ ద ఈవిల్ థాట్ ఇన్ హిమ్.
2: కేవలం దేహభ్రాంతి కలగడానికి కారణం ఏమిటి?
1: వై ఫర్ బాడీ డెలిషన్.
2: దేహాభిమానం అభివృద్ధి కావచ్చు చేసుకోవడానికి కారణం ఏమిటి?
1: వై హి బికేమ్ బాడీ మైండెడ్
2: కొంచెం దూరం తీసుకుని వెళ్లి కింద కూర్చున్నారు.
1: దే వెంట అనదర్ ట్రీ.
2: కష్టమే లక్ష్మణుడికి పశ్చాత్తాపం వచ్చింది.
1: లక్ష్మణ బికెమ్ రిపెంటెంట్.
2: రియలైజ్ చేశాడు.
1: రియలైజ్
2: కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు.
1: క్లంగ్ టు ద ఫీట్.
2: అన్నా
1: బ్రదర్
2: నేను అన్న మాటలను క్షమించు.
1: పార్డన్ మీ బ్రదర్.
2: ఎందుకు నా ఈ దుర్బుద్ధి ప్రవేశించిందో నాకు తెలియటం.
1: ఐ డోంట్ నో వై హీ విల్ థాట్.
2: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్
2: అని ప్రశ్నించేటప్పటికి అప్పుడు రాములు చెప్పాడు.
1: అండ్ రామ సెడ్ టు హిమ్
2: లక్ష్మణ, ఆ యొక్క ప్రదేశం అంతా కూడాను శూర్పణకు సంచారం చేసినటువంటి ప్రదేశము.
1: లక్ష్మణ దట్ వాస్ ద ప్లేస్ వేర్ శూర్పణక రూమ్.
2: వృక్షం కింద శూర్పణక విశ్రాంతి తీసుకునేటువంటి యొక్క స్థానం.
1: శూర్పణక రెస్టెడ్ అండర్ ద ట్రీ దేర్.
2: కనుక ఆ యొక్క దుర్గుణములంతా కూడా అక్కడ కొంతవరకు వాతావరణంలో కలిసిపోయి ఉన్నాయి.
1: ద ఈవిల్ థాట్స్ ఆఫ్ శూర్పణక
2: శబ్దం కూడా విద్యుత్ శక్తిగా ఆ యొక్క స్థలం లోపల వైబ్రేషన్ గా నిలిచిపోతుంటాయి.
1: ఎవరీ సౌండ్ వైబ్రేట్స్ అండ్ రెస్ట్.
2: కనుక నీ ఆ ప్రభావము నీలో ప్రవేశించి నీకు ఇలాంటి దుర్భావం పుట్టింది.
1: ద ఈవిల్ ఎఫెక్ట్ ఆఫ్ శూపనకాయ్
2: వదిలితివేని నీకు సద్భావం వచ్చింది.
1: When you left the place, you became good.
2: అదే విధముగానే మనం కొన్ని కొన్ని స్థానములు యందు కొన్ని కొన్ని సంఘములతోనూ చాలా మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Should be very alert about places and friends.
2: దుస్సంగముతో మనం దూరంగా ఉంటుండాలి.
1: Be away from bad company.
2: దుర్గుణములంతా కూడా సంచరించేటువంటి ప్రదేశం నుంచి మనం దూరంగా ఉండాలి.
1: Be away from a evil place.
2: ఎందుకంటే మంచి కాని చెడ్డ కాని ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది.
1: Good and bad creates vibration.
2: ఇది డివైన్ వైబ్రేషన్.
1: There's a divine vibration.
2: అది డెమన్ వైబ్రేషన్.
1: And that is demon vibration.
2: కనుకనే ఆ రాక్షస వైబ్రేషన్ కును దివ్యమైనటువంటి వైబ్రేషన్ కును మనం కొంత వ్యత్యాసం చూసుకోవాలి.
1: See the difference between divine vibration and demonic vibration.
2: కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనం. సత్సంగం అనేటువంటి చాలా అవసరము.
1: నోబుల్ కంపెనీ ఈజ్ మోస్ట్ అసెన్షియల్.
2: మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: Befriend good people.
2: మంచి వారితో మనం సంబంధం ఏర్పరచుకోవాలి.
1: Join them.
2: మంచి వారితోనే మనం జీవితం అంకితం గావించుకోవాలి.
1: With good people you live.
2: కనుక దైవం ఎంతటి అనుగ్రహవంతుడు అయినప్పటికీ
1: ఈవెన్ దో గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్
2: మన ప్రవర్తన ఎందుకు కొన్ని దోషములు ఉంటుంటాయి.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ బిహేవియర్.
2: మన ప్రవర్తన సక్రమమైన రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు
1: యువర్ కాండక్ట్ ఈస్ గుడ్.
2: దైవానుగ్రహము డైరెక్ట్ గా మనకు వచ్చి చేరిపోతుంది.
1: డివైన్ గ్రేస్ డిసెండ్స్ డౌన్ డైరెక్ట్లీ ఆన్ యూ.
2: ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అనుకుంటాము.
1: యు థింక్ దట్ గాడ్ ఇస్ ఎల్స్వేర్.
2: ఏనాడు కూడాను దైవమా అని పిలిచలేనటువంటి వాడు కూడాను
1: the one who never called God
2: దైవాన్ని స్మరిస్తాడు తెలియకుండా.
1: He remembers him without knowing.
2: సమయం లోపల
1: once upon a time
2: మీకందరికీ తెలుసు.
1: You know it very well.
2: మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఉండేటువంటి వాడు.
1: నెహ్రూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
2: ఆయనకి ఈ ఆధ్యాత్మికం అంటే ఏమి గిట్టదు.
1: He did not like spirituality.
2: ఈ దైవం అంటే కూడా ఏమి అతనికి అర్థం కాదు.
1: He did not believe in God.
2: అతను పెరిగినటువంటి వాతావరణం అట్లాంటిది.
1: His atmosphere.
2: ఒకానొక సమయం లోపల మధురకు వెళ్లాడు.
1: He went to Madura.
2: మధురకు వెళ్లేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేస్ అంతా పోద్బలంతో అతన్ని మీనాక్షి టెంపుల్ కు తీసుకెళ్లారు.
1: ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ దే టుక్ హిమ్ టు మీనాక్షి టెంపుల్ దేర్.
2: ఎందుకంటే ఎంత పెద్దవాడైనా గానీ ఎంపీ ఎమ్మెల్యే మాటలు వినక తప్పదు.
1: హీ హాడ్ టు లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎంపీ.
2: వాళ్ళ బలం కావాలి.
1: అండ్ నీడెడ్ ద సపోర్ట్.
2: ఉత్తమం లేకపోయినప్పటికీ వారి ప్రోద్బలంతో టెంపుల్లో ప్రవేశించాడు.
1: అన్విల్లింగ్లీ విత్ దేర్ ప్రాంప్టింగ్.
2: ఈనాటి మనలో ఉండేటువంటి భారతీయుల్లో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటంటే టెంపుల్ గురించి ఊరికే వర్ణించగలరు.
1: ద వీక్నెస్ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ దే డౌన్ గ్రేడ్ టెంపుల్స్.
2: ఆమె వచ్చస్థలం పైన ఉన్నటువంటి యొక్క పచ్చల పథకము మహాకోట్ల రూపాయలు అని చెప్పారు.
1: ద ఎంపీ సాట్ ద గ్రీన్ స్టోన్ ఆన్ హర్ బ్రెస్ట్ కాస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్.
2: చెవుల్లో ధరించినటువంటి రత్నములు కమ్మలు చాలా విలువైనటువంటివి అన్నారు.
1: ద ఇయర్ డైమండ్స్ ఆర్ ప్రైస్ లెస్ దే సాట్.
2: ఇవంతా విన్నాడు నెహ్రూ.
1: నెహ్రూ లిసన్ టు ఇట్.
2: అది వినేటప్పటికి ఈ విలువైనటువంటి రాళ్లను తీసుకుపోయి విలువలేని రాళ్లపైన ఎందుకు అలంకరించారు అన్నాడు.
1: అండ్ హీ సాట్ వై దిస్ వాల్యుబుల్ స్టోన్స్ ఆర్ కట్ ఆన్ ద వాల్యులెస్ స్టోన్.
2: ఇదంతా విగ్రహం వాల్యులెస్ స్టోన్.
1: ద ఐడల్ ఇస్ ఎ వాల్యులెస్ వన్.
2: ఇవంతా వాల్యుబుల్ స్టోన్స్.
1: అండ్ ది జెమ్స్ ఆర్ వాల్యుబుల్.
2: ఈ వాల్యుబుల్ స్టోన్స్ అంతా వాల్యులెస్ స్టోన్ పైన ఎందుకు మీరు అలంకరించారు?
1: వై సచ్ వాల్యుబుల్ స్టోన్స్ ఆన్ ద వాల్యులెస్ స్టోన్.
2: అక్కడ నుంచి వస్తున్నాడు.
1: హి కేమ్.
2: ఆ తలుపు చూడలేదు ఆయన.
1: హి డి నాట్ సీ ద డోర్.
2: కడప తగిలింది.
1: అండ్ హి ఫంబుల్.
2: వాళ్ళు పోతూ పోతూ పడ్డపోయాడు.
1: హి ఫెల్ డౌన్.
2: ఓ మై గాడ్.
1: ఓ మై గాడ్ హి సెడ్.
2: అతనికి తెలియకుండానే వచ్చింది ఓ మై గాడ్ అని.
1: అన్నోయింగ్లీ అట్రాక్ట్ గాడ్.
2: ఏ గాడ్ కాదు మై గాడ్ అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఓ మై గాడ్.
2: అక్కడనే మనం చక్కగా విచారించాలి.
1: అండ్ దేర్ హి ఎంక్వైర్డ్.
2: ప్రతి ఒక్కరికి కూడా గాడ్ ఉన్నాడు.
1: ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ గాడ్.
2: నా దేవుడు నా దేవుడు అని అంటుంటారు.
1: మై గాడ్ అండ్ మై గాడ్ యు సే.
2: కనుకనే అప్రయత్నంగా కూడాను ఈ దైవత్వం మనలో నుంచి ఆవిర్భవిస్తుంటారు.
1: అన్నోయింగ్లీ ఇట్ కమ్స్.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్?
2: ప్రతి మానవుని ఎందు ఉండేటువంటిది దైవత్వమే.
1: ఇన్నేట్ ఇన్ ఎవ్రీబడి ఇస్ గాడ్.
2: ఆ దైవత్వం అనేటువంటిది మనకు తెలియకుండానే వస్తుంటాది.
1: విదౌట్ నోయింగ్ ఇట్ కమ్స్ అవుట్.
2: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ ఎన్ ఎమినెంట్ స్కాలర్.
2: ఆ పండితుడు
1: దట్ స్కాలర్
2: గొప్పగా శాస్త్రములను వేదములను ఉపనిషత్తులను ఇతిహాసములు పురాణములను చక్కగా వర్ణించి వ్యాఖ్యానం గావించి ప్రజలకంతా కూడా చక్కగా ఇన్స్పైర్ అయ్యేటట్టుగా చెప్పేటువంటి వాడు.
1: హి వాస్ టీచింగ్ ద శాస్త్రాస్ ఇన్స్పైరింగ్ టు ద పీపుల్.
2: ఇందులో ఈ బ్రాహ్మణులు అంతా చేరారు.
1: ద బ్రాహ్మిన్స్ గ్యాదర్ టుగెదర్.
2: ఇలాంటి పండితులు మన ఆంధ్రప్రదేశ్ లో లేడురా అన్నారు.
1: సచ్ ఎన్ ఎమినెంట్ స్కాలర్ ఈజ్ నాట్ దెన్ ఆంధ్రప్రదేశ్.
2: అతని వెంట ఒక కొడుకు వస్తున్నాడు.
1: ఐ హావ్ ఎ సన్ ఆల్సో.
2: ఈ కొడుకు ఈ పండితులు చాలా గొప్ప గొప్ప వారు మహా విద్వాంసులు అనుకున్నారు.
1: దే థాట్ దట్ ద స్కాలర్ అండ్ హిస్ సన్ వర్ గ్రేట్
2: పీపుల్. కూడా ఒక్కొక్క పండితుని ఇంటికి భోజనానికి పిలిచేటువంటి వారు.
1: దీస్ టూ వర్ ఇన్వైటెడ్ ఎట్ ఎవరీ హోమ్.
2: భోజనం చేసేటువంటి వారు.
1: దే యూజ్డ్ టు ఈట్.
2: అందరికీ అంత గొప్పవారిని మీరెవరు, ఏ కులస్తులు, ఏ జగ, ఏ తెగ అని అడగడానికి భయం వేసేటువంటిది.
1: ద బ్రాహ్మిన్స్ హ్యాడ్ నో కరేజ్ టు ఆస్క్ అబౌట్ హిస్ కాస్ట్ అండ్
2: హిస్ గోత్రాలు సూత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అడగడానికి కొంచెం భయపడేటువంటి వారు.
1: దే వర్ ఫ్రైటెన్డ్ టు ఆస్క్ అబౌట్ ద గోత్ర అండ్ ద లీనియేజ్.
2: ఒక గొప్ప పండితుడు ఇంటిలో వచ్చి మనము అతన్ని మన ఇంటికి భోజనానికి పిలిచాలనే అని భార్యతో చెప్పాడు.
1: అనదర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు ఇన్వైట్ దీస్ టూ.
2: కానీ మనకు ఒక బిడ్డ ఉంటుండాలి.
1: వీ హావ్ ఎ డాటర్.
2: ఆ పండితుడికి ఒక కొడుకు ఉంటున్నాడు.
1: అండ్ హి హస్ ఎ సన్.
2: అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే మనం ఎంత అదృష్టవంతులమో.
1: హి సన్ అండ్ అవర్ డాటర్ ఆర్ మ్యారీడ్.
2: కాబట్టి ఈ సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి అనుకున్నాం.
1: కనెక్ట్ అవర్ సెల్స్ హి సెట్ టు హిస్ వైఫ్.
2: కానీ గోత్రం మనకు సరిగా ఉంటాదో లేదో,
1: బట్ వాట్ అబౌట్ ద గోత్ర,
2: సూత్రం మనకు సరిగా ఉంటాదో లేదో,
1: లీనియేజ్
2: అని ఈ విధంగా సందేహిస్తూ వచ్చారు.
1: దే వర్ డౌట్ఫుల్ టు ఆస్క్ హి.
2: వారే చెప్పింది.
1: వైఫ్ టోల్డ్ హిమ్,
2: మీరు ఊరుకో ఉండండి, నేను అన్ని కనుక్కుంటానని.
1: హి కీప్ క్వైట్, ఐ విల్ డు ఎవ్రీథింగ్ హి సెడ్.
2: చక్కగా బొబ్బట్లు చేసింది.
1: They prepared obattu.
2: ఈ ఒబ్బట్టు అంతా కూడా చక్కగా మంచి నెయ్యి వేసి
1: దే కెప్ట్
2: ఆ పండితుడి ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా వడ్డించింది ఆకుల్లో.
1: She actually prepared the food and gave it to him.
2: ఒబ్బట్టు నెయ్యి తింటే తమో గుణం ఎక్కువైపోతుంది.
1: When you eat obattu
2: అయిపోయింది అతనికి,
1: you become very drowsy.
2: స్వామి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, మన ఇంటిలోనే పరుపు వేసి పెట్టాము, పండుకోండి అన్నారు.
1: దే ఆస్క్డ్ హిమ్ టు, షీ ఆస్క్డ్ హిమ్ టు స్లీప్.
2: ఆయన పండుకున్నాడు.
1: He slept.
2: పండుకునేటప్పటికి చక్కగా గొరక తీసి నిద్రపోతున్నాడు.
1: హి వాస్ స్నోరింగ్ టెరిబ్లీ.
2: ఒక గరిటె కాల్చింది ఈ ఇల్లాలు.
1: షీ యాక్చువల్లీ హీటెడ్ ఎ రాడ్.
2: ఆ అరికాలి పైన వాత పెట్టింది.
1: అండ్ దెన్ షీ కెప్ట్ ఇట్ ఆన్ ద లెగ్.
2: వాత పెట్టేటప్పటికి
1: వెన్ షీ స్కాచ్డ్ హిమ్ లైక్ దాట్,
2: అతనికి అసహజంగా
1: అన్నోయింగ్లీ
2: సహజమైనటువంటి స్థితి లోపల
1: అన్నోయింగ్లీ
2: ఉన్నటువంటి భావం వెలుగుచ్చింది.
1: దిస్ ఫీలింగ్
2: ఏమిటి? కాలు తట్టి అల్లా,
1: హి సెడ్ అల్లా.
2: ఒరే ఇతను మహమ్మడన్ రా అనుకున్నారు. అప్పుడు
1: అండర్స్టూడ్ హి వాజ్ ఎ మహమ్మడన్.
2: చూసారా, కల్పితమైనటువంటి దానిలో వచ్చేటువంటి ఒకటి, సహజమైనటువంటి దానిలో వచ్చేటువంటి సహజమే సత్యము.
1: దిస్ ద వరల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ అండ్ అన్నాచురల్.
2: కనుక మనలో నుంచి సహజమైనటువంటిది రావాలంటే దైవత్వమే.
1: డివినిటీ ఇస్ నేచురల్ టు
2: మీ. ఎస్ నో అనేటువంటిది కల్పితమే.
1: ఎస్ అండ్ నో ఆర్ ఆర్టిఫిషియల్.
2: కనుక ఈనాడు కల్పితం లోపల మన జీవితాన్ని అంతా కూడా కల్మషం చేస్తున్నాము. స్వభావం పైన
1: ఇన్నేట్ నేచర్
2: ఆధారపడాలి.
1: డిపెండ్ ఆన్ ది ఇన్నేట్ నేచర్.
2: దైవత్వము
1: అండ్ ఇన్నేట్ నేచర్ ఇస్ గాడ్.
2: స్వభావము ఆత్మభావమే స్వభావము.
1: స్వభావ ఇట్ ఈస్ కాల్డ్ ఆత్మిక్ ఫీలింగ్.
2: ఆత్మభావంతో కూడా అంటే ఆధ్యాత్మికం అత్యవసరము.
1: ఫర్ ఆత్మిక్ ఫీలింగ్ స్పిరిచువల్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
2: జపమో ధ్యానమో యోగమో తపమో ఇవంతే కాదు ఆధ్యాత్మికము.
1: పెనెన్స్ అండ్ మెడిటేషన్.
2: ఆధ్యాత్మికం అనగా మానవుని అందు శేషించి ఉండినటువంటి ఈ యొక్క పశు లక్షణాన్ని వదిలిపెట్టి దివ్య లక్షణాన్ని అభివృద్ధి పరచుకోవటమే.
1: ఎక్స్టెన్షన్ ఆఫ్ ది యానిమల్ క్వాలిటీస్ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ.
2: కనుక మీరందరికీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారు,
1: దోస్ పీపుల్ హూ ఎంటర్డ్
2: స్పిరిచువాలిటీ, మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం చేసుకోవాలి.
1: డిస్టెన్స్ యానిమల్
2: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్
2: అది నిజమైన ఆధ్యాత్మిక.
1: ఫాస్టర్ డివినిటీ ఇన్ యూ.
2: ఎన్ని దినములు మనం సాధనలు చేస్తున్నప్పటికీ
1: వాట్ ఎవర్ మే బి
2: మనలో ఉన్నటువంటి పశు లక్షణాలు మనం పోవటం లేదు.
1: యానిమల్ ఇన్స్టింక్ట్స్
2: ఆధ్యాత్మికం ఎట్ అవుతుంది?
1: ఆర్ నాట్ గాన్.
2: తరుణం దూషించటము,
1: తరుణం
2: నిందించటము,
1: తరుణ
2: ఆశాస్పదం గావించటం,
1: రిడిక్యూల్ దెం,
2: ఈ విధమైనటువంటి దాంట్లో ఉండటం చేత ఇది పశు లక్షణాలుగా ఉంటుంటాయి.
1: అండ్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యానిమల్ యాక్టివిటీస్.
2: అన్నిటి యందు దైవత్వం ఒకటి ఉంటుండాలి.
1: డివినిటీ ఇస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీవన్.
2: అందరి యందు ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: అటామిక్ పవర్ ఇస్ దేర్.
2: అందరినీ మనం గౌరవించాలి.
1: రెవరెన్స్ ఎవ్రీవన్.
2: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఎవ్రీవన్.
2: మనం మన డ్యూటీ లోపల మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: అండ్ దట్స్ హౌ వి హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
2: ఇది మానవుని ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
1: అండ్ దట్ ఇస్ ద సుప్రీం డ్యూటీ ఆఫ్ మ్యాన్.
2: కనుక మీరు జపములు చేస్తున్నారు, జపములు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, భజన చేస్తున్నారు.
1: యు ఆర్ చాంటింగ్ భజన్స్, పర్ఫార్మింగ్.
2: చేసినప్పటికీ ఇవి కేవలం ఒక డిపార్ట్మెంట్ కు మాత్రమే చేరిపోతున్నాయి.
1: దీస్ గో టు డిపార్ట్మెంటల్ హెడ్స్ ఓన్లీ.
2: కాదు, డైరెక్ట్ గా దైవానికి చేరేటట్టుగా.
1: దే మస్ట్ గో స్ట్రేట్ టు గాడ్.
2: అది ఏ శరణాగతి.
1: అండ్ దట్ ఈస్ సరెండర్.
2: ఇది గావించినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ వన్ హు

0: ఓ రామ నా సర్వస్వము నీవే.
1: రామ యు ఆర్ మైన్, ఎవ్రీథింగ్ ఆఫ్ మైన్ ఇస్ యువర్స్.
0: నేను నీ యొక్క శరణాగతిని.
1: ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
0: నీ చేతిలో పనిముట్టును.
1: ఐ యామ్ ఇన్స్ట్రుమెంట్.
0: నీ ఆజ్ఞకు సిద్ధమైన వాడను.
1: ఐ ఓబే యువర్ కమాండ్.
0: నీ శరణాగతి చేశాడు.
1: వెన్ హి సరెండర్డ్ లైక్ దట్.
0: అరణ్యానికి వెళ్లిన తర్వాత
1: వెన్ ది వెంట్ టు ద ఫారెస్ట్
0: రాముడు అలసిపోయి
1: రామ వాస్ టైర్డ్
0: లక్ష్మణ ఒక పర్ణశాలను నియమించు అన్నాడు.
1: బిల్డ్ ఎ కాటేజ్ హి సెడ్.
0: ఎక్కడ నా అన్న అన్నాడు.
1: వేర్ బ్రదర్ ఐ షుడ్ బిల్డ్ ఎ
0: కాటేజ్. ఇష్టం వచ్చిన చోట ఒక పర్ణశాలను నియమించు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు లైక్ యు బిల్డ్ ఎ కాటేజ్.
0: కూలిపోయాడు లక్ష్మణుడు.
1: హి ఫెల్ డౌన్ దేర్.
0: ఇంత కఠినమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చా కదా.
1: వై ఐ హర్డ్ సచ్ స్టర్న్ వర్డ్.
0: ఏ నా దురదృష్టము.
1: వై మై మిస్ఫార్చ్యూన్.
0: ఏ కర్మ ఫలము నాది.
1: వాట్ డిడ్ ఐ డూ టు డూ దిస్
0: అని విచారిస్తూ కూర్చున్నాడు.
1: హి లామెంటెడ్.
0: రాముడు దగ్గరికి వెళ్లి
1: ఐ వెంట్ టు హిమ్.
0: ఎందుకు నీవు ఇంత ఆపోహలు పడుతున్నావు.
1: వై డు యు మిస్అండర్స్టాండ్
0: మీ. నేనేమి అనరాని మాటలు అనలేదే.
1: ఐ టోల్డ్ యు టు డూ ఇట్.
0: నీవెందుకు ఇంత అవస్థ పడుతున్నావు.
1: వై ఆర్ రిపెంటెంట్
0: అని అడిగేటప్పటికి చెప్పాడు.
1: వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ లక్ష్మణ్
0: నేను ఏనాడో శరణాగతిని అయిపోయినాను.
1: Long ago, I surrendered myself to you.
0: ఇష్టం వచ్చిన చోటు ఒక పర్ణశాల నియమించమన్నావు. అది అంతకంటే కఠినం కావాలనా.
1: యూ టాక్డ్ అబౌట్ మై విల్లింగ్నెస్. దేర్ ఇస్ నో మై విల్లింగ్నెస్.
0: ఇష్టం ఉంటుందా.
1: ఐ డోంట్ హావ్ విల్ ఆఫ్ మై ఓన్.
0: ఇష్టమే ఉంటుంటే ఇంక శరణాగతికి అర్థమేమిటి.
1: వెన్ ఐ హావ్ విల్ ఆఫ్ మై ఓన్ వెరీ సరెండర్.
0: ఏ ఇష్టము లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ విల్.
0: ఇష్టమే నా ఇష్టం.
1: యువర్ విల్ ఇస్ మై విల్.
0: అప్పుడు ఈ సత్యాన్ని గుర్తించి రాముడు
1: రామ రియలైజ్ దట్ ట్రూ.
0: నువ్వు బాధపడకు. ఈ స్థానంలో నీవు పర్ణశాలని.
1: డోంట్ బి పెయిన్ లక్ష్మణ ఆన్ దిస్ స్పాట్.
0: సూక్ష్మమైనటువంటి వాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్ సో సటిల్ మైండ్.
0: కనుకనే
1: దట్స్ వై
0: త్యాగరాజు కూడా ఒకనాడు చెప్పాడు.
1: త్యాగరాజు
0: ఈ కష్టములను భరించుకోలేక సహించుకోలేక రామును నిందిస్తూ వచ్చాడు.
1: హీ స్కోల్డెడ్ రామ.
0: నేను సర్వము నా రామునే అని చెప్పినని విశ్వసించాను.
1: ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు యూ రామ.
0: కానీ రామ
1: నాని
0: నన్ని బాధల నుంచి తప్పించలేకపోయావు కదా.
1: యూ కుడ్ నాట్ టేక్ మీ అవే ఫ్రమ్ డిస్ట్రెస్ అండ్
0: నాలో భక్తి లేదా.
1: డోంట్ హ్యావ్ డివోషన్.
0: నీలో శక్తి లేదా.
1: ఆర్ యూ డోంట్ హ్యావ్ పవర్.
0: దీన్ని ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాలి అని.
1: డిసైడ్ దేర్ ఆన్ హి సెడ్
0: అన్నాడు. కొంతవరకు నీలో శక్తి లేకపోవడం చేతనే నా బాధను తీర్చలేకపోతున్నావు అన్నాడు.
1: రామ సిన్స్ యూ ఆర్ పవర్లెస్ యూఆర్ నాట్ ఏబుల్ టు రిలీవ్ మీ ఆఫ్ మై పెయిన్.
0: తర్వాత యోచించుకున్నాడు.
1: హి రీజన్డ్ వెల్.
0: ఇది నా దోషమే.
1: క్షేమాన్ మీ.
0: నీలో శక్తి లేకపోతే
1: ఇఫ్ యూ హ్యావ్ నో పవర్

0: బాధపడ్డాడు. స్వామి నీ శక్తి ఎంత గొప్పదో, నీ శక్తియే లేకపోతే లక్ష్మీదేవి వల్లచున్నా ప్రపంచమంతా లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని ఆమె వెంట పడిపోతుంటే ఆమె నీ వెంట పడిపోతుండాలి.
1: గాడ్ ఇస్ లక్ష్మీ విచ్ ఇస్ మచ్ మచ్ సాఫ్ట్ ఆఫ్టర్ ఇస్ ఆఫ్టర్ యూ.
0: నీలో శక్తి లేకపోతే ఆమె నీ వెంట వస్తుందా?
1: హడ్ యు బీన్ పవర్లెస్ షీ వుడ్ లవ్ యూ.
0: లక్ష్మణుండు కొలచునా
1: వుడ్ లక్ష్మణ వర్షిప్ యూ.
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి ప్రొక్కునా
1: వుడ్ ద సటిల్ మైండెడ్ భరత
0: రామ శక్తి ఎంతో గొప్పరా.
1: మోస్ట్ ఇమెన్స్ ఇస్ అవర్ పవర్ రామ.
0: ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇండిస్క్రైబబుల్ రామ.
0: అదే విధంగానే సాయి శక్తి ఎట్టిది అని చెప్పి ఎవరు చెప్పగలరు? అర్జెంటీనా నుంచి పిలిచొస్తున్నారా? ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారా? వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళ, మేధావులు ఏ శక్తి లేనటువంటి వాళ్ళ, ఏ విధమైనటువంటి ధర కనుక వస్తువు ఆనాలు లేనటువంటి వీళ్ళందరూ రావడంలో ఏమి దీని యొక్క అర్థము?
1: హూ కెన్ మెజర్ ద గ్లోరియస్ సాయి అండ్ ద పవర్.
0: ఇందులో ఈ శక్తి లేకపోతే వీళ్ళందరినీ ఎవరు ఆహ్వానం చేస్తున్నారు?
1: హాడ్ దేర్ బీన్ నో పవర్ వై దిస్ పీపుల్ కమ్ టు మీ? Why they come?
0: ఈ ఒక్క దాంట్లో స్వామి యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: రియలైజింగ్ స్వామిస్ ప్రిన్సిపల్ దే కమ్. రియలైజ్ దిస్ ఆల్ ఆఫ్ యూ.
0: కనుక దైవత్వం అనేటువంటి దానిని గుర్తించాలనుకుంటే మనం ఎంతో పెద్ద శాస్త్రాలు చదవనక్కర్లేదు.
1: నీడ్ నాట్ రీడ్ స్క్రిప్చర్స్ టు అండర్స్టాండ్ గాడ్.
0: పఠించనక్కర్లేదు.
1: నీడ్ నాట్ రీడ్ ద ఉపనిషద్.
0: ఒక్క దృశ్య కల్పితమైనటువంటి దీంట్లోనే మనం అర్థం చేసుకోవాలి.
1: ఇన్ వన్ థింగ్ యూ కెన్ అండర్స్టాండ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది
1: డివినిటీ
0: అట్టిది ఎవరు కూడా నువ్వు వర్ణించడానికి వీలు
1: కెనాట్ బి డిస్క్రైబ్ బై ఎనీబడీ.
0: అది వర్ణనాతీతమైనటువంటి
1: ఇండిస్క్రైబబుల్.
0: అటువంటి దైవత్వాన్ని నమ్మి
1: డివినిటీ
0: మన కష్టములు ఎందుకు అని, సుఖములు ఎందుకు అని, దుఃఖములు ఎందుకు అని దైవ విశ్వాసాన్ని కోల్పోకుండా
1: ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్ యూ షుడ్ నాట్ లూజ్ ఫెయిత్.
0: మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: వి మస్ట్ బి నియర్ హిమ్.
0: అది ఏ చెప్పాను అప్పుడప్పుడు.
1: ఐ టోల్డ్ యూ ఆఫ్టెన్
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టిన ఎగ్గేదాకా అట్టే ఉండు.
1: హావింగ్ గ్రాస్ వాట్ ఆట్ టు బి గ్రాస్ డోంట్ లీవ్ ఇట్ టిల్ యూ విన్.
0: కోరిన దేదియో కోరనే కోరితిని కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: Having desired what ought to be desired, don't leave it till you win.
0: Adiginadeyo adagane adigithiri adiginadiraka viduvakundu.
1: Having asked what ought to be asked,
0: adiginadeyo talachane talithivi talupu thiriduaka povakundu.
1: Having thought what ought to be thought, don't leave it till you win.
0: Poru padaleka thanaina provavaliyu.
1: He must help you.
0: Vadalu teliyaka neevaina adugavaliyu.
1: Or you must ask him.
0: Antiye kaani tirigipovuta bhaktula deeksha kaadu.
1: You should not retrace our steps. Don't retrieve.
0: Taanaina anugrahinchali.
1: He must grace you.
0: Neevaina dehanni marchipovali.
1: Or you must
0: ee rendu jarigenta varaku vadalakoodu.
1: Till you get grace, don't give up.
0: Kaani ee naadu atti determination lekunda untundadi.
1: But such resolve
0: pratignalu lekunda untundadi.
1: The resolve is not there.
0: Part time devotion ga jarigipothuntundadi.
1: They go like that.
0: Kanukane part time salary ni istunnaru.
1: Since you have part-time devotion, you will get part-time
0: reward.
1: Can a part-time worker can get a full-time reward?
0: Full-time work, full-time salary.
1: Full-time devotion and full-time grace. Not only that.
0: ఇంకా వాళ్ళకి పెన్షన్, గీషన్ అన్ని విధంగా ఇస్తుంటుంటారు.
1: పెన్షన్, గ్రాచ్యుయిటీ, అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో గివెన్.
0: అలాంటి దైవత్వాన్ని మనము చక్కగా మనము దృఢమైనటువంటి విశ్వాసంతో పట్టాలి.
1: That great God must be worshipped with deep faith.
0: పట్టడానికి ఈ వయసు విద్యార్థులు ఈ వయసు చాలా ఉన్నతమైనటువంటి
1: ఎవర్ టైమ్
0: ఎలాంటి దానికి మనం ఏమాత్రం కూడా చెలించకూడదు.
1: డోంట్ బి వేవరింగ్.
0: చెలించని దృష్టిని, భ్రమించని మనసును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: అన్వేవరింగ్ అన్ఫ్లెంచింగ్ ఫెయిత్ అండ్ లుక్ యు షుడ్ కల్టివేట్.
0: ఈ ఫెయిత్ ఉండినప్పుడే
1: వెన్ యు హావ్ ఫర్మ్ ఫెయిత్
0: నీకు తగినటువంటి యొక్క శక్తి నీకు లభిస్తుంది.
1: యు విల్ బి ఎంపవర్డ్.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: నైట్ లాంగ్ ఈ చాంటెడ్.
0: కేవలం ఇది అఖండ భజన్ అనుకుంటున్నాము.
1: విసే అఖండ భజన్
0: కాదు, ఇది ఖండ భజన.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివైడెడ్ భజన్.
0: ఖండ భజన,
1: ఖండ భజన్
0: అనగా ఒక పార్ట్,
1: ఓన్లీ పార్ట్ టైం భజన్.
0: అఖండం కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫుల్ టైం.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వచ్చి చేరినటువంటిదే ఫుల్ సర్కిల్.
1: ద వన్ దట్ కమ్స్ బ్యాక్ టు ద
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే.
1: That is full. This is full.
0: కాని ఇక్కడ ప్రారంభమైపోయి ఇక్కడ నుంచి పోతే మధ్యలో పెద్ద లోయ ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ షార్ట్ టైమ్ ఇంటర్వెల్.
0: అది సెమీ సర్కిల్.
1: అండ్ దట్ ఇస్ సెమీ సర్కిల్.
0: అది పార్ట్ టైం డివోషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
0: కాబట్టి ఫుల్ టైం కావాలి మనము.
1: వి మస్ట్ హావ్ ఫుల్ టైం డివోషన్.
0: పూర్ణమద పూర్ణమిదం.
1: ఫుల్ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: ఇన్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్.
0: ఏ పనైనా చేసుకో, నీవు భగవత్ కార్యంగా భావించు.
1: వాట్ ఎవర్ యు వర్ డూ,
0: ఏ మాటలైనా మాట్లాడు భగవత్ మాటలుగా భావించు.
1: ఎవరి
0: నీ ఆఫీసులో నువ్వు చేసుకో, ఇది భగవత్ పనులుగా నీవు భావించు.
1: ఎవరి వర్క్ ఇట్ డివైన్.
0: నీ వ్యాపారంలో నీవు మునుగు, ఇది భగవత్ వ్యాపారంగా భావించు.
1: మేక్ బిజినెస్ డివైన్.
0: అన్నింటి ఎందుకు నువ్వు భగవత్ భావం పెట్టుకోవాలి.
1: డివినైజ్ ఎవ్రీథింగ్.
0: అది ఏ అఖండ భజన.
1: అండ్ దట్ ఈస్ కాల్డ్ అఖండ భజన్.
0: ఇలాంటి నిరంతరం కూడాను సమయం చిక్కినప్పుడంతా కూడాను దైవ చింతన చేయడానికి ప్రారంభించండి.
1: Whenever there is time, think of
0: దైవాన్ని మర్చితే ఇంక జగత్తులో మనకు ఏదీ లేదు.
1: If you leave
0: సర్వము దైవమే,
1: everything is God.
0: నీవు దైవమే,
1: you are God.
0: ఇలాంటి స్థితిని నీవు సంపాదించుకోవడానికి
1: that supreme status you strive for.
2: భజన బినా సుఖ శాంతి నహి.

భజన హరి భజన దినా కుట భాతి నహి.

0: to 3 times. That's the right answer. 5 points goes to Raga team. Let's have a quick glance towards the scoreboard, and we have the scores are like this. This is the end of the first episode. Let's have a quick glance towards the scoreboard, and here we are.
1: We have Raga team leading with 72 points, followed by Bhava team, 62 points. Shruti comes next with 42 points. Last but not the least, Tala with 37.
0: Thank you.
2: So dear listeners, that was the Radio Sai Bhajan Antakshari session. And this is the first episode you heard. This is another episode, very interesting episode, and that's coming up in the future episodes of Radio Sai Bhajan Classroom. We hope you enjoyed this special session. Please do send us your feedback. As always, you can write to listener@radiosai.org. Thank you so much. Saram.
3: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 28th July 2016 as part of Thursday Live from Prashanthinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक
6: 3 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
7: भूमिका। श्री मद भगवत गीता की प्रवचन श्रृंखला के इस द्वितीय प्रवचन में भगवान बाबा गीता के एक श्लोक अहम त्वा सर्व पापेभ्यो मोक्षिष्यामि माशुचह का विस्तार से विश्लेषण करते हैं। श्री कृष्ण के वचनों को उद्धृत करते हुए स्वामी कहते हैं कि जो व्यक्ति भगवान की शरण में आकर उनके प्रति पूर्ण आस्था रखता है, ऐसे व्यक्ति के समस्त पापों का परिहार हो जाता है। यही निष्ठापूर्ण भक्ति की उत्कृष्टता है। भगवान जो तीन कालों, गुणों और अवस्थाओं से परे हैं, उसकी महानता को जान पाना सामान्य अल्पज्ञ भक्तों के लिए असंभव है। परंतु जो भक्त अपने समस्त कर्मों को भगवान के कर्म मानकर कर्तव्य पालन करता है, उसके लिए भगवान सुलभ प्राप्य हैं। इस द्वितीय प्रवचन में स्वामी इन्हीं तथ्यों का विश्लेषण अत्यंत सरल उदाहरणों के माध्यम से करते हुए युवाओं में गीता के प्रति श्रद्धा की भावना जागृत करते हैं।
8: సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ఏ మానవుడు నన్ను శరణాగతి నుండి నన్ను ఆశ్రయించుదురు అట్టివాని సకల పాపములను పారద్రోలి బ్రహ్మప్రాప్తిని అందించును అని గీతాచార్యులు చెప్పినటువంటి వాక్యం. ముక్తులైన వారు ఈ స్తుతి పదమును హృదయం నందుంచుకొని తమ యొక్క భక్తి ప్రపత్తులను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి.
7: అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మాశుచః. గీతాచార్య నే కహా, జో మేరా ఆశ్రయ గ్రహణ కర్ మేరీ శరణ మే ఆయేగా, మే ఉస్కే సారే పాపోం కో దూర్ కర్ ఉసే బ్రహ్మ పద్ కీ ప్రాప్తి కరాఊంగా. जो मोक्ष पाने के इच्छुक हैं उन्हें इस वाक्य को अपने हृदय में सुरक्षित कर पूर्ण भक्ति एवं प्रपत्ति की भावनाओं को बढ़ाने के प्रयत्न करने चाहिए।
8: भगवंत शक्ति अनंतमैनటువంటి మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది అనంతములైన ఈ భూమండలమునందు అనేక విధులైనటువంటి దృశ్య కల్పితమైనటువంటి ఈ ప్రపంచములో అనేక గోళములు మనకు గోచరమవుతుండాలి దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది ఈ స్థూల జగత్తునందు సమస్త మండలము కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే ఈ మండలమునంతా కూడాను భగవంతుని యొక్క పాదము చే ఆవరింపబడినటువంటిది కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము।
7: भगवान की शक्ति अनंत है, मानव की शक्ति अल्प है। इस दृश्य कल्पित भूमंडल से देखने पर इस अनंत आकाश में अनेक ग्रह दीख पड़ रहे हैं, इसे ही भूताकाश कहते हैं। इस स्थूल जगत में सभी मंडलों के होने के कारण इसे ब्रह्मांड कहा गया है। यह भूताकाश ईश्वर की शक्ति में एक अंश मात्र है। यह समस्त भूमंडल भगवान के एक चरण से ढक दिया गया, अतः भगवान के अनंत और विश्व रूप को पहचान पाना असंभव है।
8: वेद नंदकुड़ो अत्यधिष्ठ दशांगुणम अनग भगवंत ब्रह्मांडमंत निपटी इंका पद इंच अधिक ब्रह्मांडमी अर्थव इध केवल భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు। సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖము సర్వత శృతి మరొక సర్వమావృతిస్తుంది ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండములందు కూడా తన యొక్క అణుస్వరూపుడే ఘనస్వరూపుడే ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది।
7: वेदों में अत्यतिष्ठत दशांगुलम कहा गया है, इसका अर्थ ईश्वर समस्त ब्रह्मांड में व्याप्त होकर उससे 10 अंगुल अधिक व्याप्त है। ईश्वर के अनंत स्वरूप का वर्णन करने के लिए भक्तों ने ऐसा वर्णन किया होगा, परंतु यथार्थ में कहीं ऐसी जगह ही नहीं है जहां ईश्वर न हो। भक्ति योग यह उपदेश देता है कि ईश्वर इस समस्त अंड पिंड ब्रह्मांड में अणुस्वरूप और घन स्वरूप में व्याप्त है।
8: कनुक मोट्टमोट ई विश्व योक तत्वानि मनं गुर्तिंचडानिकि प्रयत्निंचालि। लक्षल मैल दूरं नुंडुन्नटुवंटि चंद्रमंडलं कानी, कोट्ल मैल दूरं नुंडुन्नटुवंटि सूर्यमंडलं कानी, कोटानुकोट्ल दूरं नुंडुन्नटुवंटि योक्क नक्षत्र मंडलं कानी, ఈ సమస్త మండలము కూడా చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు, దీనిని భూతాకాశం అని కూడా పిలుస్తూ వచ్చారు। ఇది స్థూల స్వరూపమునకు సంబంధించినటువంటిది। ఇంత పెద్ద భూతాకాశము అగమ్య గోచరమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుండదు। ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం, సూక్ష్మమైనటువంటిది। ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది।
7: అత సబ్సే పహలే విశ్వకే తత్వకు సమజ్నే కా ప్రయత్న కర్నా చాహియే। లాఖో మీల్ కి దూరీ పర్ స్థిత్ చంద్రమండల్, करोड़ों मील की दूरी पर स्थित सूर्यमंडल, असंख्य करोड़ों मील की दूरी पर स्थित तारामंडल, सभी मंडलों से युक्त इस मंडल को ही भूमंडल कहा गया, इसे ही भूताकाश कहा गया है। यह स्थूल स्वरूप है। इतना बड़ा भूताकाश अनंत अगोचर और माप से परे है। अत्यंत अद्भुत यह भूमंडल चित्ताकाश का एक छोटा सा अंश है। यह चित्ताकाश ही अत्यंत सूक्ष्म मनोआकाश है। यह अत्यंत सूक्ष्म है, इसमें भूताकाश एक अणु के बराबर है।
8: ये तो महा स्वरूपाल चित्ताकाशमु चिदाकाशमु अणुमात्र चिदाकाशमे कारण स्वरूप भूताकाशम चित्ताकाशम चिदाकाशम మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి కనుకనే వేదం కూడా ఎదో వాచ నిరత్తంటే అప్రాప్య మనసాస మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవతత్వాన్ని నీవు ఏ రీతిగా గుర్తించగలవు అని ప్రశ్నిస్తూ వచ్చింది. భూతాకాశం స్థూలం, చిత్తాకాశం సూక్ష్మం, చిదాకాశం కారణం. ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉన్నటువంటి యొక్క భగవత్ తత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనిని మహాకారణ స్వరూపము అన్నారు.
7: మహాస్వరూప్ కో ధారణ కియా హువా యహ చిత్తాకాశ చిదాకాశ మే ఏక్ అణు కే సమాన్ హై. యహ చిదాకాశ హి కారణ స్వరూప్ హై. అతః భూతాకాశ, చిత్తాకాశ ఔర్ చిదాకాశ इन तीनों के स्वरूप और स्वभाव वर्णन के परे हैं, इसीलिए वेद ने कहा यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. अतः मन से और वाणी से इसका वर्णन करना असंभव है. ऐसे ईश्वरीय तत्व को तुम कैसे पहचान सकोगे? भूताकाश स्थूल है, चित्ताकाश सूक्ष्म है, चिदाकाश कारण है. इन तीनों से परे स्थित ईश्वरीय तत्व को जानने का प्रयत्न करना चाहिए, इसे ही महाकारण स्वरूप कहा गया है.
8: इति अगम्यम अगाधमैनटुवंटि ओक स्वरूप स्वभावान्नि सामान्यमैनटुवंटि मानवुलु गुर्तिंचडं असाध्यं. इंत त्रिलोकमुलकु अधिपति अयिनटुवंटि भगवंतुन्नि, त्रिगोणमुलकु अधिपति अयिनटुवंटि भगवंतुन्नि, శ్రీకారములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి అల్పజ్ఞమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము. కనుకనే దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది. మద్భక్త కృతం, ఇది మొట్టమొదటిది. మత్పరం, మద్భక్తం, మద్భక్త పరం, మత్కర్మ పరం అనగా ఏంటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు. ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశంలో అన్ని నాకు సంబంధించినటువంటివి. నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు. కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగం బోధిస్తూ వచ్చింది.
7: ఐసే అనంత అగోచర్ ఔర్ అర్థాత్ తత్వకే స్వరూప్ ఔర్ స్వభావ్ కో जानना सामान्य मानव के लिए असंभव है. तीनों लोकों के स्वामी इस ईश्वर को, तीनों गुणों के स्वामी इस ईश्वर को, तीनों कालों के स्वामी इस ईश्वर को इन अल्पज्ञ मानवों के लिए जान पाना असंभव है. भगवद गीता का उपदेश है कि इसके लिए सरल मार्ग भक्ति योग ही है. मद भक्त कृतम, यह सबसे पहले है. मत परम, मद भक्तौ, मद भक्त परम, मत कर्म परम, अर्थात सभी कर्मों को मेरे ही मानकर उनका आचरण करो. तुम जो भी कर्म करोगे इस भूताकाश में वे सब मुझसे ही संबंधित हैं. मुझसे अन्य कोई कर्म इस जगत में दिखाई नहीं पड़ेंगे. अतः तुम जो भी कर्म करोगे उन्हें मुझसे ही संबंधित मानकर करो, यही भक्ति योग का उपदेश है.
8: మత్ పరం, నా కోసం నువ్వు చేయి, నీ కోసం కాదు నువ్వు చేస్తుండే. నీవు నీవు నీవు అనుకుంటున్నావు, నీవు ఎవరు? నీ ఎందు అనుస్వరూపుడై ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటిది నేనే. ఆత్మస్థానం నుంచే నేను నేను నేను అనేటువంటి పదము ఆవిర్భవిస్తూ వచ్చింది. కనుక నేను అనేటువంటి పదము ఈ దేహమునకు సంబంధించినటువంటిది కాదు, ఈ ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మ యొక్క రియాక్షన్, ఆత్మ యొక్క రిఫ్లెక్షన్, ఆత్మ యొక్క రీసౌండ్. కనుకని ఈ నేను అనేటువంటి పదము దేహంలోకి కాని, మనసులోకి కాని, బుద్ధిలకు కాని, ఇంద్రియములకు కాని సంబంధించినటువంటిది కాదు. వ్యక్తి దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటిది.
9: మత్పరం మేరే లియే హి తుమ్ కరో, తుమ్ జో కుచ్ కర్ రహే హో వహ్ స్వయం కే లియే నహీ. తుమ్ బార్ బార్ తుమ్ కహ్ రహే హో తో తుమ్ కౌన్ హో? అణుస్వరూప్ ఔర్ ఆత్మస్వరూప్ కే రూప్ మే తుమ్ మే జో ప్రకాశమాన్ హై వహ్ మే హీ హూ. ఆత్మా కే స్థాన్ సే హీ మే కా శబ్ద ఉత్పన్న హో రహా హై. అతః శబ్ద మే కా సంబంధ ఇస్ శరీర్ సే నహీ హై, యహ్ ఆత్మా సే సంబంధిత హై, యహ్ ఆత్మా కీ హీ ప్రతిక్రియా హై, యహ్ ఆత్మా కా హీ ప్రతిబింబ హై, ఆత్మా కీ హీ ప్రతిధ్వని హై. అతః యహ్ శబ్ద మే న తో శరీర్ సే, న మన్ సే, న బుద్ధి సే ఔర్ న హీ ఇంద్రియో సే సంబంధిత హై. శరీర్ ఔర్ మానసికతా సే పరే ఇస్ శబ్ద మే కా సంబంధ ఆత్మా సే హై.
8: నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమే ఆచరిస్తూ ఉన్నావు. శరీరానికి యొక్క రహస్యాన్ని నీవు గుర్తించుకోలేక ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలం నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు. కనుక ఏది చేసినప్పటికీ నా తృప్తి నిమిత్తమే నీవు చేస్తున్నావు. ఆ పరమే నీవు ఆచరిస్తున్నావు. నీవు నా ఏజెంట్గా నీవు ప్రవర్తిస్తున్నావు. కనుక ఇది మత్పరం, నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఏ సత్యాన్ని నువ్వు గుర్తించుకో.
9: తుమ్ జో కుచ్ భీ కర్ రహే హో వహ్ ఆత్మా కి సంతుష్టి కే లియే కర్ రహే హో. ఇస్ రహస్య సే అనభిజ్ఞ రహతే హువే మాయా మే డూబ్ కర్ ఇస్ బాహ్య శరీర్ కో హీ మే మాన్ కర్ మేరా మే మేరే అప్నే కహతే హువే భ్రమ్ మే బహే జా రహే హో. జో కుచ్ భీ కర్ రహే హో మేరే హీ సంతుష్టి కే లియే కర్ రహే హో, మేరే హీ అధీన్ రహ కర్ కర్ రహే హో. తుమ్ మేరే ఏజెంట్ కే రూప్ మే కామ్ కర్ రహే హో. మత్ పరం మేరే లియే హీ తుమ్ ఆచరణ కర్ రహే హో, ఇస్ సత్య కో తుమ్ యాద్ రఖో.
8: మద్భక్త, ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి. భక్తి అనేటువంటిది ప్రేమతత్వములకు ప్రతిబింబం. ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది. ఆత్మకు ప్రతిఫలమే, ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ. అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లౌకిక సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం కూడా సమన్వయం చేసినటువంటిది కాదు. కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వచ్చాం. ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
9: మద్భక్త శబ్ద భక్త్ మే నిహిత రహస్య కో విశేషత జాన్నా చాహియే. భక్తి ప్రేమ తత్వ కా ప్రతిబింబ హై. యహ ప్రేమ తత్వ ఆత్మా సే ఉత్పన్న హోతా హై. ఆత్మా కే నామ ఔర్ ప్రతిఫలన్ హీ యహ ప్రేమ హై. ప్రేమ కదాపి లౌకిక నహీ హై. అతః ఇస్ ప్రేమ తత్వ కో హీ భక్తి కే రూప్ మే భావనా కహతే హై. జో కుచ్ భీ కర్తే హై వహ ప్రేమ తత్వ హృదయ సే నిస్రుత హోనా చాహియే.
8: ఇలాంటి పరిస్థితి యందు మనము ఏమి చేసినా, ఏమి తలచినా, ఏమి చెప్పినా అన్ని కూడా భగవత్పరమైనటువంటిగా మనం భావించుకుంటూ రావాలి. దీనినే సర్వకర్మ భగవద్ధీత్యార్థం అన్నారు. అవస్థ యందు నేను ఈ దేహ నిమిత్తమై ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు. కానీ నిద్రావస్థ యందు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు? కేవలం నీ నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు, మనసు శాంతిని అందుకోవచ్చు. ఈ శాంతి విశ్రాంతులు ఎవరి నిమిత్తం? కనుక ఇక్కడ ప్రేమ ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు. కనుక మనం భోజనము కాని, నిద్ర కాని, ఆనందము కాని, భోగభాగ్యములు కాని అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం.
9: తబ్ జో కుచ్ కియా జాయ్ విచారా జాయ్ కహా జాయ్ సబ్ ఈశ్వర్ కే అధీన్ హీ హోంగే. ఇసీ కో సర్వ కర్మ భగవత్ ప్రీత్యర్థం కహా గయా హై. जागने की स्थिति में तुम भ्रमित हो सकते हो कि तुम देह के लिए कर रहे हो, परंतु निद्रा की स्थिति में तुम किसके लिए सो रहे हो। नींद के कारण तुम्हारा देह कुछ आराम पा सकता है, मन शांति प्राप्त कर सकता है। ये शांति और आराम किसके लिए हैं? यहां प्रेम और आत्मा के रूप में विद्यमान मैं के लिए इतने कर्म कर रहे हो। अतः भोजन, नींद, आनंद, सुख भोग इत्यादि हम आत्मा के लिए कर रहे हैं।
8: दीन ने मैत्रेय की भोजन के समय लोपल तन भक्त अनेक विधमुगा दीन ओक सनि संबंध बांधव्या निरूपिस्तू वच्चाडु। ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు నాన్న? భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు, భర్త నిమిత్తమే భార్యను భర్త ప్రేమిస్తున్నాడు, తల్లి కుమారుని ప్రేమిస్తున్నాడని మనం
9: ఆర్ ఆత్మకే రూప్ మే విద్యమాన్ మే కే లియే ఇతనే కర్మ కర్ రహే హో। అతః భోజన్, నీంద్, ఆనంద్, సుఖ భోగ్ ఇత్యాది

0: గురువు శిష్యుడిని ప్రేమిస్తున్నాడు అన్నారు. శిష్యుడి నిమిత్తమై గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమై గురువు శిష్యుడిని ప్రేమిస్తున్నాడు. కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాది. భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు, కేవలం భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమై భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి. భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు, కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుండాలి. భగవంతుడు భగవంతుని నిమిత్తమై భక్తులను ప్రేమించడం లేదు, భక్తుల నిమిత్తమై భగవంతుని ప్రేమిస్తున్నాడు. కారణం ఏమనగా, తనకు అవ్యక్తుడు, అతనికి ఏమి తన అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదం లేదు. ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది ఒక పేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి. భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: ఇసీ తథ్యకో పతి అప్నీ పత్ని మైత్రేయీ కో అనేక ప్రకార్ సే సమ్జా రహా హై. తుమ్ కిస్కే లియే ముజ్సే ప్రేమ్ కర్ రహీ హో? పత్ని కే లియే పతి పత్ని సే ప్రేమ్ నహీ కర్ రహా హై, పతి స్వయం కే లియే పత్ని సే ప్రేమ్ కర్ రహా హై. హమ్ విచారతే హై కి మా బేటే సే ప్రేమ్ కర్తీ హై. నహీ నహీ, మా స్వయం కే లియే బేటే సే ప్రేమ్ కర్తీ హై. కహతే హై కి గురు శిష్య సే ప్రేమ్ కర్తా హై. శిష్య కే లియే నహీ, బల్కి గురు స్వయం కే లియే శిష్య సే ప్రేమ్ కర్ రహా హై. మానవ కా స్వభావ కుచ్ ఐసా హీ హోతా హై. భక్త భగవాన్ సే ప్రేమ్ కర్తే హై, పరంతు ఈశ్వర్ కే లియే నహీ, కేవల్ స్వయం కే లియే భక్త భగవాన్ సే ప్రేమ్ కర్ రహే హై. లేకిన్ యహాన్ హమే ఏక్ ఛోటే సే రహస్య కో సమజ్నా హై. భగవాన్ భక్త సే ప్రేమ్ కర్ రహా హై, యహాన్ కీ స్థితి ఉక్త నియమ కే విపరీత హోతీ హై. భగవాన్ స్వయం కే లియే నహీ, బల్కి భక్తో కే లియే భక్తో సే ప్రేమ్ కర్ రహా హై. ఇస్కా కారణ భగవాన్ అవ్యక్త హై, ఉస్కే లియే అపనా పరాయా జైసే అంతర్ నహీ హై. జహాన్ వ్యక్తిత్వ ఔర్ స్వార్థ జైసే తత్వ హోతే హై, ఉస్ స్తర్ పర్ తుమ్ ఔర్ మై జైసీ భేద భావనాయే దీఖ్ పడతీ హై. భగవాన్ మే అపనా పరాయా జైసీ భేద భావనాయే రత్తి భర్ భీ నహీ హై.
0: కనుక మత్కర్మ కృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటివి, ఉపాసన వర్గంకు ఎంతో తోడ్పడేటువంటివి. అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటివి అయినప్పుడు దీని యొక్క తత్వము మనం ఏ రీతిగా గుర్తించాలి? ఒక వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ప్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాలా శ్రమపరిచే కూడాను కించిత్తైనా గాలి తనకు చోకటం లేదు. జుంజువు మాంసమే వీచినప్పుడు సముద్రం కూడాను అలలుగా బయలుదేరి ఉప్పెను కూడాను బయలుదేరుతుంది. చెట్టు వేట వరకు కూడాను కూలిపోతుంది. ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి? మానవుడు వీచుకునేటువంటి యొక్క ప్యాన్ గాలి అల్పమైనటువంటిది, వీరి శక్తి చాలా తుచ్చమైనటువంటిది. కానీ భగవశక్తి జుంజు మార్గము ఇది చాలా అఖండమైనటువంటిది. మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంప్ సెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది. కుంభవర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి. అది భగవశక్తి. ఈ పంప్ సెట్ మానవ శక్తి. ఒక గృహంలో మనకు వెలుతురు రావాలన్నా ఒక తైలపు గొట్టు దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాము. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాము. కానీ సూర్యోదయమే అయిందంటే సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు, గుట్ట ఎందు, చెట్టు ఎందు, ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు. ఇది దైవశక్తి. దీపము మానవుడి వ్యక్తిత్వం యొక్క శక్తి. ఇంత శక్తి కలిగినటువంటి అఖండ శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఈ అల్పశక్తితో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా చేరడానికి వీలవుతుంది?
1: మత్ కర్మ కృతం మత్ పరం మత్ భక్త, ये शब्द और तत्व भक्त से संबंधित हैं। ये उपासना में अत्यंत सहायक हैं। मानव की शक्ति और सामर्थ्य के अल्प होने पर इसके तत्व को कैसे पहचाना जा सकता है? हवा की अपेक्षा में एक व्यक्ति के हाथ में पंखा धरने मात्र से जरा सी भी हवा नहीं आ रही है। बवंडर के उठने पर समुद्र में ऊंची लहरें उठती हैं।

0: बाढ़ सी आ जाती है, पेड़ जड़ से उखड़ जाते हैं, तेज हवा चलती है, यह किसकी शक्ति है? मानव के पंखा झलने पर जो हवा आती है वह अत्यंत अल्प है, इसकी शक्ति अत्यंत तुच्छ है। परंतु ईश्वर की शक्ति बवंडर के रूप में अत्यंत शक्तिशाली होकर बहती है। जब मानव कुएं से पानी निकालता है अथवा कोई पंपसेट लगाकर पानी खींचता है तो उसे थोड़ी सी मात्रा में पानी प्राप्त होता है, परंतु जब मूसलाधार वर्षा होती है तब नदियां और गांव सब एक हो जाते हैं। यह ईश्वरीय शक्ति है और यह पंपसेट मानव की शक्ति। घर में उजाला चाहने पर हम एक दिया जलाते हैं या बिजली का बल्ब जलाते हैं और उसी के प्रकाश में घर के काम निपटाते हैं, परंतु जब सूर्योदय होता है तब सर्वत्र प्रकाश फैल जाता है, जंगल में, चट्टानों पर, पेड़ों पर, घर में, सर्वत्र प्रकाश फैलता है। यह दैवी शक्ति है और छोटा सा दिया मानव की शक्ति। ऐसी अनंत शक्ति संपन्न दिव्यता तक अल्प शक्ति युक्त मानव कैसे पहुंच सकता है?
1: दीनिके शरणागति यन्नात् अहं त्वं सर्व पापेभ्यो मोक्षयिष्यामि माचिच। अहं त्वं, नेनु नी यొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైన యొక్క బ్రహ్మ పదమును నీకు అందిస్తానన్నాడు. దీనికి చక్కని ఉదాహరణ సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను భూతాకాశం. ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది. ఈ సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశములో చిదాకాశం అనేటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడైంది ఆత్మస్వరూపుడైపోయి అణువు రణీయాన్ మహతోమయీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం. ఇట్టి అఖండ విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
0: ఇసి కే శరణాగతి కహా గయా హై अहम त्वा सर्व पापेभ्यो मोक्षिष्यामि माशुचः। भगवान ने कहा, मैं तुम्हारे सभी दुखों और पापों को दूर कर मेरा स्थान जो ब्रह्म पद है उसे तुम्हें दूंगा। इसके लिए एक अत्यंत सुंदर उदाहरण, यह समस्त दृश्य कल्पित जगत भूताकाश है। यही भूताकाश मन में सूक्ष्माकाश है जिसे चित्ताकाश कहा गया है। यही जब और भी सूक्ष्म रूप धारण करता है तो वही चिदाकाश के नाम से कारण तत्व होता है। इसी कारण तत्व में अणुस्वरूप आत्मस्वरूप होकर अणोरणीयान महतो महीयान के रूप में विलीन होकर ईश्वर विद्यमान है। ऐसे अनंत स्वरूप ईश्वर को भक्त ने अपने हृदयाकाश में कैद कर रखा।
1: నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు నారాయణుడు, నారద, నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు. ఈ పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచభూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏవి చాలా అధికమైన కృషిని అని ప్రశ్నించాడు. శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ ఇంకా కూడా ఉంటున్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు. అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు. ఎంత గొప్పది అని దర్శించాడు నారాయణుడు. ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక భాగమే కనిపిస్తూ ఉంటుండాలి. చిన్న పెద్ద భూమిని నీరు మృంగి ఉంటుండాలి. కనుక మింగబడినటువంటిది గొప్పనా, మింగినటువంటిది గొప్పనా అన్నాడు. జలం గొప్పది స్వామి, మింగబడి మింగింది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు. అయితే నారద, ఇంత గొప్పదైనటువంటి ఈ జలము అగస్త్యుడు ఒక్కతూరి అపోహం తీసుకున్నాడే, కాబట్టి అగస్త్యుడి గొప్పవాడా జలం గొప్పదా అని. అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు. ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం సృష్టించాల గొప్ప స్వామి అన్నాడు నారదుడు. భూమి ఆకాశము రెండూ చేసేటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం క్రింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు. అతని పాదమే అంత గొప్పదిగా ఉండేటప్పుడు అతని ఆకారం ఇంకెంత గొప్పది. ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంతంలో బంధించినాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
0: एक बार नारद नारायण के दर्शन करने गए. तब नारायण ने नारद से पूछा, नारद क्या तुमने मेरे भूताकाश के रहस्य को पहचाना? नारायण ने यह भी पूछा कि ये पंचभूत, पंचेंद्रिय, पंच प्राण सब कैसे हैं, इनमें से कौन से सर्वाधिक महत्वपूर्ण हैं? ये तत्व शब्द, स्पर्श, रूप, रस, गंध आदि से युक्त हैं, भूमि, जल, अग्नि, वायु, आकाश. नारायण ने पूछा कि इनमें से कौन सा भूत महान रूप धारण किए हुए है. कुछ विचारने के बाद नारद ने कहा, स्वामी भूमि महान है. नारायण ने पूछा, कैसे महान है? जल तीन भाग है और धरती का एक ही भाग दिखाई पड़ रहा है. इतनी बड़ी धरती को जल ने निगल लिया है. नारायण ने पूछा, निगलने वाला महान है या जो निगला गया है वह महान है? नारद ने कहा, स्वामी जल महान है क्योंकि उसने धरती को निगल लिया है. नारायण ने पूछा, नारद इतनी महान जल राशि को अगस्त ने एक घूंट में निगल लिया, फिर जल महान है या अगस्त महान? नारद ने कहा, हां हां अगस्त ही महान है. नारायण ने कहा, इतना महान अगस्त एक तारे के रूप में आकाश में है, फिर आकाश महान है या अगस्त महान है? नारद ने कहा, अनंत आकाश ही महान है. नारायण ने कहा, धरती और आकाश को भगवान ने एक पैर के तले रख दिया. जब भगवान का पैर ही इतना महान है तो फिर विचारो कि वह भगवान और कितना महान होगा, उस भगवान का स्वरूप और कितना महान होगा. इतने महान भगवान को भक्त ने अपने हृदय में कैद कर लिया है, फिर भगवान महान है या भक्त?
1: కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుడి ఎందు మాత్రమే ఉంటుండాలి. బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు. అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు. కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మాత్రం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది. పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది. కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కొన్ని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది. కాబట్టి ఏ భగవాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
0: भगवान को बंदी बना सकने का प्रेम पाश भक्त में ही है. बंदी बनाए जाने पर शक्ति चाहे जैसी भी क्यों न हो अपनी स्वतंत्रता खो देती है. ईश्वर भी प्रेम पाश से बंदी हो जाता है. अतः यह भक्ति मार्ग उपदेश देता है कि भगवान का प्रेम तत्व सबसे महान है. अनंत समुद्र से अणु के बराबर एक बूंद को जब हम अपनी हथेली पर रखते हैं तब वह हमें अत्यंत अल्प सा प्रतीत होता है, परंतु जब इस अल्प से प्रतीत होने वाली बूंद को समुद्र में मिला दिया जाता है तो वही अनंत रूप धारण करती है. मानव के अल्प तत्व को अनल्प ईश्वरीय तत्व से जोड़ने पर वही ब्रह्मवित ब्रह्मैव भवति में रूपायित होता है. एकता तक पहुंचाने का एकमात्र मार्ग भक्ति मार्ग है.
1: అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవులు సులభంగా అర్థం చేసుకోవటం లేదు. బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. కానీ ఈనాటి మానవుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పగుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము. కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విజయమని మేము మాత్రము ప్రకటించడం లేదు. అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాము. కారణం ఏమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఈ అల్పపుత్రుని యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి. అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షమే ఉండా శరీర విష్ణమునకై ప్రీతి అయినా, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేలా. నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును నీవు ఏమాత్రము కొని నీవు తలెత్తులో కట్టుకోలేవు. ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి. గంటకు తగిన బంతలు ఉంటారు.
0: అనంత స్వరూప్ ఏం బ్రహ్మాండ నాయక్ జో ఈశ్వర్ హే ఉస్కే దైవత్వ కో మానవ్ సమజ్ నహీ పా రహా హే. భగవాన్ బ్రహ్మాండ నాయక్ హే లేకిన్ ఆజ్ కే మానవ్ కీ స్థితి కైసీ హే? ఏక్ గావ్ కా ముఖియా, ఏక్ మంత్రీ, ఏక్ అధికారీ జైసే అల్ప వ్యక్తియో కే సామ్నే హాత్ జోడ్కర్ ఉన్కా ఆశ్రయ గ్రహణ కర్ రహా హే, ఉన్సే వినమ్ర హోకర్ ప్రార్థనా కర్ రహా హే. పరంతు బ్రహ్మాండ నాయక్ భగవాన్ కే సమ్ముఖ్ కిసీ భీ ప్రకార్ కీ వినమ్రతా నహీ దర్శా రహా హే. ఈశ్వర్ కే ప్రతి అతి నిమ్న దృష్టి రఖ రహా హే. ఈశ్వర్ కీ అనిర్వచనీయ శక్తి కో సమజ్నే కే ప్రయత్న నహీ కర్నా హీ ఇస్కా ముఖ్య కారణ హే. అల్ప బుద్ధి వాళ్ళ కా స్వభావ అల్ప మార్గ కా హీ అనుసరణ కర్తా హే. జబ్ వే ఇస్ సత్య కో జాన్ పాయేంగే కి సర్వస్వ ఈశ్వర్ మే హీ సమాయా హువా హే, తబ్ వె ఇస్ అల్ప మార్గ కా అనుసరణ నహీ కరేంగే. ఇచ్చిత ఫల్ దేనే వాలే కల్ప వృక్ష కే హోతే పిఛవాడే కే ఫూల్ కే లియే క్యో తరసే, మాంగతే హీ దూధ దేనే వాలీ కామధేను కే హోతే ఫిర్ పైసే దేకర్ గాయ ఖరీదే హీ క్యో? జబ్ తుమ్హే యథార్థ మే జ్ఞాత హోగా కి వహ కామధేను హీ హే, తబ్ తుమ్ ఇన్ సాధారణ సీ గాయో కో ఖరీద్ కర్ పిఛవాడే మే నహీ బాంధోగే. భావనాయ అల్ప హోంగీ తో అల్ప స్వరూపో మే హీ రుచి హోగీ. ఇసీలియే జైసే కో తైసా కహా గయా హే.
1: కనుక మీ కెపాసిటీకి తగినటువంటి, మీ శక్తికి తగినటువంటి దానిని మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు. మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు. అహం దేహాస్మి, అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు. ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి. అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి. అహం దేహాస్మి ఇది ద్వైతం. ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు. సర్వం అపరవశం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మమయం సుఖం. కనుకని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిల అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: తుమ్ అప్ని కెపాసిటీ కే ముతాబిక్ అప్ని శక్తి కే లాయక్ కే ప్రతి ఆకృష్ట రహతే హో. తుమ్హారీ శక్తి భీ అల్ప శక్తి నహీ హే. అహం దేహాస్మి, అహం దేహాస్మి కీ భావనా కే కారణ అల్పతా మే డూబతే జా రహే హో. ఇస్ అహం దేహాస్మి కీ స్థితి సే అహం జీవాస్మి కే విశిష్టాద్వైత మే పహుంచనా చాహియే. అహం జీవాస్మి కే విశిష్టాద్వైత సే అహం బ్రహ్మాస్మి కే అద్వైత మే పహుంచనా చాహియే. అహం దేహాస్మి ద్వైత హే. దుఃఖో కా మూల స్రోత యహ ద్వైత హీ హే. సర్వం దుఃఖం పరవశం, సర్వ ఆత్మమయం సుఖం. ఆత్మా కే స్తర్ పర్ హమే అప్ని దృష్టి కో వికసిత్ కర్నా చాహియే, నా కి దేహ కే స్తర్ పర్ అల్ప బుద్ధి కో బఢానా చాహియే.
1: కర్మనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు. ఉపాలరాజ్ చెప్పాడు సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని. కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు. కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసానికి అర్థమా? కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హనీని కోరేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి. సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతను ప్రేమకు పాత్ర భావించరాదు. మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
2: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించడు. నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండేటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళను ఒక జాబ్ ఏదీ రాకపోతే విచారిస్తావు. వాడు దూరంలో ఉంటున్నాడు కానీ దేహము దూరంలో ఉంటుందా కానీ ప్రేమ సమీపంలో ఉంటుండాలి. ఇక్కడ దేహము సమీపంలో ఉంటుండాలి, ప్రేమ చాలా దూరంలో ఉంటుండాలి. పక్కింటి వారిపై సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
0: ఇసికో ఉపాసనా కహా గయా హై. బాలరాజు నే కహా కే సమీప మే బైఠనా హీ ఉపవాస హై. సమీప మే బైఠనా మాత్ర ఉపవాస నహీ హై, కమల్ పర్ మేంఢక్ బైఠతే హై క్యా వహ ఉపవాస హై? ఇస్కే సమీప హోనే మాత్ర సే కోయి లాభ నహీ, ఇస్మే నిహిత మధు కో చాహనే కీ ప్రీతి భీ హోనీ చాహియే. సమీపతా కే సాథ్ ప్రీతి భీ హోనీ చాహియే. సమీప మే రహనే మాత్ర సే యా నహీ సమజ్నా చాహియే కీ వే ఈశ్వర్ కే ప్రేమ పాత్ర హై. హమారే పడోస్ మే హీ కయీ రహతే హై, ఫిర్ భీ వే జిస్ స్థితి మే భీ హో ఉన్హే అనేక ప్రకార కే కష్ట ఔర్ దుఃఖ కే సతానే పర్ భీ హమ్ ఉన్కీ చింతా నహీ కర్తే హై. మేరా బేటా, మేరా భాయి, మేరా పతి జైసీ భావనాయే తుమ్మే హోనే పర్ యది ఉన్సే సప్తాహ మే ఏక్ పత్ర భీ నా మిలే తో బహుత్ చింతిత్ హోతే హై. వే బహుత్ దూర్ హై, శరీర్ తో దూర్ హై పరంతు ప్రేమ్ నికట్ హీ హై. యహాం పడోసియో కే సందర్భ మే దేహ బహుత్ నికట్ హై పరంతు ప్రేమ్ బహుత్ దూర్ హై. వహీ సమీపతా కే సాథ్ ప్రేమ్ భీ నికట్ మే హో తో ఉస్కా ప్రభావ్ ఔర్ అధిక్ హోగా.
2: మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా? కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి. కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము, చీమ వేసుకోవటం. ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది? మనల్ని బాధించేటువంటి యొక్క ఈ వేడి అనేటువంటి దూరం అయిపోతుంది. ఈ ఎయిర్ కండిషన్ హవా అనేటువంటిది మనకు ఆయుధిస్తుంది, ఒకదానిని పంపిస్తుంది, రెండవ దాన్ని అందిస్తుంది. మనం హీటర్ కు దగ్గర కూర్చుంటే మనల్ని బాధించేటువంటి చలిని దూరం పంపిస్తుంది, దానికి దేవిస్తే హాయిని మనకు అందిస్తుంది. అదే విధంగానే భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది. తన యొక్క ప్రభావమునే, తన యొక్క ప్రకాశమునే, తన యొక్క ప్రేమతత్వమునే అందించడానికి అవకాశం ఉంటుంటాయి. ఉపవాసము ఉపాసన. ఉపవాసం అంటే సమీపంలో నివాసం.
0: హమారే ఘర్ మే హీ చూహే ఔర్ చీటీ ఘూమ్తే రహతే హై, ఇతనే మాత్ర సే క్యా వే హమారే మిత్ర హో జాయేంగే? నహీ నహీ, హమే సమీపతా కే సాథ్ ప్రేమ్ కో భీ జోడనా చాహియే. ఉపాసనా కా అర్థ సీట్ లగాకర్ సమీప మే బైఠనా హై. సమీప మే బైఠనే సే లాభ హీ క్యా హై? దియే కే పాస్ బైఠనే సే హమే ప్రకాశ అచ్చీ తరహ సే దీఖ్ పడతా హై ఔర్ ఉస్ ప్రకాశ మే హమ్ అప్నే కామ్ నిపటా సక్తే హై. ఎయిర్ కండిషనర్ కే పాస్ బైఠనే పర్ క్యా హోతా హై? వహ అప్నే లాయక్ సుఖ హమే పహుంచాతా హై. ఇసీ ప్రకార్ హమ్ భగవాన్ కే సమీప మే రహతే హై तो वह हमारे बुरे गुणों को दूर करता है, साथ ही ईश्वरीय गुण हमें प्राप्त होते हैं. ईश्वर के पास अपना प्रभाव, अपना प्रकाश, अपना प्रेम तत्व हमें देने का अवसर भी होगा. उपवास उपासना. उपवास का अर्थ समीप में रहना है.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగములో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కట్ట పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటము, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము. ఈనాడు ఏ పాటించి ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా? ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఉపయోగపెట్టుకుంటున్నాము. ఆ విధంగా శరీరాన్ని కృషింప చేసుకోవటం ఉపాసన కాదు. దేహో దేవాలయతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనుడైనటువంటి దేవునికి ఆలయం వంటిది. ఈ దేహాన్ని ఏమాత్రం కూడా ఆలస్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు. ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి. మన ప్రేమతత్వాన్ని భగవంతుడికి అంత సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి. అది ఏ విధంగా సమీపం అవుతుందంటే, ఏది చేసినా, ఏది ఇచ్చినా, ఏది చెప్పినా, ఏది తలచినా, అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
0: आज ऐसे पवित्र शब्दों के विपरीत आचरण कर रहे हो. उपवास का अर्थ आज एक दर्जन डोसा, उपमा, केले और दो सेर दूध लेना मान रहे हैं. एकादशी का उपवास रखते हैं तो पहले कैंटीन से उपमा या हलवा भेजने को कहते हैं. कहते हैं कि मैं खाना नहीं खा रहा हूं. खाना न खाने मात्र से क्या उपवास हो जाता है? पवित्र उपवास शब्द का प्रयोग आज इतने निम्न स्तर पर कर रहे हैं. शरीर को दुर्बल करना उपवास नहीं है. देहो देवालय प्रोक्तो जीवो देवस सनातनः. यह शरीर सनातन ईश्वर के लिए मंदिर के समान है. इस शरीर को किसी भी हालत में उपेक्षा से दुर्बल नहीं करना चाहिए. देह की रक्षा देह में रहने वाले के लिए करनी चाहिए. अपने प्रेम के सहारे हमें ईश्वर के समीप पहुंचने का प्रयत्न करना चाहिए. जो कुछ देखते हैं, जो कुछ करते हैं, जो कुछ कहते हैं, जो कुछ विचारते हैं, सब कुछ ईश्वर के अधीन मानकर करना चाहिए. समीपता का यही मार्ग है.
2: కనుక భక్తి విషయం అంటే కేవలము ఒక విధమైన ప్రేమ తత్వాన్ని పెంచుకోవటం మాత్రమే కాకుండా ఈ ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని క్రియలు కూడా మనం ఆచరిస్తూ రావాలి. ఈ భక్తికి ప్రధానమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటున్నాయి. దూషణ భూషణను, శీతోష్ణములను, ఇంకే విధమైనటువంటి లాభ నష్టములను, సుఖ దుఃఖములను, ఇంకే విధమైన మానాభిమానములను, ఈ ఐదు విధములైనటువంటి వీటిని మనము సమర్థంగా భావించాలి. దూషణకు కుండక, భూషణకు పొంగరాదు, లాభములకు ఆనందించరాదు, నష్టములకు కుంగిపోరాదు. శీతోష్ణములను సమర్థంగా మనం భావించాలి. ఎక్కడగా చలికాలంలో మనకు ఊలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి. ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకెంతో ఉపకారం చేస్తాయి. ఇవి రెండు కూడా మనకు ఉపకారములే కాని అపకారములు కాదు కదా. శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది. కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉండాలి తప్పు. ఎండల కాలం లోపల మనకు శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది, కానీ మంచి ఎండ లోపల కూడా అతి సమీపం వచ్చుంటే అది అపకారం చేస్తుంది. అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ, సుఖదుఖములు కానీ, దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి. కొన్ని లాభ నష్టములు, సుఖ దుఃఖములు.
0: భక్తి కా అర్థ మాత్ర ప్రేమ కో బఢానా హీ నహీ హై, బల్కి ఇస్ ప్రేమ్ సే సంబంధిత్ కుచ్ కామ్ భీ హమే కర్నే చాహియే. ఇస్ భక్తి కే కుచ్ విశేష లక్షణ భీ హై, ప్రశంసా ఔర్ ఆలోచనా, ठंड और गर्मी, सुख और दुख, लाभ और हानि तथा मान अपमान जैसे इन पांच विषयों के प्रति हमें समता का भाव रखना चाहिए. आलोचना से न निराश होना चाहिए और न ही प्रशंसा से फूला समाना चाहिए. लाभ से न आनंदित होना चाहिए, न ही हानि से दुखी ही होना चाहिए. ठंड और गर्मी को हमें एक सा मानना चाहिए. जैसे कि ठंडे मौसम में ऊनी कोट हमारा उपकार करते हैं, इसी तरह गर्मी के मौसम में महीन कमीज हमारा उपकार करते हैं. ये दोनों हमारा उपकार करने वाले ही हैं, अपकार करने वाले नहीं. इसी प्रकार एक मौसम में ठंड हमें आनंद प्रदान करता है तो और एक मौसम में गर्मी हमें आनंद प्रदान करती है. अतः ठंड और गर्मी हमें आनंद और सुख ही पहुंचा रहे हैं, परंतु इनका उपयोग करने में ही हमारी भूल है. गर्मी के मौसम में ठंड हमारा बहुत उपकार ही करती है, लेकिन यदि गर्मी के मौसम में हम आग के पास बैठते हैं तो वह हमारा अपकार ही करेगी. इसी प्रकार ठंड और गर्मी, सुख और दुख, आलोचना और प्रशंसा आदि को हम किस भाव से लेते हैं, इस पर सब कुछ आधारित है.
2: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కాని అపకారం ఏమాత్రం కూడా కాదు. అన్ని భగవత్ సృష్టివే అయితే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా, పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది. ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికే దీన్ని అందించాలి. కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికే కత్తి ఇవ్వాలి. అదేవిధంగానే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ప్రేమ ఎవరిని బాధించరాదు, ప్రేమ ఎవరిని హింసించరాదు, ప్రేమ ఎవరిని ద్వేషించరాదు. అభిష్ట సర్వభూతానాం, ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తుంటూ రావటం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది. కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసాధించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి. కనుకని ఈ భక్తి యోగం నందు కూడాను నేను చెప్పినట్టు చెయ్యన్నారు. అందువల్లనే అర్జునుడు మొట్టమొదట అహంకారియే గాంధీయోమైనటువంటి అహంకారం ధరించాడు. కట్టగలవాటికి కరిష్యే వచనం తవా అన్నాడు. స్వామి మీ ఆజ్ఞను తిరసావహిస్తాను అన్నాడు. అంతవరకు భావమర్దులుగా ఉంటున్నారన్నమాట. కరిష్యే వచనం తవా అనేటప్పటికీ భక్తుడు గురువు అయిపోయారు. భావమర్దులు భక్తుడు భగవంతుడిగా మారిపోవటంలో ఉంటుండాలి. ఏది ఈ యొక్క మానసిక పరిణామం ఉంది. కనుకని మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం. మానసుడు పరివర్తన లేకుండా ఎంత భక్తి చేసినప్పటికీ ఎంత సమీపంలో ఉండినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. కనుకని ఈ కాలతత్వాన్ని పురస్కరించుకొని కర్మలను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: సంసారమే సబ్ హమారా ఉపకార హీ కర్తే హై, అపకార కర్నే వాలే తత్వ కుచ్ భీ నహీ హై. ये सब ईश्वर की ही सृष्टि है, हमें अपने स्तर के अनुसार इनका उपयोग करना चाहिए. बच्चे के हाथ में सोने की कटोरी देने और पागल के हाथ में तलवार देने से खतरा ही होता है. सोने की कटोरी मूल्यवान है, इसलिए इसे सावधानी से रखने वाले को ही इसे देना चाहिए. तलवार के प्रभाव को जानने वाले को ही तलवार देनी चाहिए. इसी प्रकार भक्ति के प्रभाव को जानने वाला ही इसका सदुपयोग करेगा. प्रेम से किसी को कष्ट नहीं देना चाहिए, प्रेम से किसी को दुखी नहीं करना चाहिए, प्रेम द्वारा किसी से द्वेष नहीं करना चाहिए. इसीलिए अद्वेष्टा सर्वभूतानाम कहा गया है. प्रेम की रटन लगाते हुए आचरण उसके विपरीत करने पर वह प्रेम का चिन्ह कैसे होगा? जब हम प्रेम कहते हैं तब जो भी कहें या जो भी करें उसका आचरण करने के अनुकूल हमें इस प्रेम को बढ़ाना चाहिए. इसीलिए भक्ति योग में श्री कृष्ण ने कहा, जैसे मैं कहता हूं वैसा ही करो. पहले पहल अर्जुन ने गांडीव के रूप में अहंकार का धारण किया, परंतु अंत में करिष्ये वचनम तव स्वामी, आपकी आज्ञा का पालन करूंगा कहा. तब तक वे दोनों जीजा और बहनोई थे, लेकिन करिष्ये वचनम तव कहने के बाद वे भक्त और भगवान हो गए. भक्त और भगवान बन जाने में ही मानसिक परिवर्तन है, इसलिए मानसिक परिवर्तन हर भक्त के लिए अत्यंत आवश्यक है. बिना मानसिक परिवर्तन के भक्ति चाहे कितनी भी अधिक क्यों न हो, परंतु कोई प्रयोजन नहीं है. अतः समय के तत्व के अनुसार हमें कर्म करने चाहिए.
3: उपसंहार. जब समस्त सत्कर्मों को ईश्वर के चरणों में समर्पित कर दिया जाता है तो ऐसा करने वाले भक्त पर भगवान की असीम कृपा और अनुग्रह की मूसलाधार वृष्टि होती है, जिस तथ्य को स्वामी ने अपने इस प्रवचन में रेखांकित किया है. इसके साथ साथ स्वामी ने भक्ति के लक्षणों और प्रेम के प्रभाव का भी सोदाहरण विश्लेषण प्रस्तुत किया है. भूताकाश, चित्ताकाश और चिदाकाश जैसी दार्शनिक शब्दावली के लिए शरीर, मन और आत्मा जैसे शब्दों को प्रतीकात्मक ढंग से प्रस्तुत करते हुए वेदांत की जटिलता को व्यावहारिक सरलता में रूपायित कर भक्तों में गीता के प्रति रुचि उत्पन्न कर दिया.
4: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 3 अगस्त 1984 को दिया गया प्रवचन सुना.
5: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनिक ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा.
6: Embodiments of love.
7: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
6: peace is within, not outside.
7: Outside, no peace, only pieces.
8: Dear listener, Sai Ram and greetings from Prashanthi Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Rusty, and today's episode was first broadcast in May 2026.
9: Dear listeners, I am from Prashanthi Nilayam, the most happening place on the planet, and welcome to Outside, Inside, Deep Inside. In this segment, we continue the series Gems of Sanatana Sarathi. We go back to the lovely volumes of this heavenly journal that has been carrying the stories, the glories and the message of Bhagwan from 1958. I turn the pages and I am in the September 1973 issue of Sanatana Sarathi. There is an exhilarating article called The Call. It's written by Jyotika Roy of Kolkata. Who is she? What is the call she experienced? And what is our takeaway? She says joy and sorrow are the two streams that join to form the river of human life. Overcoming numerous obstructions and causing prosperity and adversity alternately to everyone in this world. Our river of life flows along, and our river flows along till it merges in the sea. The aim of this torrential river is to attain the calm of the sea, just like the goal of man is to attain supreme bliss and peace. And how do you attain this supreme bliss and peace? Only when you lose yourself in the bliss and in the presence, in the peace of the Supreme One. That is the most intriguing part of this journey. As long as we are in this world, there will be joy and sorrow. There will be adversity, prosperity. There will be triumphs. There will be trauma. And the only way this can be stopped is when the river joins the sea. Only when you lose your individuality. Only when you become one with the source of your being. And in fact, that is the goal. When we are saying that we want peace, we want bliss, what we are saying is, we want to go back to our source. What we are saying is, we want to go back where we came from. We want to go back to that bliss and that peace from which we emerged. We want to become one with that supreme peace, supreme bliss, that is the supreme consciousness. And she says that my life has flowed through joys and sorrows of good fortune. Some of them which really rarely come to people, I have had that kind of opportunity, that kind of joys. At the same time, I have had tragedies also, but I have accepted everything with gratitude. There are moments in my life which I have treasured. I have treasured them very gladly. And there are moments in my life which have troubled me a lot. I have accepted them too. But then she says, what I am now about to tell you is definitely the greatest, the most beatific and the happiest moment of my life. It is beyond my wildest dream. This is my story that I am going to tell you now. It happened on the October of 1972, October 5th to be precise, at about 10 in the morning. Nilu, a brother of mine, showed me the telegram and said, Sri Satya Sai Baba has asked you to reach Prashanthi Nilayam and sing bhajans. And Jyotika says, my first reaction was negative. I had heard about Baba, but I knew nothing more about him. And so I was not enthused at all to accept this engagement. In fact, I pleaded that I should be excused of this travel and this program. But Nilu was not a person to take a refusal from me. She says, this brother went on to say, you do not realize what a fortune this is for you. Baba has himself caused this telegram to be sent. I cannot let you off. You have to come, because you don't know what you are going to miss if you lose this chance. This is what Neelu told Jyotika Roy, and she says, I had to ultimately give in. For those who are not familiar with who is Jyotika Roy, she was a classical and a devotional bhajan singer from India. She was awarded Padma Shri by the Government of India, which is the fourth highest civilian award in India. In 1972, the Government of India decorated her with this title. She has sung in more than 200 Hindi films, in more than 100 Bengali films, and she has sung Rabindra Sangeet, she has sung many popular and modern songs. So many of her tracks are heard even now. They are eternal melodies. She started singing at a very early age. She recorded her first album when she was 12 years old in 1932. And after that, she sang under many music directors. Her mentor was Qazi Nazrul Aslam, and she worked under the Bengali music director Kamal Das Gupta. Mahatma Gandhiji and Jawaharlal Nehruji adored her singing, and they really admired her personality. She lived up to the ripe age of 93 years, and she left the mortal coil on the 5th of February 2014. She was born on 20th April 1920. So, this is the background of Jyotika Roy, and in 1972, she gets this message that she should come to Prashanthi Nilayam. Incidentally, as I mentioned, it was in the year 1972 that she was awarded Padma Shri, one of the highest civilian awards of Bharat. So Neelu did not allow Jyotika Roy to refuse, and that's how they decided to leave for Prashanthi Nilayam. 12th October was the day when they were supposed to start their journey to Puttaparthi. Sukumar Mitra and his wife Pansy were family friends of Jyotika Roy for very long, and they wanted Jyotika Roy to see them before she leaves for Puttaparthi. Pansy was ill for a very long time, and they had known Baba, they had heard about Baba, and they requested Jyotika to carry a letter to Bhagwan. They put that letter in Jyotika's hand, and they said, Sister Jyotika, you are going to Baba. Do you know anything about him? Have you read any book about him? Have you seen any picture of him? And then they said, do you want to see a picture of Baba? And Jyotika said, well, if you have a picture, yes, you can show me a picture. Frankly, I have no information about Baba. I know nothing about him. And it's very strange that I'm going to him without knowing anything about him, or without having seen him even once. I have no idea who he is, what he is, but I am making this journey. So if you can show me a picture, yes, that will be very nice. So Sukumar Babu handed Jyotika a picture of Bhagwan. And Jyotika says, I looked at that picture of Baba, and I was filled with the rapture of delight. I can't explain why. The moment I saw that picture of Baba, I was just filled with joy. I saw living Krishna smiling and blessing. When I was seeing that picture, I was not looking at Baba, I was looking at Krishna. And I was seeing Krishna smiling at me, I was seeing Krishna blessing me. And I forgot how long I was in that state. I was in that state of euphoria, looking at Krishna blessing me when I saw that picture of Baba. And after some time, when she returned to her normal consciousness, Jyotika turned to Pansy, her friend, and said, wow, I'm so glad I saw this picture. It was such a great chance for me that I could see this picture. And Jyotika says, from that moment onwards, the yearning to be with Baba, the yearning to see Baba started. Now I could not wait to have a darshan of Baba. With joy, with fervor, I was longing for the moment when I can see him and when I can sing bhajans to Baba with all my heart. and that is how Jyotika and her brother Kalipada arrived at Bengaluru in the afternoon at 4:30. At Bengaluru on the 12th of October, they took the flight from Kolkata. And she says there were two people from Prashanthi Nilayam who were there at the airport to receive us. They met us with a car, and this long drive from Bengaluru to Puttaparthi was a drive filled with the exquisite experience of natural beauty, the range of hills in the distance, the green fields below, the row of green trees, the lakes filled to the brim by rivulets. All of these captivated my heart. We are talking about the Bengaluru of 1972. Bengaluru was then called the Garden City. And today, Puttaparthi is full of what she describes, the range of hills, the row of green trees, and you have Chitravati, and you have the green fields. That is what Puttaparthi is today, but that is how Puttaparthi welcomes everyone who comes to this divine hamlet. So she says, we passed through tiny hamlets off and on, and we were importuned to take a cup of tea when we had traveled a few miles. So we realized later that the devotee who pressed us to drink it was conferring a great benefit on us, because some part of the journey was difficult. It was getting dark and the roads were not so good. We are talking about, as I said, the early 70s, so you didn't have great roads then. So there were roads which were filled with pits, and now we are being engulfed in darkness. So the journey was very welcoming, and later on a little difficult with the roads not being all that great. But by the time we reached Prashanthi Nilayam, we drove into Prashanthi Nilayam, it was nearly 8 in the evening. And as soon as we came to Prashanthi Nilayam, there were volunteers who rushed towards us and they said, Baba has already announced your name. Come, come, come and have darshan right now. So they are just coming into Prashanthi Nilayam and there are all these Sevadal volunteers who are eagerly waiting to receive them. And they are saying, Swami has already announced your name. You please come. You come and have darshan. And Jyotika says that they refused to understand that I was tired after a long travel, and that I have not had any session with any supporting musician. So I don't know what I am going to perform, what I am going to do. But she had no time to think because the volunteers were there waiting. And so Jyotika and her brother, they got down from the car and they followed the volunteers. And Swami was there on the stairs at the back of the vast auditorium, which was jam-packed with devotees. She says, Swami was there. It was such a big auditorium, the Purnachandra auditorium. It was jam-packed with devotees. And she says, the moment Swami saw me, Swami burst into joy and Swami called out, Jyotika Roy, Jyotika Roy. And Jyotika Roy, she was stunned. She went and she fell at the feet of Bhagwan. She said, I just went and bowed down at his feet. And Swami said, go in, go in. And Jyotika says, my brother also offered his salutations to Bhagwan. And Swami so gently, so lovingly touched us on the neck, on our back. And Swami asked both of us to go in. And she says, a strange feeling possessed me. The fatigue and all the tiredness of the journey, everything vanished in a moment. I just felt that I could sing without any difficulty. She had no idea that as soon as she lands, she was supposed to be singing on the stage. She says that there was Pratima Banerjee and there was Supriti Ghosh who were already there. And both of them were again very popular singers from West Bengal. Pratima Banerjee was born as Pratima Chatterjee. She was also called Pratima Chattopadhyay, and she was someone who had sung numerous songs in popular Bengali language movies and as well as in non-film songs as well, especially during the 1940s, 50s, 60s, 70s. So she was again a very popular singer from West Bengal. And Supriti Ghosh was another acclaimed singer from West Bengal. She had started singing from age 11 and she had performed Ravindra Sangeet for the first time in radio at that age. Both of them were very popular in West Bengal in that era, in the era of 1960s and 70s. And Jyothika Roy sees that these two singers of our own generation, they are already on the stage, and she was very surprised. She had no idea that, you know, there are also so many other singers and there was such a big program going on, there was a performance going on. And that's when Jyothika Roy realized that she was supposed to sing after Pratima Banerjee, and she was waiting. And then within minutes, somebody came to Jyothika Roy and informed her that she doesn't have to sing that same day, that she would be singing later, she would be singing in the subsequent days. And that was a very big relief for Jyothika Roy. And she says, we were watching the morning festivities on the 16th. Most likely this was the Dasara celebration, this was the October. And we know that in Dasara, we always have the Veda Purusha Sapta Gyana Yajna, so where the Yajna would happen during the day, but in the evening there would be cultural programs, and every day there would be program where renowned musicians would perform and Swami would also give a divine discourse. So she stayed on in Prashanthi Nilayam. So on the 16th, she says, I was watching all the morning festivities and Swami came to me and Swami said, you sing today. So Swami had earmarked the 16th of October for her to perform. And she says, during the noon hours, when I was trying to rest a little, A.K. Dutt came to my room and he said, there are two saris which Swami has sent for you with his blessings. You can wear these saris and come for the bhajan. And looking at those saris, Jyothika Roy told Mr. Dutt that, okay, but she said, these saris have borders and I don't wear this kind of saris. Okay, what I can do is I can only wrap one around like a shawl. I can do that and I can come when I come to perform. But Mr. Dutt said, no, it will be nice if you wear the sari because Baba has sent the sari for you. And Jyothika Roy did not know what to say. She did not know how to come out of that difficulty. Her mind was confused because she was thinking, you know, whether she'll be able to sing her best if she was not comfortable with what she was wearing, because she would generally not wear that kind of saris. So that's the reason why she thought she will just wrap the sari like a shawl. And all these thoughts were going on in her head. And just then, Mr. Dutt again came running in and said, see, Baba, who dwells in our hearts, has sent you these white silks. These are borderless. So it was almost as if everything that was happening there, Swami, the invisible Swami, the Antaryami Swami, was constantly monitoring. And the moment Bhagwan felt that she was not comfortable with wearing the saris with borders, Swami immediately sent one more, and Swami gave instructions to Mr. Dutt to give this particular sari, and this was white. It's a white silk sari, and this did not have border. And when Jyothika Roy looked at that sari, she says that I started breathing normally. I was very happy. And then she started proceeding to the auditorium at 8 p.m. And she says, as I tuned my instruments, Swami came towards me, and she says, I bowed down in front of Bhagwan, and Swami said, let that tempo be quick, sing high, sing with fervor. So Swami gave her a direction that you can sing fast and you can sing high and sing with a lot of energy. And she says, I began my bhajan session. There were thousands in the auditorium. What was most stunning is how everyone was listening with a rapt attention. Even though there were thousands, there was not a sound, not a stir. As I started singing, music filled the air. And nowhere before my songs had been received so well. Nowhere I had sung to such an audience. Everyone was listening with such rapt attention. And I can tell you, this was because of Baba's grace. This was only because of Swami's grace. And this filled me with so much joy. And she says, I continue to sing uninterruptedly. And I continued to sing for a long time. I thought I should end. And when I thought that maybe I have sung for a very long time and I should end, and that's why I started a Meera Bhajan. When the last notes of that Meera Bhajan faded out, and I turned to Bhagwan as if to ask Swami, now should I conclude? And then Swami just pointed a finger at me And then Swami said, no, no, you must sing one more bhajan. And she says, I sang another bhajan. And the meaning of that bhajan was, Bhagwan is my name. Some call me Ram, some call me Shyam. And she started singing this bhajan, and Swami sat next to the tabla player, and Swami was swaying with supreme joy. And as she finished this song, she ventured to suggest to Swami if now she should conclude. And again, to her surprise, Swami pointed the finger at her and Swami said, no, no, no, sing one more bhajan. Sing one more bhajan. And now Jyotika Roy did not know which song to select. And somehow, one bhajan came to her mind, a Meera bhajan, where Meera says, O Lord, give me your vision. I cannot live without you. Please give me your vision. Give me your darshan. And she launched into this Meera bhajan. And she says, as I started singing this bhajan, Swami was absolutely lost in delight. And she says, I was also really transported into a different world. I was experiencing a joy that I had never experienced before. I had never witnessed such a blissful scene in my life. And when that song ended, I was as if in a trance. The notes of that song just floated away into the distance. I didn't know when I had concluded that song. And then suddenly I heard Baba's tinkling voice, Jyotika Roy, Jyotika Roy. And she went near Bhagwan and she stood in silence. And she says, Swami addressed me in Hindi. And Swami said, see, today is Navaratri. And I am so happy to hear your bhajan today. So on the Dasara day, Swami wanted Jyotika Roy to make her offering to Bhagwan. And as Swami said that, Swami turned his palm downward and started making rapid circular motions. And Jyotika Roy was astounded. She was wondering what was happening. What is it that Swami was doing? How was Swami going to bless her? And suddenly, Swami's circular motion stopped and Swami turned his palm upward. And there was a beautiful gold locket with precious gems, and there was an enameled picture of Bhagwan reclining on Ananta Shayana. Bhagwan, like Lord Vishnu, reclining on the majestic serpent Adishesha. It was a gold locket and there were precious gems. And Swami again told Jyotika Roy, I am very happy with you. I am very happy to hear your bhajan. And here is the Navaratna, the 9-gemmed necklace for you. And Swami placed that beautiful Navaratna necklace on her outstretched hand. And Swami said, wear this necklace. With all reverence, Swami put that necklace around her neck, and Jyotika Roy prostrated before Bhagwan. And Swami asked her, when are you leaving? And she said, Swami, you should tell me when I should leave. And Swami said, don't go tomorrow. You go on the 12th day, that is Dwadashi. You go on the Dwadashi day, do not leave tomorrow. And Jyotika Roy said she was so happy because she could stay for 2 more days and she could witness all the festivities. And she was fortunate to witness the Abhishekam, which was performed on the Shirdi Baba statue, which happened on the Dashami day. And she could see Swami on the Jhula on the Ekadashi day, and she says that what a wonderful scene that was. When Swami was on the swing, it seemed to me that my Krishna was there swinging in Gokul Vrindavan. That is how I felt when I saw Swami on the beautiful

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
2: Dharati iti dharmaha. జగత్తును ధరించినటువంటిదే ధర్మము.
3: ధర్మ ఈజ్ దట్ విచ్ బేర్స్.
2: యథో ధర్మస్తథో జయ. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
3: వేర్ దెర్ ఈజ్ ధర్మ దెర్ ఈజ్ విక్టరీ.
2: ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
3: When dharma is protected, it will be able to protect us.
2: Dharmam chara. Dharmamuni acharinchali.
3: Practice dharma always.
2: Satya nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
3: For this dharma, truth is the very basis.
2: Suryuni yokka రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములో నియమించవలసి వచ్చింది.
3: ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ జస్ట్ యాజ్ సెవెన్ కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
2: మొదటిది సత్యము.
3: The first one is truth.
2: Rendavadi seelam.
3: The second one is character.
2: Moodavadi dharmam.
3: The third one is dharma.
2: Nalugavadi dhamam.
3: The fourth one is dhamma.
2: Aidavadi tapas.
3: Fifth one is tapas or penance.
2: Aaravadi tyagam.
3: The sixth one is renunciation.
2: Yedavadi ahimsa.
3: The seventh non violence ahimsa.
2: Ivanni kudanu samajamunu rakshinchi సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
3: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
2: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము.
3: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
2: మంచుగడ్డకు చల్లదనము ఏ విధంగా సహజము.
3: జస్ట్ యాజ్ coolness is natural for ice.
2: Vichina gulabi pushpamunaku sugandhamu ee vidhamuga sahajamu.
3: Just as fragrance is natural for a well blossom flower.
2: Chakkareku teepi ee vidhamuga dharmamu.
3: Just as sweetness is natural for sugar.
2: Jeevunaku aa vidhamuga satyaseelamainatundi dharmame nijamainatundi okka gunamu.
3: In the same way, for a human being, dharma associated and based on truth is very important.
2: ee satyam yokka swabhavamunu prati manavudu kudanu gurtinchinappude deeni yokka swaroopamu nirupinchagalanu.
3: Only when every person recognizes the nature of truth, he will be able to understand the reality.
2: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
3: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
2: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
3: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
2: మొదటిది పవిత్రము.
3: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
2: రెండవది సహనము.
3: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
2: మూడవది పట్టుదల.
3: ద థర్డ్ వన్ ఈజ్ ఫర్మ్ రెజల్యూషన్.
2: ఇవి శీలత్రయములు.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
2: ఎట్టి విద్యావంతుడైనా,
3: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
2: ఎంతటి ధనవంతుడైనా,
3: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
2: ఎంతటి అధికారి అయినా,
3: వాట్ ఎవర్ పొజిషన్,
2: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
3: వాట్ ఎవర్
2: ఎంతటి పండితుడైనా,
3: వాట్ ఎవర్ స్కాలర్ హీబి,
2: ఎట్టి పామరుడైనా,
3: వాట్ ఎవర్ సినర్ హీబి,
2: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వాడితో సమానమన్నాడు.
3: ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
2: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
3: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
2: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
3: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
2: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
3: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: నిజముగా మానవునకు శీలమే అలంకారము.
3: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
2: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
3: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్ టు ఎ స్టోన్.
2: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
3: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నేచురల్ టు హిమ్.
2: దీనికి సత్యము పునాది.
3: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
2: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
3: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
2: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
3: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ది బేసిస్.
2: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
3: హీ షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
2: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
3: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
2: సత్యమునకు భయపడియే జగత్తు నడుచుచున్నది.
3: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ ట్రూత్.
2: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
3: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్, పర్సన్స్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ లివింగ్ లైఫ్.
2: సత్యమే మానవునికి అభయము.
3: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
2: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
3: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
2: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
3: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
2: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
3: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
2: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
3: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
2: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైన యొక్క జీవము.
3: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
2: దీనికి మంచి సంస్కారము అంటారు.
3: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
2: మంచి గుణము అంటారు.
3: ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
2: మంచి నడత అంటారు.
3: గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
2: ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
3: హ్యూమానిటీ విల్ నాట్ షైన్ వితౌట్ గుడ్ బిహేవియర్.
2: గుణము, సంస్కారము, నడత మానవత్వానికి శోభనందిస్తుంది.
3: వర్చ్యూ, గుడ్ క్వాలిటీస్, గుడ్ బిహేవియర్ విల్ లెండ్ స్ప్లెండర్ టు హ్యుమానిటీ.
2: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము, శీలము, ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
3: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యుమానిటీ అండ్ డెవలప్ డివినిటీ, వి హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
2: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
3: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వి హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
2: బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
3: ఇన్ బాయ్హుడ్ పీపుల్ ఆర్ లైక్లీ టు కమిట్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
2: కానీ ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమో అని లేక శిక్షింతురేమో అని భయపడి అసత్యమాడతారు.
3: fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
2: ఇవి క్రమక్రమేణ అసత్యం పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
3: This way they develop untruth and telling lies, and it will destroy the very basis of humanity.
2: కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురికారాదు.
3: Therefore, while telling truth, we should not be afraid of anything.
2: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము, సాహసము, ఆనందం కూడాను లభిస్తుంది.
3: Only when we tell truth, we'll be having that courage, that happiness, and that joy.
2: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కాని, రాబోయేటువంటి ఆదాయం కాని, రాబోయేటువంటి సుఖం కాని మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
3: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
2: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రము వెర్చరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
3: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
2: భవనమునకు పునాది ఎట్టి ఆధారము?
3: Just as foundation is very important for
2: mansion. భవనమునకు వేరు ఎట్టి ఆధారము?
3: Just as the roots are the very basis of it.
2: జీవితానికి సత్యం ఎట్టి ఆధారము?
3: For life, truth is the basis.
2: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
3: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
2: ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
3: The direct proof for this is the life of హరిశ్చంద్రుడు.
2: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
3: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself, and he took it up as a penance.
2: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
3: Ultimately, he had to sell his own wife and son.
2: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
3: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
2: ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
3: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
2: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
3: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
2: Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu ikkade dharmamu, tana kartavyamu sunkamu chellinchaka dahana kriyalu cheyadaniki angikarinchaledu.
3: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
2: నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
3: హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది డిశ్చార్జింగ్ ఆఫ్ ది డ్యూటీ యాజ్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్.
2: ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు అని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని, సత్యమును ఏమాత్రమును వీడక, ధర్మమును ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా, రెండు నేత్రములుగా, రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
3: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ హీ ఫాలోడ్ ఇట్.
2: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
3: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
2: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
3: వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ పర్టికులర్ ఎల్డర్లీ జెంట్లమాన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
2: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఏ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
2: రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్లపైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
3: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
2: తన యొక్క చింటి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
3: హి హ్యాడ్ ఎన్ సిస్టర్.
2: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
3: షీ వాజ్ వెరీ మిస్చివస్.
2: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
3: షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
2: అన్నా ఏమిటిది అని అడిగింది.
3: షీ ఆస్క్డ్ బ్రదర్ వాట్ ఇస్ దిస్.
2: ఇది బంగారు కాసు అన్నాడు.
3: హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
2: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
3: షీ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్.
2: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
3: హీ సెడ్ దట్ దిస్ హస్ బీన్ గివెన్ బై ఎ ట్రీ.
2: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
3: హౌ వుడ్ దిస్ బికమ్ ఎ ట్రీ.
2: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
3: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
2: ka yemimo prashna adugutuntunte velipo naaku chadukovataniki time led ani cheppin cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. Ee samayanni puraskarinchukoni aa chilipu chestalu galinaatundi chellalu aa kaasu teesukona lopala vellipoyindi.
3: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
2: Tana doddilo baavi daggara chinna guntha todindi.
3: She went into the yard and dug a small pit.
2: Danilo ee kaasunu pettindi.
3: She put this gold coin into that pit.
2: Neelu posindi.
3: She poured water.
2: Endukatti chettu avutundi ani cheppadu anna.
3: Brother had told that you will get a tree out of it.
2: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
3: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
2: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
3: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
2: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమో నీకు పలిచింది.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
2: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
3: హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
2: అక్కడ లేదు.
3: హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
2: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
3: హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
2: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
3: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
2: అక్కడికి వెళ్లి చూసేటప్పటికి కాసు లేదు.
3: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
2: చాలా బాధపడ్డాడు.
3: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
2: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
3: On the birthday, when he should be very cheerful, he was to cry.
2: ఈ విషయము తల్లితో చెప్పాడు.
3: He mentioned this to his mother.
2: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
3: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
2: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
3: When the girl was asked, she said, brother has was explaining like this, therefore I did it.
2: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టిన దినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
3: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are not the gold coin.
2: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
3: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
2: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
3: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
2: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
3: దేర్ వాజ్ వన్ జగద్గురు.
2: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
3: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
2: Aina nayana nee gunamulu elantivi nee pravartana elantidi nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatunte oka upadeshanni bodhinchetunte vaadu.
3: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
2: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
3: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
2: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
3: Then the great man asked him, "Well, child, what are your qualities? What is your daily life?"
2: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
3: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing things.
2: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
3: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
2: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
3: He said that drinking is the second bad habit.
2: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
3: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is a third bad quality, he said.
2: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంత్రానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
3: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
2: యోచించాడు, దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
3: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
2: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
3: Only when the body is healthy and strong, I'll be able to escape even when I am caught. And therefore, it is essential that...
2: Police war yeppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsinte maani vestanu annadu.
3: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
2: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
3: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
2: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
3: Most certainly from today onwards I'll be telling truth, he promised.
2: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
3: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
2: మంచి ఎండల కాలం.
3: It was a good summer day.
2: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
3: In those days there was no air conditioner, no fan, no air cooler.
2: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
3: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on the terrace.
2: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
3: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
2: Nemmadiga ee varshapu neeru padeyatundi doorunlo pattukoni terrace ki ekkadu ee donga.
3: This thief managed to climb the terrace.
2: Velleyatappudiki aa yokka srimantudu melukunnadu.
3: As soon as this thief went to the terrace,
2: వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
3: The rich man could recognize that the person who came was a thief.
2: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
3: The rich man asked him, "Well, who are you?"
2: అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
3: He told, because he was to tell truth, that I am a thief.
2: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
3: In order to find out what this man's plans are, that rich man also said, "I am also a thief."
2: అయితే మనం ఇద్దరూ చేరి ఈ శ్రీమంతుని ఇంటి లోపల ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులు దొంగలించాలని ఇద్దరూ ప్లాన్లు వేశారు.
3: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
2: ఈ యొక్క శ్రీమంతుడు చెప్పాడు, చూడు శ్రీమంతుని ఇంట్లో మంచి విలువైనటువంటివంతా ఉంటుంటాయి, అయితే మనకు తాళం చెవులు చిక్కటం చాలా కష్టం. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి, నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
3: This rich man told the thief, "Well, there will be quite a few valuables inside the house of a rich man, but it is difficult to catch hold of the keys. I will try to just go in and manage to get the keys."
2: నేను ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాల. అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు.
3: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్ వాల్యుయబుల్ థింగ్స్ ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ ద రిచ్ మ్యాన్.
2: ఈ యొక్క శ్రీమంతుడు చెప్పాడు, చూడు శ్రీమంతుడింట్లో మంచి విలువైనటువంటివంతా ఉంటుంటాయి, అయితే మనకు తాళం చెవులు

0: The rich man said, I have been waiting for someone who can keep a watch like that. And therefore, now I have been able to get a friend like you. I will go inside, he said. He went
1: inside.
0: He pretended as if he was doing something here and there. He took the keys and he came out.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు ఈ దొంగ యొక్క చర్యలన్నీ. నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఈనపు పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
0: Then this rich man said he has been watching very carefully this activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: ఆ పెట్టిలో మూడు పెద్ద పెద్ద డైమండ్స్ పెట్టి వచ్చాడు ఈ శ్రీమంతుడు.
0: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు.
0: This thief went inside, opened the safe, brought those three big diamonds.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
0: These three had to be distributed between
1: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
0: How to distribute them between those two, they planned.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
0: As this thief followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: తమ్ముడా, ఒక వజ్రం నాకు, ఒక వజ్రం నీకు, ఇంకొక వజ్రాన్ని పగలగొట్టి దీని విలువను లేకుండా చేసుకోవటం మంచిది కా, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని ఆ వజ్రం తీసుకుని ఆ పెట్టెలో పెట్టి రెండు వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు.
0: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep. The third one cannot be broken into pieces. I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
0: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
0: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
0: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond from his
1: palani gramamlo poi meeru chudandi annadu.
0: This gentleman said, told the police, you go to such and such a village to find
1: aa gramamlo peru pondinatundi vaadu ee donga.
0: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
0: The police caught hold of him.
1: Itanni patti jamindar daggara teeskellaru.
0: They brought this thief to Jamindar.
1: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
0: దిస్ జమీందార్ క్వశ్చన్డ్ ది థీఫ్, వెల్ హౌ డిడ్ యు ఎంటర్ ద హౌస్, హౌ డిడ్ యు గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్.
1: జరిగిందంతా చెప్పాడు, నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పెట్టి తీశాను, మూడు వజ్రాలు ఉంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
0: He narrated meticulously all the details of his adventure, climbing the roof, getting into partnership with the other person, entering the house, all the things were narrated.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి, మంత్రి ఇది ఒక తాళం చోటు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
0: This Jamindar called the minister and just said, well, you please go and find out if there is one more diamond over there.
1: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కాని ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా గాని ఈ జమీందారు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
0: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that one diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
0: దిస్ జమీందార్ కాల్డ్ ది థీఫ్ అండ్ సెడ్, వెల్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు టెల్ ట్రూత్ టు మీ, దేర్ఫోర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టు బి మై మినిస్టర్.
1: సత్యవంతుడు

0: మంత్రిగా ఉంటుండాలి.
1: ఓన్లీ ఏ పర్సన్ హూ ఇస్ ట్రూత్ఫుల్ షుడ్ బి ఏ మినిస్టర్.
0: అప్పుడే రాజును రాణింప చేస్తాడు.
1: దెన్ ఓన్లీ ఏ కింగ్ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్
0: ఏదో దురదృష్టవశాత్తుగా వాడు దొంగగా మారిపోయినాడు కానీ ఇతను సత్యవంతుడు అని అతనిపైన సంపూర్ణమైన విశ్వాసంతో ఆనాటి నుంచి నాయన నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: దిస్ జమీందార్ టోల్డ్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ హావ్ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దాట్.
0: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
1: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ ఆటోమేటికల్ అండ్ ఇన్ నేచురల్ కోర్స్ హీ గేవ్ అప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో థీవింగ్.
0: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
1: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్ ఇన్ ది ఎండ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
1: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
0: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
1: Truth is right royal road to the life.
0: ఇక ధర్మము ధర్మాన్ని స్థాపించిన తిరిగి మారవచ్చును కదా.
1: After establishing dharma it might undergo a change.
0: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
1: Dharma doesn't undergo change but practice of dharma undergoes a change.
0: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
1: భగవాన్ కృష్ణ హ్యాస్ టేకన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ.
0: ధర్మము కృతయుగం నందును, త్రేతాయుగం నందును, ద్వాపయుగం నందును, కలియుగం నందును ఎప్పుడు కూడా ధర్మం ఉంటూనే ఉంటుండదు.
1: ధర్మ హ్యాస్ బీన్ దేర్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ కృత ఏజ్, ద్వాపర, త్రేత ఆర్ కలియు.
0: కృతయుగం లోపల కలియుగం ఉంటుండాలి.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత దేర్ వాస్ కలి ఆల్సో.
0: కలియుగంలో కూడా త్రేతాయుగం కృతయుగంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ కృత ఏజ్.
0: యుగములంటే ఒకటి ఒకటి మార్పు చెందినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ విల్ బి ఏ చేంజ్.
0: కృతయుగ ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణ అని ఈ నాలుగు యుగములు ఎందు కూడాను నాలుగు ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తమవుతూ వచ్చింది.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత మెడిటేషన్, ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత sacrifice, in the age of dwapara
0: krutayuga dhyanam, tretayuga yagnam, dwaparayuga archanam, kaliyugam namasmarana.
1: In the age of dwapara archanam or worship and in kali
0: kanuka aya yugamunaku aya parivartanalanta kudanu aya cheriyalanta kudanu dharmanni daristu vachayi.
1: Therefore appropriate to that particular age the code was prescribed.
0: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
0: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
0: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
1: పీపుల్ హూ టేక్ టు పెనాన్స్
0: లేక కృతయుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడా లీనమై ఉంటున్నాయి.
1: Therefore in all ages all these forms of dharma do exist.
0: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
1: Therefore depending upon the change in the age there were different forms of dharma.
0: కానీ అంతర్వాహి అనేటువంటి ధర్మం ఒక్కటే.
1: But the inner flow of dharma is the same.
0: అది ఏనాటికి మారదు.
1: But that doesn't undergo any change.
0: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
1: As the truth is the very basis for that it cannot
0: change. సత్యము మారేటువంటిది కాదు.
1: Truth will never change.
0: Truth is one not two.
1: Truth is one. There are no two things.
0: కనుక ఎప్పటికీ త్రికాలములు యందు, త్రిలోకములు యందు, త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సత్యం.
1: In all the three times, in all the three worlds, and all three circumstances and three gunas, it is
0: Bhuta, Bhavishyat, Vartamana kalamulandu kudanu ekatattvanga undetundide satyam.
1: Truth is one and common whether it is in the time related
0: kanuka,
1: to future, past.
0: Dharmamu anetundide mareetundide kaadu.
1: Therefore, dharma does not undergo a change.
0: Manam duty anetundide madhyamadhyam maripothu untayi.
1: Duty undergoes changes intermittently.
0: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్
0: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మం అంటాడు.
1: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
0: ఎంతవరకు
1: ఫర్ హౌ లాంగ్?
0: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
1: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ది ఆఫీస్.
0: అప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే,
1: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
0: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
1: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
0: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
1: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ దెన్.
0: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
1: అండ్ డూయింగ్ injustice and taking to wrong causes
0: ee anyayam lopala dharmam sampayinchatam naa yokka dharmamu antadu.
1: By wrong means to earn money is my duty, he says.
0: Udyogam cheyatam athana dharmamu, vyaparam cheyatam athana dharmamu, abaddham aadatam athana dharmamu, leka dharmam sampayinchatam athana dharmamu.
1: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
0: Ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
1: When so many changes come about in duty, how can it be called dharma?
0: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
1: This may be described as only duties, not dharma.
0: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
1: There is a proper meaning for this word dharma.
0: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
1: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఒక పెద్ద కర్ర పట్టుకొని నీవు మెయిన్ రోడ్ లోపల దాని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
1: Holding a long stick in the main street, you are moving it about and walking.
0: ఇది పబ్లిక్ రోడ్, నా ఇష్టము నా ధర్మము అంటావు.
1: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
0: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
1: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
0: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలు నువ్వు ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
1: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్,
0: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
0: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ది అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
0: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
0: ఇది కేవలము ఒక జీవితములో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
1: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
0: ఇది మన నిత్య జీవితములో గృహస్థ ధర్మములో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపడుతున్నాం.
1: In the daily life, in the family life, we are using this as three words.
0: కర్తవ్యం ఒకటి.
1: One is కర్తవ్యం, duty.
0: రెండోది సంబంధం.
1: Second is సంబంధం.
0: మూడోది నిర్బంధం.
1: The third one is nirbandham, compulsion.
0: Sambandham, nirbandham, kartavyam.
1: Sambandham, association, nirbandham, compulsion, kartavyam, duty.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
1: One example for this.
0: నీవు రేపటి దినం సండే.
1: Tomorrow is Sunday.
0: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
1: Tomorrow is a holiday for you.
0: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
1: యూ వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
0: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
1: సడన్లీ యూ డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
0: అప్పుడేమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
1: యూ మే థింక్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ డే, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యూ మే క్యాన్సిల్ దాట్.
0: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
0: ఇది నీకు సంబంధం.
1: నెక్స్ట్ సండే
0: దిస్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
1: దిస్ ఈస్ యువర్ ఫ్రీడమ్.
0: దీన్ని మార్చుకోవచ్చును, లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యూ వాంట్.
0: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ వన్ ఇస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
0: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
1: ఇన్ కనెక్షన్ విత్ ఎగ్జామినేషన్ ద వైస్ ఛాన్సలర్ హ్యాస్ కమాండెడ్ ద ఆల్ ది టీచర్స్ టు అసెంబుల్ ఇన్ కనెక్షన్ విత్ సమ్ ఎగ్జామినేషన్.
0: ఎగ్జామినేషన్ కమిటీ కనుక ఒక తప్పదు.
1: As this is an examination committee meeting, one has to go.
0: నీకు జ్వరం వచ్చినప్పటికీ ఏ సాడన్ పిల్లో ఏ కొడమీనో పేర్చుకుని నువ్వు తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు.
1: Even if you are suffering from fever, you take the Saridon pill and you will have to attend the meeting.
0: ఇది నిర్బంధం.
1: This is compulsion.
0: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
1: You have no right to cancel this.
0: ఇది నీ చేతిలో లేదు.
1: This is not within your hands.
0: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
1: There are these two.
0: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
1: What is duty?
0: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
1: We are in our own house.
0: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడం వేసుకున్నారు.
1: There is a small family quarrel between husband and wife.
0: భార్యను రూములో చాలా తిట్టినాడు.
1: Inside the room, the husband admonished the wife.
0: చాలా కోపంగా ఉంటున్నాడు.
1: He was very angry.
0: తిరిగి డ్రాయింగ్ రూమ్ వచ్చినప్పటికీ ఒక ఫ్రెండ్ వచ్చేసేసినాడు.
1: As soon as he entered the drawing room, a friend had come by.
0: ఆ ఫ్రెండ్ చూస్తే హలో హలో హలో హలో అని నవ్వుతూ వచ్చాడు.
1: As soon as he saw the friend, he began greeting him, hello.
0: ఆ ఫ్రెండ్ ని కూర్చోమని చెప్పాడు.
1: He asked the friend to be seated.
0: ఈ ఫ్రెండ్ దగ్గర చాలా నవ్వుతూ ఉన్నాడు.
1: With the friend, he was smiling.
0: మరి లోపలికి పోయాడు. భార్య కాఫీ కావాలా చెయ్యి అన్నాడు.
1: Then he entered the house and with a serious tone he commanded,
0: rendu cups of coffee tayar cheyi annadu kopanga.
1: Angrily he commanded her to prepare two cups of coffee.
0: Anaga mitrulu daggara aanandanga undinattuga bharyaku teliyakoddu, bharya daggara kotlaadinattuga mitruniki teliyakoddu.
1: The summon substance of it is he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
0: Idi kartavyam.
1: This is duty.
0: Not duty.
1: కర్తవ్యం. దిస్ ఈస్ కర్తవ్యం.
0: ఈనాడు ఈ కర్తవ్యము కుంటుపడిపోయింది.
1: దీస్ డేస్ దిస్ దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్
0: ఈ కర్తవ్యాన్ని మనం పోషించుకోవటమే నిజ ధర్మం.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కర్తవ్యం. దిస్ ఈస్ అవర్
0: ఈ కర్తవ్యాన్ని మనం పోషించుకుంటే మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
1: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వీల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
0: ఈనాడు అది క్షీణించిపోయింది.
1: These days, that is being destroyed.
0: Room lo bharyato kopanga maatadetuvanti bayatiki mitrudu chustappudu get out go ani vaadi peru kodunu kopanga vaste vaadi emi try ee mitrudiki pichi pattind anukuntadu vaadu.
1: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
0: Kanuka mana samsara guttunu rattu pettukokunda chuchukotame sariyainatundi kartavyam.
1: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
0: Ide gruhasthuniki sariyainatundi dharmam.
1: This is an important duty of a family man.
0: Anaga gaurava pratishthalu nilchukovali.
1: That means he has to కేస్
0: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
1: హ్యాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
0: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యారేజ్.
0: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
1: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్.
0: కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
1: దిస్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ధమ.
0: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
1: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
0: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యాజ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, ఇట్ బికమ్స్ మద.
0: దమ అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
1: వెన్ దమ ఈస్ టర్న్ ది అదర్ వే ఇట్ బికమ్స్ మద.
0: మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
1: మదం రెఫర్స్ టు ఆరోగెన్స్, ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ అక్వైర్డ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ.
0: సంస్కృతిలో సాక్షర అంటారు.
1: హీ గెట్స్ ది టైటిల్ ఆఫ్ సాక్షర.
0: సాక్షర అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
1: ద సేమ్ వర్డ్ సాక్షర, ఇఫ్ ఇట్ ఇస్ టర్న్ ది అదర్ వే ఇట్ బికమ్స్ రాక్షస ఆర్ డెమన్.
0: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ, వి హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్
0: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
0: అర్జున, ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు.
1: అర్జున, స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
1: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: నీ ఆజ్ఞలో ఇంద్రియములు ఉంటుండాలి.
1: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: ఇంద్రియములకు దాసుడు కారాదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
0: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
1: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
0: నీవు గుడాకేశుడవు.
1: You are Gudakesha.
0: అనగా ఇంద్రియ నిగ్రహం చేయగలిగినటువంటి వాడు.
1: యు ఆర్ ద వన్ హూ హాస్.
0: అప్పుడే నీకు ఋషికేశుడు లభిస్తాడు.
1: ఓన్లీ బికాస్ యు ఆర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
0: నీవు గుడాకేశుడు కాక ఋషికేశుడు నీకు లభ్యం కాదు అన్నాడు.
1: వితౌట్ యువర్ హావింగ్ సెన్స్ కంట్రోల్ యూ కెనాట్ గెట్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడా నువ్వు బోధించి అన్ని ధర్మములకు కూడా ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడా నిరూపించాడు.
1: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బట్ ఇట్ హాస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
0: ధర్మము, న్యాయము, దమము, తపము, త్యాగము, అహింస, ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
1: This truth may be compared to the one which has got seven colors like the rays.
0: కనుకని మొట్టమొదటి మనము భగవద్గీత శ్లోకములను కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: బిఫోర్ వీ మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత, we will have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
0: Karuka krama kramena ee shlokamlo meeru enta siddhato nerchukodaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
1: Swami is wishing that those of us who have been practicing learning of these slokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these slokams.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness.

kalitu wali